ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 8వ తేదీ సోమవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇవాల్టి అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శినిలో ఎంతో మహిమాన్వితమైన సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుందాం. దేవాలయాలు మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. మనలో ఉన్న ఆధ్యాత్మిక భావనను బయటకు తీసుకువచ్చి మనసుకు ప్రశాంత

ప్రశాంతతను ఇచ్చే పవిత్రమైన ప్రదేశాలు. కొన్ని పుణ్యక్షేత్రాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి మహిమాన్విత క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. సుమారు కొన్ని వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ఆలయంలోకి వెళ్ళగానే చుట్టూ ఉన్న ప్రాచీన రాతి కట్టడాలు, గర్భగుడి నుండి వచ్చే స్వామివారి దీవెనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ ప్రాంత ప్రజలకి ఇంటి దేవుడిగా, ఇలవేల్పుగా, వైభవోపేతంగా పూజలందుకుంటున్న మహాక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. అసలు ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఆ స్థల పురాణానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:16. అర్చన భక్తి గీతాల కార్యక్రమం క్షేత్రదర్శినిలో ఇవాల్టి క్షేత్రదర్శినిలో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. స్థల పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు అడవిగా ఉండేదట. ఈ క్షేత్రం 4 యుగాల నుండి ఉందని ప్రతీతి. కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురిగా, ద్వాపరయుగంలో స్వర్గ సోపానంగా పిలువబడిన ఈ క్షేత్రం కలియుగంలో మారికాపురిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఇక్కడ కుండికా నది ప్రవహించేది. దానినే ఇప్పుడు మనం గుండ్లకమ్మ నది అని పిలుస్తున్నాం. 15 ఏళ్ల వయసులో మృత్యుంజయుడిగా పరమశివుని అనుగ్రహం పొందిన మహాతపస్వి మార్కండేయ మహర్షి ఈ కుండికా నదీ తీరంలో ఘోరమైన తపస్సు ఆచరించేవారట. అంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఆయన తపస్సు చేస్తుండగా ఆ తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలుగుతుండేవి. ఆ విఘ్నాలు ఏమిటి, వాటిని ఎవరు తొలగించారు అనే విశేషాలను తెలుసుకుందాం ఒక చక్కటి గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మార్కాపురం జిల్లాలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. మార్కండేయ మహర్షి తపస్సుకు కేసి అనే భయంకరమైన రాక్షసుడు విఘ్నాలు కలిగించేవాడు. ఆ రాక్షసుని బాధ భరించలేక మహర్షి పరమశివుణ్ణి ప్రార్థించగా ఆ రాక్షసుణ్ణి సంహరించగలిగేది ఒక్క శ్రీ మహావిష్ణువు మాత్రమే అని పరమేశ్వరుడు చెప్పారట. అప్పుడు ఆ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై తన ఆయుధాలైన శంఖం, చక్రం, గదతో కేసి రాక్షసుణ్ణి సంహరించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయిందట. చివరకు స్వామివారు ఆదిశేషుణ్ణి చక్రంగా మార్చి ఆ రాక్షసుణ్ణి సంహరించారు. అందుకే ఈ క్షేత్రంలోని మూలవిరాట్ స్వరూపం మిగతా వైష్ణవాలయాలకు భిన్నంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా విష్ణుమూర్తి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో గద ఉంటాయి కదా. కానీ ఇక్కడి స్వామివారి కుడి చేతిలో చక్రం, గద ఉంటే ఎడమ చేతిలో శంఖం, ఆదిశేషుడు ఉంటారు. కేశి రాక్షసుణ్ణి సంహరించాడు కనుక కేశవ నామంతో ఎంతో సుందరంగా, రమణీయంగా ఉన్నారు కాబట్టి చెన్నకేశవ స్వామిగా స్వామివారు ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో స్వామివారికి కుడి పక్కన మార్కండేయ మహర్షి కూడా కొలువై ఉండటం ఇక్కడి విశేషం. మరి ఈ ఊరికి మార్కాపురం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ గీతం తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8లో. నేను మీ ఆర్జే జ్యోతి.

0: ఈ ఊరికి మార్కాపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని మార్కండేయపురం అని పిలిచేవారు. కాలక్రమేణా కలియుగంలో మారికా మారన్న దంపతులు స్వామివారికి తొలి గర్భాలయం నిర్మించారట. భక్తుల భక్తికి మెచ్చే ఆ భగవంతుడు ఆ దంపతులను ఏ వరం కావాలి అని అడగగా, అప్పుడు వారు, స్వామి ఎప్పటికీ మీ పాదాల చింతనే ఉండే భాగ్యం కల్పించమని ఆ దంపతులు వేడుకున్నారట. అలా వారు స్వామివారిలో ఐక్యమైపోయారు. ఆ మారిక పేరు మీదనే ఈ ఊరు మారికాపురిగా మారి కాలానుగుణంగా మార్కాపురంగా పిలువబడుతుందని స్థలపురాణం చెబుతోంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్లో సమయం 6:29. ఇవాళ అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మార్కాపురం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. కేవలం పురాణాల పరంగానే కాదు, చారిత్రక పరంగా కూడా ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధంలో ఓడిపోయి మనశ్శాంతి కోల్పోయిన బ్రహ్మనాయుడు శ్రీశైలం త్రిపురాంతకం దర్శించి చివరకు ఈ మార్కాపురం క్షేత్రానికి చేరుకున్నారట. ఇక్కడ చెన్నకేశవ స్వామిని సేవించిన తర్వాతే ఆయనకు ప్రశాంతత లభించిందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆయన ఈ దేవాలయానికి ప్రహరీ గోడను నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని ఒక అద్భుతమైన కట్టడంగా అభివృద్ధి చేశారు. ముఖమండపం, గర్భాలయం, అనేక ఉపాలయాల నిర్మాణం కృష్ణదేవరాయల కాలంలోనే జరిగింది. ఆయన స్వయంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలవారు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ స్వామివారిని సేవించి ఈ

ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం. ఈ దేవాలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి కట్టడాలు విజయనగర శిల్పకళా నైపుణ్యానికి చక్కటి నిదర్శనాలు. ఇక్కడి రాతి కట్టడాలను సుమారు 1500 సంవత్సరాల మధ్య ప్రారంభించి కొన్ని సంవత్సరాల పాటు చెక్కారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 9 అంతస్తుల బ్రహ్మాండమైన గాలిగోపురం. మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి 10 అంతస్తుల గోపురం తర్వాత 2వ అతిపెద్ద గాలిగోపురం ఈ మార్కాపురం చెన్నకేశ్వరస్వామి వారిది. మరో విశేషం ఏంటంటే, ఈ గోపురాన్ని నిర్మించడానికి ముందు శిల్పులు ఒక నమూనాను రాతి స్తంభాలపై చెక్కారట. ఎటువంటి కాగితం ప్లాన్ లేని ఆ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు తెర సాయంతో ఒకరినొకరు చూసుకోకుండా ఒకే రకమైన గోపుర నమూనాను చెక్కారు. వాటిని అన్నదమ్ముల స్తంభాలు అని పిలుస్తారు. అయితే ప్రతి రాయిని ఎంతో కళాత్మకంగా వంపులు తిరిగి ఉండేలా అందంగా మలచడం రాయలవారి శిల్పకళా చాతుర్యానికి గొప్ప నిదర్శనం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:42. మన ప్రాచీన ఆలయాల నిర్మాణాలలో ఖగోళ శాస్త్రం ఎలా కలిసి ఉంటుందో చెప్పడానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం. స్వామివారి ముఖమండపానికి ఎదురుగా గరుడాల్వార్ పక్కన 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఉదయం సమయంలో సూర్యకిరణాలు ఆ రంధ్రాల గుండా ప్రయాణించి నేరుగా గర్భగుడిలోని మూల విరాట్ పాదాలను తాకుతాయి. ఒక అద్భుతమైన తేజస్సుతో స్వామివారు వెలిగిపోతారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో గోదాదేవి తిరుపావై పారాయణాలు, ఆండాలమ్మ ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలను తెలుసుకుందాం. స్వామివారిని ఇక్కడ ముక్కుబల్ల దేవుడు అని పిలుస్తారు. చాలామంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. తిరుమలలాగానే ఇక్కడ కూడా రథసప్తమి నాడు స్వామివారికి సప్తవాహన సేవ జరుగుతుంది. సూర్యప్రభ వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలతో పాటు సాయంత్రం వేళ అత్యంత శోభాయమానంగా వెండి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవంలో వేల మంది భక్తులు పాల్గొంటారు. ఆ వాతావరణం చూస్తుంటే సాక్షాత్తు వైకుంఠమే భూమికి దిగివచ్చిందా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత వైభవోపేతంగా జరుగుతాయి ఇక్కడి ఉత్సవాలు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, మీ FM 102.8.

ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో మార్కాపురం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం. స్వామివారి గుడి పక్కనే ఒక ప్రత్యేకమైన ఆలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం దేవేంద్రుడు ఒక సమయంలో తన రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పూజించారట. అమ్మవారి కరుణతో దేవేంద్రునికి తన సిరి సంపదలు, రాజ్యం తిరిగి లభించాయి. అందుకే ఇక్కడి అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారు అని పిలుస్తారు. కష్టాలలో ఉన్నవారు ఈ తల్లిని వేడుకుంటే తమ కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి ముఖ్యమైన సంప్రదాయం ఏమిటంటే, దేవాలయానికి వచ్చే భక్తులు, ముఖ్యంగా మహిళలు, ముందుగా రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా సహజమైన రాతిపై చెక్కబడిన బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి. వీటిని తాకితే బల్లి పడిన దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ ఒకే శిలపై రెండు విగ్రహాలు చెక్కబడి ఉండటం మరో మహాద్భుతం. ముందువైపు లక్ష్మీ నరసింహస్వామి, వెనుకవైపు మహాసుదర్శనమూర్తి కొలువై ఉన్నారు. నరసింహ సుదర్శనమూర్తులను ఒకే రాతిలో దర్శించుకోవడం వల్ల శత్రుబాధలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. మరి ఇంతటి ప్రశాంతమైన, మహిమాన్వితమైన క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అనే విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి అర్చన, మీ FM 102.8.

మార్కాపురంలో ఉన్న ఈ క్షేత్రానికి గిద్దలూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి మార్కాపురానికి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా చేరుకోవచ్చు. పచ్చని ప్రకృతి మధ్య ఎన్నో శతాబ్దాల చరిత్రను, భక్తిభావాన్ని చాటిన శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం. దశావతారాలను ఒకేసారి దర్శించుకున్న పుణ్యాన్ని ప్రసాదించే ఆ చిన్నకేశవ స్వామి దీవెనలు, రాజలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్ర దర్శనం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలను క్లుప్తంగా పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 0402324 0853.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఆఫ్లైన్ పద్దతిలో

పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:16. ఇది మన చట్టం. 5G టవర్స్ ఏర్పాటు అపోహలు. కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలందరి జీవితంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది అంతర్భాగం అయిపోయింది. మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర విజ్ఞానం పెంచుకుంటూ చెందుతున్న అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పరికరం లేకుండా తన రోజుని, జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. శరీరంలో ఇంద్రియాలు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో అదేవిధంగా ఆ పరికరం ఆరవ ఇంద్రియమై కూర్చుంది. దాని పేరే మొబైల్ ఫోన్. ఈ విషయం శ్రోతలందరికీ విదితమే. మొబైల్ ఫోన్లు మానవ జీవిత దశని, దిశని మార్చేశాయని చెప్పాలి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక గొప్ప మొబైల్ నెట్వర్క్ వ్యవస్థలో అంతర్భాగమని, ఆ వ్యవస్థే మొబైల్ టవర్స్ నెట్వర్క్ అని. అయితే మన చేతిలో ఉన్న ఈ మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. కానీ ఈ మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదేనా, ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం అనే ఇలాంటి సందేహాలను, అపోహలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తరపున డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం ఈశ్వర్ గారు ఇండియన్ టెలికామ్ సర్వీసెస్లో ఉన్నారు. వారు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఈశ్వర్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా చెప్పండి, మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ఎంతవరకు అవసరం, వాటిని స్థాపించడానికి అనుమతులు ఎవరిస్తారు?
1: మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా మనం చాలా సేవలు పొందుతున్నాం. ఉదాహరణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, బ్యాంకింగ్ సేవలు. మనకు తెలియకుండానే ఈ మొబైల్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ సేవలన్నిటినీ పొందాలంటే మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో, మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్ అంతే ముఖ్యం. కాబట్టి మొబైల్ టవర్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ పనిచేయడం అనేది అసాధ్యం. మొబైల్ టవర్లను స్థాపించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా స్థానిక సంస్థలు, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పొందాలి.
0: బాగుందండి. మరి ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా ఉద్ఘారించబడుతుంది?
1: ఇది ఒక సాంకేతిక విషయాలతో కూడిన ప్రశ్న. కానీ ఈ విషయాన్ని మన శ్రోతలకి అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. మొబైల్ టవర్స్ అనేవి ముఖ్యంగా బేస్ ట్రాన్స్ రిసీవర్ ఆధారంగా పనిచేస్తాయి. వాటి కార్యకలాపాల్లో భాగంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెలువడుతుంది. విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు కలియకనే ఈ రేడియేషన్ అంటాం. వీటిని మనం వాడుక భాషలో మొబైల్ సిగ్నల్గా పిలుస్తాం. మన మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల ఆధారంగానే అనుసంధానించబడతాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ని విడదీసి మనం చూడలేము.
0: అయితే మరి ఈ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది విద్యుత్ అయస్కాంత తరంగాలకి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఏంటో వివరిస్తారా?
1: ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలను

0: ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ICNIRP నిర్దేశిస్తుంది. ICNIRP అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. ఈ ప్రమాణాలను WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తుంది. వీటి ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాలు వాటిని అమలు పరుస్తాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలలో రెండవ వంతును మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం నిర్దేశించుకున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే 2 రెట్లు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్ మరియు ఇతర ప్రపంచ దేశాలు 10 వాట్స్ పరిమితిని ప్రమాణికంగా నిర్దేశిస్తే భారతదేశం మాత్రం 5 వాట్స్ పరిమితిని ప్రమాణికంగా నిర్దేశించింది.
1: భారతదేశంలో ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నారా? దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు?
0: మా డిపార్ట్మెంట్ ఉత్తర్వులను అనుసరించి అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మొబైల్ టవర్స్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వ ప్రమాణాలను పాటిస్తున్నామని ధృవీకరణ పత్రం సమర్పిస్తారు. అదనంగా మా డిపార్ట్మెంట్ సంవత్సరానికి కనీసం 5% మొబైల్ టవర్స్ ని తనిఖీ చేస్తుంది. ఈ పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మా హైదరాబాద్ శాఖ వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క మొబైల్ టవర్స్ అంటే 1,781 టవర్స్ ని పరీక్షించింది. అన్ని మొబైల్ టవర్స్ అనుమతించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయి. తనిఖీలో భాగంగా ఏదైనా మొబైల్ టవర్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే EMF రేడియేషన్ అనుమతించిన ప్రమాణాలకు మించి ఉంటే ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ పై కఠిన చర్యలకు ఆదేశించి 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది.
1: బాగుంది సార్. మరి మీరన్నట్టు ఈ మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ప్రజల్లో అపోహలు, సందేహాలున్నాయి. దీని గురించి ఏమంటారు?
0: మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అని తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే రేడియేషన్ అనేది 2 రకాలు. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ అంటే శరీరంలో కణజలాల్లోకి చొచ్చుకుపోయేది, ఉదాహరణకి ఎక్స్రేస్, గామా రేస్ మరియు MRI. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఇది శరీరంలోని కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం వేడిని మాత్రమే పుట్టిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గత 30 సంవత్సరాలుగా ప్రచురించబడిన వ్యాసాలను, అధ్యాయాలను సమీక్షించి ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే నిర్దేశించబడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి ఆరోగ్యానికి హాని కలిగిందని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కావున శ్రోతలకు చెప్పే విషయం ఏంటంటే మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. ప్రజలు ఈ విషయం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
1: అయితే ఇటీవల ఈ తరంగ్ సంచార్ పోర్టల్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందండి. ఈ తరంగ్ సంచార్ పోర్టల్ ఉద్దేశం ఏమిటి? ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: తరంగ్ సంచార్ పోర్టల్ అంటే www.tarangsanchar.gov.in. ఈ పోర్టల్ ఈ మొబైల్ టవర్స్ గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి మరియు మొబైల్ టవర్స్ రేడియేషన్ గురించి ఉన్న అపోహలను తొలగించడానికి తయారు చేయబడింది. చాలా మంది ప్రజలలో రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని భయాలున్నాయి. ఈ పోర్టల్ వాస్తవమైన డేటాను అందించి ప్రజలలో నమ్మకం కల్పిస్తుంది. ప్రజలు తమ నివాస ప్రాంతం సమీపంలో ఉన్న మొబైల్ టవర్స్ మరియు వాటి యొక్క EMF రేడియేషన్ స్థితిపై సమాచారాన్ని మ్యాప్ ఆధారిత ఫీచర్తో తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఎవరికైనా అనుమానం ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా 4,000 రూపాయలు రుసుము చెల్లించి వారి పరిసరాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్థితిని పరీక్షించడం కోసం మా డిపార్ట్మెంట్ని అభ్యర్థించవచ్చు. మా డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షించిన తర్వాత EMF రేడియేషన్ స్థితిపై ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.
1: అయితే ఈశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో చాలా మొబైల్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్స్ యొక్క నిర్మాణము, ప్రతిష్టరణ అవసరం అంటారా?
0: మామూలుగా రేడియేషన్ టవర్స్ నుండి కాకుండా మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఉద్గారం అవుతుంది. ఈ రేడియేషన్ వల్లనే మన మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. మన యొక్క మొబైల్ ఫోన్కి బలహీనమైన సిగ్నల్ వచ్చినప్పుడు అంటే 1 లేదా 2 గీతలు మన ఫోన్ మాట్లాడితే వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ పరిస్థితిలో మొబైల్ ఫోన్ టవర్తో అనుసంధానం అవ్వాలంటే ఎక్కువ రేడియేషన్ని ఉద్గారం చేస్తుంది. అదే కనుక బలమైన సిగ్నల్ అంటే 4 లేదా 5 గీతలు ఉన్నప్పుడు మన ఫోన్లో ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు. అందువల్ల ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో మొబైల్ టవర్స్ ఉన్నప్పుడు ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది.

0: ఇంతేకాకుండా ఎక్కువ స్పీడ్ మొబైల్ డేటా సర్వీసులు అందించే 4G మరియు 5G టవర్స్ యొక్క కవరేజ్ పరిధి తక్కువగా ఉంటుంది. అందువల్ల టెక్నాలజీ పెరిగిన కొద్దీ మొబైల్ టవర్స్ యొక్క సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విస్తృతమైన నాణ్యత కలిగిన డేటా సర్వీసులు అందుబాటులో ఉండాలంటే మొబైల్ టవర్ సంఖ్య ఎక్కువ అవసరం అవుతుంది. మరిన్ని వివరాల కోసం మా డిపార్ట్మెంట్ చేత మెయింటైన్ చేయబడిన పోర్టల్ అంటే www.dot.govt.gov.in/journey-emf1 మరియు www.tarangsanchar.gov.in చూసి మిగతా విషయాలు తెలుసుకోవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈశ్వర్ గారు. ఇది శ్రోతలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని, శ్రోతల్లో ఉన్న ఈ రేడియేషన్ తాలూకు సందేహాలు అపోహలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం 5G టవర్స్ ఏర్పాటు అపోహలు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:28.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలను క్లుప్తంగా పంచుకోవచ్చు. లైవ్ ఫోనిన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8:00 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుండి 3:00 వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 0402324 0853.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, అభిప్రాయాన్ని పంచుకోండి చక్కటి పాటలు వింటూ. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
1: కీసర మండలం గోధుమకుంట గ్రామం బండి కృష్ణగౌడ్ మాట్లాడుతున్నానండి.
0: కృష్ణగౌడ్ గారు,
1: నాకు
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా అండి?
0: బాగున్నాం సార్.
1: నాకు వివిధ భారతితో అనుబంధం 33 సంవత్సరాల నుంచి ఉంది మేడం.
0: వివిధ భారతి కార్యక్రమాలు వింటుంటారు రెగ్యులర్ గా?
1: నాకు ఉన్నదల్లా రేడియోతో వివిధ భారతితో అనుబంధం అండి ఎక్కువ.
0: ఏ ప్రోగ్రాంలు ఎక్కువగా వింటుంటారు?
1: మామూలుగా అన్ని అన్ని వింటుంటాము, కానీ ఇప్పుడు గతం ఇప్పుడు కరోనా టైం నుంచి అంతగా బాగాలేదు మేడం కార్యక్రమాలు. అంతకుముందు
0: ఆకాశవాణితో మీ అనుబంధాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

0: హలో, నమస్కారం సార్. ఎక్కడి నుండి మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు చెవుగాని సోమయ్య.
0: ఎలా ఉన్నారండి?
1: కందగట్ల గ్రామం, ఆత్మకూరు ఎస్ మండల్, సూర్యాపేట జిల్లా అండి.
0: వివిధ భారతి కార్యక్రమాలు వింటుంటారా?
1: వివిధ భారతిలో నేను 96 కంటే ముందు మీడియం మీద వచ్చేటప్పుడు వినేది మేడం. ఈ మధ్యనే మళ్ళీ ఎఫ్ఎం వింటున్నాము. దాదాపు
0: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
1: నాకున్న ఆకాశవాణితో అనుబంధం అంటే నా వయసు 54 సంవత్సరాలు మేడం. ఇంచుమించు నేను 10 సంవత్సరాల వయసు నుంచి అన్ని కార్యక్రమాలు వింటున్నాను మేడం.
0: చాలా సంతోషం
1: ముఖ్యంగా
0: అండి. ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: The sky's always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: హలో, నమస్కారం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు శ్యామ్ సుందర్ అండి, న్యూ తిరుమల నగర్, బిఎన్ఎన్టీ నగర్.
1: ప్రత్యేక జనరంజన్కి స్వాగతం. ఇవాళ ఆకాశవాణితో మీకున్న అభిప్రాయాన్ని, అనుబంధాన్ని తెలియజేయండి.
2: రేడియో అంటే చాలా ఇష్టం మేడం. ఒకప్పుడు అన్నమ్మకి వస్తే బాగి తింటాము. రేడియో అంటే అంత ప్రేమ మాకు. చిన్నప్పటి నుంచి కూడా ఒక 40 సంవత్సరాల నుంచి రేడియో చాలా ఇష్టం మాకు.
1: చాలా సంతోషం అండి, ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని పంచుకున్నందుకు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చక్కటి పాట విందాం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హలో,
2: హలో, నమస్కారం. గుడ్ మార్నింగ్. హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేక జనరంజన్ కి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు?
2: సాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడి మేడం.
1: కస్తూరి రాముడి గారు, మీరు ఎలా ఉన్నారు? వివిధ భారతి కార్యక్రమాలన్నీ వింటుంటారా?
2: నేను చిన్నప్పుడు 4వ తరగతి చదువుకునే ముందట్లు మా నాన్నగారు పట్టుచీర తయారు చేస్తూ రేడియో మాకు వినిపించేవాడు మేడం.
1: సంతోషం అండి.
2: భక్తి గీతాల భగవద్గీత అయినా, భక్త ఉపకారం చే సంతోష మాత, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మాకు వచ్చేవండి. అవే వింటూ అవే మేము పాటలు పాడుకుంటూ ఆ భగవద్గీత శ్లోకాలు జ్ఞానం చేసుకుంటూ మా వృత్తి కొనసాగిస్తూ ఉంటాం మేడం. మాకు ఒక దిక్సూచి లాంటిది మేడం రేడియో ఆకాశవాణి అంటే.
1: చాలా సంతోషం.

మంది ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు జీన్స్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన పాట విందాం.

0: హలో, ప్రత్యేక
1: నమస్తే.
0: జనరంజన్కి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
1: 90 సంవత్సరాలు మన ఆకాశవాణి కేంద్రం 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు మేడం గారు.
0: ధన్యవాదాలండి.
1: అలాగే నేను చిన్నప్పటి నుంచి 70 నుంచే రేడియో వింటున్నాను. నా వయసు 69 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు మన కార్యక్రమాలు చాలా బాగుంటున్నది. సాంకేతిక ప్రకారంగా కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ శ్రోతలందరికీ చాలా వినోదం అందిస్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న సాంకేతిక సిబ్బందికి, మన స్టేషన్ డైరెక్టర్ వార్జీలకు, అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు.
0: చాలా సంతోషం అండి.
1: శ్రోతలందరికీ చాలా శుభాకాంక్షలు. అందరికీ నేను నిజామాబాద్ కూడా వచ్చాం. మేము
0: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలను, అనుభవాలను, అభిప్రాయాలను క్లుప్తంగా పంచుకోవచ్చు. మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, తిరిగి 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:00. ఇప్పుడు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. తిరిగి 8:15 జనరంజనిలో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
3: भारत के प्रधानमंत्री ने भारत में जिस सौर क्रांति का आगाज किया था, उसका असर अब दिखने लगा है। भारत में एक एक करके 30 लाख से अधिक परिवारों की छत पर सोलर पैनल लग चुके हैं। आप भी इस ऊर्जा क्रांति का हिस्सा बने। पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in। हर घर सूर्य घर।
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार बल। पश्चिम बंगाल आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू करने वाला 36वां राज्य बनेगा।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15:43. జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రోతలు ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శుభోదయం. ఉదయం లేచిన వెంటనే ఒక మంచి పాట వింటే రోజంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మన మనసుకు దగ్గరయ్యే స్వరాలు, తీయని మాటలు, ఇదే కదా మన జనరంజని. జనరంజని కార్యక్రమానికి అందరికి స్వాగతం. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: సార్ నమస్కారం, ఎక్కడ నుంచి చేస్తున్నారు?
1: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వదరకొత్తూరు నుంచి సార్.
0: సార్ చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు ఈరోజు?
1: మాకు అభిమన్యుడు చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: ఏ పాట?
1: సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నిన్ను నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. ఆ పాట సార్.
0: చాలా బాగుంది పాట, ఖచ్చితంగా వేస్తాను సార్ మీకోసం.

0: హలో నమస్కారం అండి.
1: నమస్కారం సార్, మేము గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక.
0: రామకృష్ణారెడ్డి గారు నమస్కారం, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: గుడ్ గుడ్ గుడ్ బాగున్నాను సార్. చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
1: మాకి భైరవ దీపంలో శ్రీ తుంబుర నాద నాదస్వరం.
0: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం సార్.
0: సార్ నమస్తే, బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: గుడ్ గుడ్.
1: బాగున్నాను సార్.
0: బాగున్నాను సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కుండలవాడి నాందేడ్ మహారాష్ట్ర నుంచి సార్.
0: చెప్పండి.
1: శుభంకర్ గంగాధర్.
0: గంగాధర్ గారు చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
1: శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏదైనా సార్ మంచి పాట వేయించాలి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. నమస్కారం.

కలపీగే ఒకలాగే చక్కనైనవి ఆడపిల్ల పూల తీగే ఒకలాగే చక్కనైనవి ఆడపిల్ల పూల తీగే ఒకలాగే అంద కోరుకుంటాయి అందమైన మగవాడు పొందు

0: మాట నవ్వుతుంది మూగ మనసులోని మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, కంటి తుప్పు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, ఓ పిల్ల.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అమ్మా, నమస్తే. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: భూదాన్ పోచంపల్లి నుంచి. బాగా అనిత సార్, బాగున్నారా సార్?
1: అనిత గారు బాగున్నాం, మీరెలా ఉన్నారు?
2: బాగున్నాము సార్.
1: చెప్పండి, ఈ రోజు అనిత గారు ఏ పాట అడుగుతున్నారు?
2: కల్కి మూవీ నుంచి చేయాలి సార్, ఏ పాట అయినా సార్.
1: తప్పకుండా వేస్తాం.

హుషారైన పాటలు మన రేడియో శ్రోతల తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో హాయిగా గడిపాం కదా. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన జనరంజని కార్యక్రమంలో మళ్ళా రేపు కలుసుకుందాం. నమస్తే.

0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని కార్యక్రమంలో మాకోసం నార్కట్ మాకోసం అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. నార్కట్పల్లి నుండి శివకోటి శేఖర్. అలాగే ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీల, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజ.

బాలాజీ నగర్ బెంగళూరు నుండి. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి, జనరంజని ప్రతిరోజు వింటుంటాం, మాకెంతో ఇష్టం అంటూ సుచిత్ర నుండి మీనా కుమారస్వామి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ చక్కటి పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా?

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:47.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు మా కోసం హ్యాపీ మూవీ నుండి ఎస్పి చరణ్ పాడిన పాటను వినిపించండి అంటూ కోరిన శ్రోతలు భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ కన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి ప్రసారాలు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాకోసం ప్రేమలేఖలు చిత్రం నుండి వాణి జయరాం పీసుశిల పాడిన పాటను, శ్రీశ్రీ సాహిత్యానికి సత్యం సంగీతాన్ని అందించిన పాటను మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్తా, అలాగే వారి కుటుంబ సభ్యులు. అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, రఘునాథపురం నుండి రిక్వెస్ట్ పంపించారు. శుభోదయం జనరంజని, తప్పకుండా వింటుంటాం, మీ ప్రోగ్రామ్స్ చాలా ఇష్టమంటూ దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వారి కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిఎన్ రెడ్డి చైతన్యనగర్ నుండి జగన్నాథ్, జ్ఞానేశ్వర్, రూపా, రీతు, సుజిత, ఆనందరావు, ప్రదీప్ కుమార్ గద్వాల్ నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, ఆవేద, ఆయేష, రవికుమార్, వడ్లమణి, అల్మాసూడా నుండి రిక్వెస్ట్ పంపించారు. చింతకాయల రవి చిత్రం కోసం విజయ్ ప్రకాష్, హన్సిక పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి విశాల్ అండ్ శేఖర్ సంగీతాన్ని అందించారు. ఈ పాట మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా, అలాగే రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆకాశవాణి 90 వసంతాల ప్రసారోత్సవాల్లో భాగంగా శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ రాజగోపాల్, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి సమర్పించే ప్రత్యేక జనరంజని వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈ రోజు నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకేచోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాహుల్ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను ఏడాది పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట కార్యాలయంలో ఎస్ఐఆర్పై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు.

41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైట్ హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:03. ఆకాశవాణి 90 వసంతాల ప్రసారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక జనరంజని వింటారు.

0: 90 సంవత్సరాల ఆకాశవాణి సంబరాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న ఈ ఫిలిం గీతాల కదంబ కార్యక్రమం నేను అంటే ఇందిరా బెనర్జీని ఇంకా రాజగోపాల్
1: నేను మీరు
0: ఇంకెవరున్నారబ్బా
1: మన ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని మనల్ని చూస్తున్నారు. ఆయన మన కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ రమేష్ సుంకసారి.
2: నమస్కారం అండి.
0: చాలా సంతోషం అండి. ఈ గీతాలన్నింటినీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ ఆకాశవాణిలో వైవిధ్యమైన ఉపయోగకరంగా వార్తలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, ప్రసంగాలు, కథలు, ఇంకా పుస్తక పఠనాలు, ఆయా రంగాల్లో సంగీతం, సాహిత్యం, రాజకీయం, సామాజిక సేవల్లో ప్రముఖులు, ఇంకా ఎందరినో పరిచయం చేసే భాగ్యం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ ఛానల్స్కు దక్కింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకాశవాణి మీకు వినిపించే మధురవాణి, విజ్ఞాన వాహిని, లలిత గీతాలు, ఫిలిం గీతాలు ప్రసారం చేసి మిమ్మల్ని ఆనంద డోలికల్లో ఓలలాడించే స్వరయంత్రం అదేనండి మన ఆంగ్లంలో రేడియో అంటాం, మన భారతీయ భాషల్లో ఆకాశవాణి అంటాం. రమేష్ గారు, రాజగోపాల్, ముందుగా మనం శ్రోతలందరికీ ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి సంబరాల వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం.
1: ఈ సందర్భంగా నాకు మన మాస్టర్ ఆలపించిన భలే మంచి రోజు వసంతైన రోజు
0: మొదలుపెట్టావు
1: వసంతైన రోజు
0: చాలా చాలా బాగా పాడావు కానీ పాడుతానే ఉంటావు. ఎప్పుడు పాడేయటమేనా ఇలా గంటసాల గారి గురించి మాట్లాడితే నీకు పూనకం వచ్చేస్తుంది. గంధర్వ గాయకులు తీగా మధురంగా ఘంటసాల ఆలపించిన భలే మంచి రోజు అనే పాట మనం ఇప్పుడు విన్నామా? చాలా బాగుంటుంది విన్నామా?

0: రమేష్ గారు.
1: యా రాజగోపాల్.
0: ప్రతిరోజు ఉదయం మీరు వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్ వస్తుంటారు, నేను వస్తుంటాను. నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసుకుంటుంటాము. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటుంటాము. మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
2: ఎప్పుడు మాట్లాడినా ఈ రాజగోపాలు, హైదరాబాద్ లో ఎండలు, వడగాల్పులు, వేడిమి, వాతావరణం మారిపోయింది. నేను ఎక్కడ ఉండను, తమిళనాడో ఊటీయో ఎక్కడికో కూనో వెళ్ళిపోతాను ఎప్పుడు అని అందరి దగ్గర ఇదే గోలండి. నీతో చాలా ఇబ్బంది పడుతున్నాను రాజగోపాల్.
1: రాజగోపాల్ గారు
0: చెప్పండి సార్.
1: మీరు ఎక్కడుంటే అక్కడే చల్లదనమండి.
0: అంతంటారా?
1: మీరు మాటలు, మీరు వేసే పాటలతోనే, చల్లని మనసుతోనే ఆ వాతావరణం అంతా ప్రశాంతమైపోతుంది. మళ్ళీ ఊటీ కొడైకెనాల్ ఎందుకండి?
0: ఈ సందర్భంగా మనం ఒక మంచి పాట వినాల్సిందే. గుండమ్మ కథలో ప్రేమ యాత్రలకు నందనవనము.

0: యాత్ర పూర్తి చేసి వచ్చినంత పనయ్యింది. ఈ పాట తర్వాత మరొక చక్కటి పాట.
1: సినీ అభినేత్రి, గాయని, రచయిత్రి, నిర్మాత శ్రీమతి పి భానుమతి గారు ఆవిడ నిర్మించిన బాటసారి సినిమాలో ఆలపించిన ఈ పాట విందాం. లోకమెరుగని బాల, సంగీతం మాస్టర్ వేణు.

0: రాజగోపాల్ చండీరాణి ఈ సినిమాలో సిఆర్ సుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చి భానుమతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన ఈ యుగల గీతం ఎంత బాగుంటుందో,
1: బ్రహ్మాండమైన
0: తారక అన్న పాట గుర్తుందా?
1: గుర్తుందండి.

జయసింహ సినిమాలో ఘంటసాల ఆర్ బాల సరస్వతీ దేవి తీయగా ఆలపించిన మదిలోని మధురభావం టీవీ రాజు గారి సంగీతం కూర్చారు. నాటి అభినేత్రి వహీదా రెహమాన్, ఎన్టీ రామారావు అభినయించిన మధుర గీతం.

మన సినీ పరిశ్రమలో గాయకుడిగా ఎన్నో మధురమైన పాటలు పాడి మనందరినీ ఎంతో ఆనందపరిచిన గాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ప్రతివాద భయంకర శ్రీనివాసాచారి. అంటే ఏమిటో తెలుసా, మన సినీ పరిశ్రమలో మనకు బాగా తెలిసిన పేరు పిబి శ్రీనివాస్ గారు. పిబి శ్రీనివాస్ గారు అంటే మనకు చాలా ఇష్టం. సరే, ఘనశాల మాస్టారు ఆయన్ని పివిఎస్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం పిలవట్ల ఎస్పీబి అని పిలుస్తున్నాం కదా. అలాగే పీబీఎస్ పాడిన బుజ్జి బుజ్జి పాప అయిన పాట అంతా గుర్తుందా, ఆడ బ్రతుకు సినిమాలో ఎంఎస్ విశ్వనాథం సంగీతం సమకూర్చిన పాట చాలా బాగుంది.

రాజగోపాల్ గారు, ఈ నవదశాబ్దపు మహిళా ఇన్ చేరుకున్న ఆకాశవాణి సందర్భాన్ని పురస్కరించుకుని మీరు ఇందిరా బెనర్జీ గారు ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజెంట్ చేయడానికి వచ్చారు. చాలా ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు. అయితే మనందరం స్నేహానికి, అభిమానానికి, ప్రేమకు ప్రాధాన్యతనిస్తూ దగ్గరవుతుంటాం కదా, అలాగే ఈ ప్రేమ అభిమానాన్ని తర్వాత తరాన్ని కూడా పంచుతుంటాం.
1: రమేష్ గారు, స్నేహానికి, అభిమానానికి, ప్రేమకు ప్రాధాన్యమిస్తూ మళ్లీ మనం ముగ్గురం కలుసుకున్నాం. ఈ అర్థమంతా ఇప్పుడు మనం వినబోయే పాటలో ఉంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ఏకవీర సినిమాలో ఘంటసాల గారు, తర్వాత నాటి యువ మధుర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబి మనం ప్రేమగా పెంచుకునే బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ స్నేహ గీతిక, చిత్ర కథానాయకులు మనకు వెండితెర మీద ఎన్టీ రామారావు, టిఎల్ కాంతారావు గారు మనోహరంగా అభినయించారు.

0: రాజగోపాల్
1: చెప్పండి.
0: ప్రతి రాత్రి వసంత రాత్రి బాగానే అన్నావు, ఇప్పుడు మా స్నేహం గురించి ఆలోచించాను. స్నేహం, అభిమానం, ప్రేమ, అనురాగం ఇవన్నీ కలబోసిన మంచి పాట అవుతుంది. అదేంటో తెలుసా? జగమే మారినది మధురముగా ఇవ్వండి.
2: జగమే మారినది మధురముగా ఈవేళ.
1: గన్సాల్ గారు మధురంగా ఆలపించిన ఈ పాట దేశద్రోహుల సినిమాలో మనకి వెండితెర మీద ఎన్టీ రామారావు, అభినేత్రి దేవిక, టిఎల్ కాంతారావు కనిపిస్తారు.

0: ముందరి గారు,
1: ఏంటది గప్ప?
0: ఘంటసాల మాస్టర్ గాయకుడిగా పాటలు పాడి ఆయనేమిటో ఆ రోజుల్లోనే నిరూపించుకున్నారు.
1: ఎన్నో చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. ఆ మధుర గీతాల్ని శ్రోతల మనస్సుని రంజింపజేశారు కూడా ఆయన. వినోదవారి చిరంజీవులు సినిమా గుర్తుందా నీకు?
0: బాగుందండి, మంచి సినిమా,
1: చాలా మంచి సినిమా. ఈ చిత్రంలో చిక్కిలింత చిగురు సంపంగి గుబురు నీలఘంటసాల పాడిన పాట, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రాసిన పాట ఇది. అభినేత్రి జమున, ఎన్టీ రామారావు గారు వెండి తెరపై కనిపించారు. చాలా చక్కగా అభినయిస్తారు. చాలా బాగుంటుంది ఈ పాట.
0: చక్కటి పాట అండి, అందరం కలిసి ఆ పాట విందాం.

0: సినీ గాయని మనంలో కోయిల కంఠం ఉన్న ఇంకొక ఉత్తమ గాయని శ్రీమతి జిక్కి కృష్ణవేణి. జిక్కి కృష్ణవేణి గారు తర్వాత ఘంటసాల గారు కలిసి పాడిన యుగుల గీతాలు ఎన్నో ఎన్నెన్నో.
1: చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వెన్న రాబమ్మ,
0: జిక్కి కృష్ణవేణి
1: కృష్ణవేణి గారు పాడిన ఈ పాట. తెర మీద మహానటి సావిత్రి గారు, మన అక్కిని నాగేశ్వరరావు గారు ఎంత అందంగా కనిపిస్తారంటే అభినయించడం యువలో వింటూ ఉంటేనే మనకి చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది. ఇది సముద్రాల రచన, పెండ్యాల సంగీతం, చిగురాకులలో చిలకమ్మ.
0: మంచి పాట.

0: ఇందిరా బెనర్జీ గారు, జికి కృష్ణమేని గారు పాడిన పాట వినిపించారు.
1: ఆ తర్వాత
0: చాలా బాగుంది. తర్వాత తెలుగు సినిమా పాట అంటే మరుపురాని ఒక పేరుంది సుశీలమ్మ గారు. తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో ఎన్నో వేల పాటలు పాడి అందరినీ అలరించిన మధుర గాయని విదూషీమణి శ్రీమతి పి సుశీల గారి పాడిన పాట ఒకటి వినిపిద్దామా?
2: రమేష్ గారు, ఇందిర గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట తెనాలి రామకృష్ణ, ఆమె ఆలపించిన జయదేవులు వారి అష్టపది విందాం. అభినేత్రి సంధ్య ఇంకా ఎన్టీ రామారావు తెర మీద మనకు కనిపిస్తారు. చందన చర్చిత.

0: రమేష్ గారు,
1: రాజగోపాల్ గారు చెప్పండి.
2: చెప్పు రాజగోపాల్.
0: వాహిని ఫిలిమ్స్ పేరిట నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఒక మంచి సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. సినిమా పేరు బంగారు పాప. ఈ సినిమాలో నాయకులు అభినేత్రి కృష్ణకుమారి, రామశర్మ వాళ్ళిద్దరూ అభినయించిన యుగుల గీతము యవ్వన మధువనిలో పువ్వుల నవ్వులవు జంపాల. ఈ అద్భుతమైన మధురమైన పాట సుశీల ఏఎం రాజా ఆల్పించారు. అద్దేపల్లి రామారావు సంగీతం కూర్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాశారు ఈ పాట. రమేష్ గారు ఆ పాట కూడా విందాం.

పవిత్ర ప్రేమమూర్తి దేవదాస్ తన ఆఖరి రోజుల్లో ప్రియురాలు పార్వతికి చేసిన వాగ్దానం మేరకు ప్రయాణం ప్రారంభం చేసి పార్వతి ఊరికి చేరి ఆమెను చూడకుండానే కన్ను మూస్తాడు. ఈ సన్నివేశంలో మొత్తంగా దేవదాసుగా జీవించిన అక్కినేని నాగేశ్వరరావు, పార్వతిగా మహానటి సావిత్రి నటన అపురూపం. సీనియర్ సముద్రాలు రాసిన ఈ పాటకు సంగీతం సిఆర్ సుబ్బరామన్.

0: రాజగోపాల్
1: చెప్పండి.
0: నీకు ఒక విషయం చెప్పాలి.
1: చెప్పండి.
0: అసలు మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఒక పాట ఉంది, నీకు తెలుసో తెలీదు. ఈ పాటలో భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఏకంగా దేవుణ్ణే, నీ చిరునామా ఏమిటి, నిజం తెలుపు, నాకు చెప్పాలి ఏమైనా సరే అంటూ, స్వామి చెప్పు నీ చిరునామా అంటూ ప్రార్థిస్తూ పాట పాడతాడు. ఈ పాటను ఎవరు రాశారో తెలుసా? అద్భుతంగా రాసిన ఆ రైటరు ఆరుద్ర గారు.
1: ఆరుద్ర గారు.
0: ఇది లలిత గీతం, సినిమా పాట కాదు. ఇంకా ఘంటసాల మాస్టర్ గారు ఎంతో భావావేశంతో చాలా చక్కగా ఆలపించారు.

0: ఇందిరా బెనర్జీ గారు, రాజగోపాల్ గారు,
1: రమేష్ గారు చెప్పండి,
0: మీరు చాలా కాలం ఆకాశవాణిలో సేవలు అందించి 82 ఏళ్ల వయసులో ఇందిరా బెనర్జీ గారు, 78 ఏళ్ల వయసులో ఉన్న రాజగోపాల్ గారు, మీరు శ్రమ అనుకోకుండా మాతృ సంస్థ అయిన ఆకాశవాణికి వచ్చేసి ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక సినీ గీతాల కార్యక్రమాన్ని ప్రజెంట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఆకాశవాణి తరఫు నుంచి, మా శ్రోతలందరి తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలు.
2: మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు. ఈ ఆల్ ఇండియా రేడియోలో నేను 30 సంవత్సరాలు పనిచేశాను. జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఈ రేడియో స్టేషన్లో జరిగినాయి. నాకు చాలా సంతోషం. ఈ అవకాశం ఆకాశవాణి వారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని అభినందిస్తున్నాను.

0: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రసారోత్సవాల్లో భాగంగా శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ రాజగోపాల్, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి సమర్పించే ప్రత్యేక జనరంజని విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:56:54.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలను క్లుప్తంగా పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు 12:40 నుండి 1:10 వరకు, తిరిగి

0: మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324052, మరొక నంబర్ 0402324083.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:00. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
4: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవన్ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లోరి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కాచిగూడలోని బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాన్ని మోడల్ హాస్టల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తొలి విడత సీట్లను శనివారం అర్ధరాత్రి కేటాయించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 92% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను 7 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఆన్లైన్లో ఔషధాలు విక్రయిస్తున్న 41 దుకాణాలు

0: కణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7% తగ్గిపోయిందని, జాతీయ సగటు 1.9% కంటే తెలంగాణలో తక్కువ నమోదైనట్టు ఈ సర్వే వివరాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 6 టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. మనందరికీ 90 వసంతాల ఆకాశవాణి పండగ శుభాకాంక్షలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:05 దాటి 5 సెకండ్లు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0403240852, 0403240853. తప్పక ఫోన్ చేయండి. ఈ పండగ రోజు మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 గంటల వరకు.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
6: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం ఈ పండుగ సందర్భంగా ఇప్పుడు విందాం నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
7: ఆకాశవాణి

0: ప్రజా ప్రసార సేవలు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవభారత స్వరం ప్రత్యేక రూపకం వింటారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జే ప్రభాకర్. వినండి నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
1: శబ్దానికి రూపం లేదు, కానీ రేడియో సెట్ను చూసినప్పుడెల్లా అది నమ్మాలనిపించదు.
2: గాలికి నిలకడ లేదు, కానీ రేడియో ప్రసారాలు విన్నప్పుడల్లా పరవశింపజేసే మాటలు పాటలతో ప్రశాంత పరిమళం మనసును తాకుతుంటే గాలికి నిలకడ లేదంటే తప్పే అనిపిస్తుంది.
1: రేడియో దృశ్యాన్ని చూపదు, కానీ ఆకాశవాణి ట్యూన్ చేసినప్పుడెల్లా ఊహల ప్రపంచం స్వేచ్ఛగా రంగులద్దుకుంటూ మరో ప్రపంచాన్ని కళ్ల ముందు నిలుపుతుంటే ఇంతకన్నా దృశ్య రూపం ఏ విజువల్ ఎఫెక్ట్స్ చూపుతుంది అనిపిస్తుంది.
2: మాటల్లో మంత్రజాలం, పాటల్లో ఇంద్రజాలం, కార్యక్రమాల్లో శ్రమ సౌందర్యం, భక్తిలో ముగ్ధ మనోహరత్వాన్ని

0: తెలుపుకున్న ఆకాశవాణి అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు?
1: ఉషోదయాన భక్తిరంజని స్వరమై, మధ్యాహ్నం రైతులోకానికి మార్గదర్శనమై, సాయంత్రం లలిత జానపద సంగీత మాధుర్యమై, రాత్రివేళ హరికథగా, కవితగా, నాటకంగా కోట్లాది మస్తిష్కాల జ్ఞాపకాల్లో ఆత్మీయ బంధువైంది ఆకాశవాణి. అందుకే రేడియో తరతరాల భారతీయుల జీవిత యాత్రలో నిశ్శబ్ద సహచరిగా నిలిచిన అద్భుత మాధ్యమమైంది.
0: టెలివిజన్ అందరికీ ఒకే చిత్రాన్ని చూపిస్తుంది, కానీ రేడియో మిలియన్ మెదళ్లలో మిలియన్ వేరువేరు చిత్రాలకు జన్మనిస్తుంది అన్న రచయిత్రి పెగ్గీ నూనన్ వాక్యాలు నిత్య సత్యాలు కదా. రేడియో కేవలం వినిపించదు, మనోఫలకం మీద చిత్రాన్ని చూపిస్తుందనేది శ్రోతలకు అనుభవమే కదా.
1: హాస్య రచయిత డెనిస్ నోర్డెన్ కూడా ఒక సందర్భంలో, నేను టెలివిజన్ కంటే రేడియోనే ఎక్కువగా ఇష్టపడతాను, టీవీ కేవలం ఒక ఏకపాత్రాభినయం లాంటిది, కానీ రేడియో ఒక సంభాషణ, రేడియో మీ తలలో పదాలను నాటితే మీ మనసు ఆ చిత్రాలను స్వయంగా నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో అంటున్న రేడియో రామం.
2: రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 బ్యాండ్ల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి మనిషికి కూడా మధ్య, ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో.
0: మన భాష మెరుగవ్వాలన్నా, పదజాలం పెంపొందాలన్నా రేడియోని మించిన గురువు ఎవరుంటారు? అందుకే రేడియోను శబ్దాల మాయాజాలం అంటారు. ఒకవేళ టెలివిజన్ మొదట కనుగొనబడి ఆ తర్వాత రేడియో వచ్చుంటే, అబ్బా ఎంత అద్భుతమైన ఆవిష్కరణ ఇది, హడ్సన్ టీవీలానే ఉంది. కానీ మనం దీనిని ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, ఎంచక్కా పనులు చేసుకుంటూ వినొచ్చని జనాలు ఆశ్చర్యపోయేవారని జర్నలిస్ట్ చార్లెస్ ఓజ్గుడ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య అక్షర సత్యం కదా.
1: మన రోజువారీ జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే రేడియోను వినడం మన కుటుంబంలోని వ్యక్తిగా, స్నేహితుడుగా, గురువుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా రేడియో ఒదిగిపోవడం మానవ వికాస దశలో గొప్ప పరిణామం.
0: ఆకాశవాణి ఒక అద్భుత గల సమాహారం అంటూ రేడియోను అభివర్ణిస్తున్నారు ఆకాశవాణి స్వరాభరణం వ్యాఖ్యాత శ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీనివాస్.
3: అక్షరాలు ధ్వని తరంగాలపై తేలివస్తూ వీణులను మీటి శ్రోతల హృదయంలో పరిమిళించే అనుభూతికి మరో పేరే రేడియో. పగటి అలసట, రాత్రి సేద, గడిచిన ఉదయం, నడిచిన మధ్యాహ్నం, ముసిరిన రాత్రి, అన్నిటా విడువని నేస్తం మన రేడియో. తోవలేని బాటలో, దారి దొరకని చోటులో, నదీ తీరంలో, అరణ్యాల అంచులలో, కాంతి తరంగాలు కూడా చేరలేని చీకటిలో శబ్ద తరంగమై ప్రసరించి మధురంగా మారుమురుగే ఉత్తమ సహచరి మన ఆకాశవాణి. రేడియోలో నటన కనిపించదు, భావం పలికే స్వరంలో వినిపిస్తుంది శృతి, మార్పు, లయ, విరామం, ఉచ్చారణ, శబ్ద తీవ్రత, మృదుత్వం, ఆహ్వానం, ఇవన్నీ కలిసి వినపడే అభినయం, మనసు వినే చిత్రకళ రేడియో. శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటినీ కలబోసిన వాచక నైపుణ్యంతో, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే ఊహల ఊసల వంతినే రేడియో. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే రేడియో అలలు శబ్ద ప్రసార భావ తరంగాలు. వరస అంటే క్రమం, ప్రవాహం, నిర్మాణం. రచన అర్థాన్ని చెబితే భావాన్ని వాక్కు చెబుతుంది. ఆ వాగర్థాలు కలిసే అద్భుత అనుభూతే రేడియో. అందుకే ఆకాశవాణిలో చివరికి నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూపమైన అనుభూతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు ఆకాశవాణి కార్యక్రమాలు. పేరు మారినా ఉనికి మారకుండా 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆకాశవాణి దశ దిశలా తన శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ మరో 10 ఏళ్లలో శత వసంత సీమకు పరుగులు పెడుతోంది.

0: శబ్దం నుంచి అనుభూతి వరకు, స్వరం నుంచి సంబంధం వరకు, అల నుంచి జ్ఞాపకం వరకు, రేడియో నుంచి మానవ సాన్నిధ్యం వరకు సాగిపోతున్న ఆకాశవాణి ఒక అద్భుత గళ సమాహారం, విశ్వసనీయ భారతీయ వాణి. అలవరసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం.
1: రేడియో వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా హృదయాలను తాకుతుంది. ఇది మాట్లాడే వ్యక్తికి, వినే శ్రోతకి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక బంధాన్ని ఏర్పరుస్తుందన్న మార్షల్ మెక్లుహాస్ మాటల మర్మం చాలా లోతైనది, తాత్వికమైనది కూడా.
2: అసలు రేడియో ప్రతి ఒక్కరికి ఒక చిన్ననాటి జ్ఞాపకం కదా. నా చిన్నతనం నుండి నేను రేడియోలో ఏదో ఒకదానికోసం వెతుకుతూనే ఉండేవాడిని. రైలు కూతలు, గుడిగంటలలాగే రేడియో నా జీవితపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మోగుతూనే ఉంటుంది అన్న ప్రముఖ సంగీత విద్వాంసులు బాబ్ డైలాన్ మాటలు అందుకు నిదర్శనాలు. ఆకాశవాణికి వయసు పెరగదు, శబ్ద యవ్వనంతో ఎప్పటికీ అలరారుతూనే ఉంటుంది అంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ విజయ రాఘవరెడ్డి గారు.
3: కాలం పరుగు తీయవచ్చు, సాంకేతికత రూపాంతరం చెందవచ్చు, కానీ ఆకాశవాణి విశ్వజనీన స్వరం తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఇది ఒక నాగరికతకు అక్షర రూపం. ఒకవైపు మన ఆకాశవాణి తన ప్రస్థానంలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భం ఇది. మరోవైపు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 33 సంవత్సరాల పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు. భారతదేశపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని శబ్ద తరంగాలుగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను నా కళ్ళతో చూశాను. కొన్ని సంవత్సరాలు నా చేతులతో కూడా నడిపించాను. ఇది నాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు అంటే 3 తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే దానికి కారణం శబ్దానికి ఉన్నటువంటి శక్తి. ఆకాశవాణికి వయస్సు పెరగదు, అది ఎప్పటికీ శబ్ద యవ్వనంతో అలరారుతూనే ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి తెరలను చీల్చుకుంటూ బ్రహ్మ ముహూర్తాన వాల్టర్ కౌఫ్మన్ సృష్టించిన ఆ సిగ్నేచర్ ట్యూన్ రేడియో నుంచి ప్రవహిస్తూ ఉంటే యావత్ భారతదేశం ఒకే తాటిపైకి వచ్చింది.
1: ఆకాశవాణి అంటే వెన్నెల్లో అమ్మ తినిపించే గోరుముద్ద అని అంటున్నారు వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ అడవి రాజబాబు గారు.
4: అందరికీ నమస్కారం. 90 ఏళ్ళు ఆకాశవాణి కంటే సుదీర్ఘకాలంలో ఓ చిన్న అడిగే, ఓ 19 ఏళ్ల కుర్రవాడో, ఒకనాడే వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయో ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఏం చెప్తాం, చెప్పడానికి ఒక అక్షరం సరిపోతుందా? మళ్లీ రామాయణం ఎందుకు రాస్తున్నారు అని ఆయన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజూ తినే అన్నాన్నే మళ్లీ మళ్లీ తింటలేదా అంటారు. అలాగే ఆకాశవాణి గురించి గత 90 ఏళ్లలో ఎంతమందో చెప్పారు, ఎన్నో చెవులు విన్నాయి, ఎన్నో మనసులు తడయ్యాయి. మళ్లీ చెప్పాలంటే ఆకాశవాణి అంటే అమ్మ చెంగుతో ముఖం కప్పుకున్నట్లు, ఆకాశవాణి అంటే అమ్మ తినిపించే వెన్నెల్లో గోరుముద్దలు తిన్నట్టు, ఆకాశవాణి అంటే అమ్మ ఊపే ఊయల, ఆకాశవాణి అంటే పొద్దుటే లేవకపోతే అమ్మ పెట్టే ఆ నాలుగు, ఆకాశవాణి అంటే అమ్మ చూసే కడుపు, ఆకాశవాణి అంటే ఉద్యోగానికి పట్టడానికి వెడుతున్న కొడుకును వదిలి ఉండలేక రెప్ప వెనుక తడి. ఆకాశవాణిలో ఉన్నంతకాలం అమ్మ పొత్తిళ్లలో అమ్మ కుంగు పట్టుకుని భద్రంగా ఉండటం, తారాడటం, పారాడటం, అమ్మ చెప్పే కథలు బొగ్గల మీద చెయ్యానించుకుని మూకొడుతూ వినటం. ఆకాశవాణి అంటే 60 ఏళ్లు వచ్చాక నేల మీద నుంచి చుక్కల వైపు బేలగా చూడటం. ఇది ఆకాశవాణి.
1: భారత స్వాతంత్ర్య పోరాటం

0: లో రేడియో ఒక ఆయుధంగా మారిన సందర్భాలు కోకొల్లలు. దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న సమయంలో ఇది ఆజాద్ హింద్ రేడియో. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం చివరి శ్వాస వరకు సాగుతుంది అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి తన విప్లవ స్వరాన్ని రేడియో ద్వారా ప్రపంచానికి వినిపించారు. ఆ ఒక్క స్వరం వేలాది హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించిన చరిత్రను మర్చిపోగలమా?
1: బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరిస్తూ నాడు 22 ఏళ్ల యువతి ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది 42.34 మీటర్లపై భారతదేశంలో ఎక్కడో ఒకచోట నుండి ప్రసారమవుతున్న కాంగ్రెస్ రేడియో అంటూ ఆమె గంభీర స్వరంతో ప్రసారం చేసిన తీరు ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. ప్రతిరోజు తన రేడియో ట్రాన్స్మిటర్ స్థానాన్ని మారుస్తూ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారికి దొరకకుండా స్వేచ్ఛా సందేశాలను ప్రజలకు చేరవేసిన ఆ పద్మ విభూషణ్ ఉషా మెహతా గారు భారత రేడియో చరిత్రలో చిరస్మరణీయంగా వెలుగొందుతూనే ఉంటారు.
0: మా రేడియో కేవలం వార్తలు మాత్రమే వినిపించదు, ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య కాంక్షను రగిలిస్తోంది అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రేడియోలో చెప్పిన మాటల స్ఫూర్తిని భారతీయులు ఎవరైనా మర్చిపోగలరా?
1: ఒక విప్లవ వీరుని స్వరంలా స్వాతంత్ర్య ఉద్యమంలో రేడియో తన వాణిని బాణిని వినిపించింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఆకాశవాణి స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలోనూ బలమైన భాగస్వామిగా నిలిచింది.
0: అందుకే కాబోలు మహాత్మా గాంధీ కూడా రేడియో ప్రసారమనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టిగా నేను భావిస్తున్నాను. ఇది ఒకే సమయంలో లక్షలాది మంది హృదయాలను ఏకం చేయగల శక్తిని కలిగి ఉంది అనే సమైక్యతాభావాన్ని తనదైన కోణంలో రేడియోకి అన్వయించారు. ఐకమత్యంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ఐకమత్యాన్ని పెంపొందించడంలో రేడియో పాత్ర అనన్య సామాన్యం.
1: వివిధ కేంద్రాల్లో ఆకాశవాణి అందించిన అనుభవాలను నెమరవేసుకుంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం CBS స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ చెన్నూరి సీతారాం బాబు.
2: ఆకాశవాణి 90 ఏళ్ల పండగ జరుపుకుంటున్నందుకు ముందుగా శ్రోతలందరికీ హార్దిక శుభాభినందనలు. నా ప్రయాణం 1988లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో మొదలైంది. విజయవాడలో నేను డ్యూటీ ఆఫీసర్గా చేసినప్పుడు అక్కడ నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, అలాగే దండమూడి రామ్మోహన్ రావు గారు, కోక సంజీరావు గారు, పేరి కామేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది మహామహులు అప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళందరితో పనిచేసి అదేవిధంగా శ్రోతలతోటి కూడా దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు వింటున్నారు అనేటువంటి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ రోజుల్లో విజయవాడ కేంద్రంలో నేను ఉన్న చోటు నుంచి పొద్దున్నే 6 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఇంట్లోనూ రేడియో మోగుతూ ఉండేది, భక్తిరంజన్ వినిపిస్తూ ఉండేది. అది నా విజయవాడ అనుభవం. అయితే 99లో నేను ప్రమోషన్ మీద వరంగల్ కేంద్రానికి వచ్చాను. వరంగల్ కేంద్రంలో అప్పుడు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారు రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. అదేమిటంటే ఎడ్లబండికి రేడియో పెట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి అనేటువంటి ఒక స్లోగన్ ఆధారంగా ముఖ్యంగా 2 అక్టోబర్ అయినటువంటి గాంధీ జయంతి నుంచి 12 నవంబర్ అయినటువంటి ప్రజాసేవా ప్రసార దినోత్సవం, ఈ 2 తేదీల మధ్య 42 రోజుల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు ఒక గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ప్రతి 2 రోజులకి వెళ్ళి ఆకాశవాణి బృందం అక్కడ వారితో రైతులతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఒక ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహించేది. ఒక పక్కన శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే మూఢనమ్మకాలు పోగొట్టేటువంటి ఈ మెజీషియన్ లాంటి వాళ్ళు తీసుకెళ్లి మూఢనమ్మకాలు ఏ విధంగా మనకి హాని చేస్తాయి, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేమన్నా సందేహాలుంటే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన అధికారులతో వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అది రేడియో ప్రచార సభ. ఇది వరంగల్ కేంద్ర అనుభవం నాకు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2005లో వచ్చినప్పుడు 2005 డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ఎఫ్ఎం రెయిన్బో ఛానల్ ప్రారంభమైంది. ఎఫ్ఎం రెయిన్బో ఛానల్ అప్పట్లో ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా ఆర్జేస్ వాళ్ళు పార్క్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడటువంటి వాళ్ళతోటి వాకింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ జరుగుతుండేది.
1: ఆకాశవాణి కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశ భాషలను, కళలను, సంస్కృతులను కలిపి

0: ఏ జాతీయ వేదిక అని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు నిజం చేసి చూపించింది ఆకాశవాణి. అందుకే బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో స్ఫూర్తితో ఆచరణాత్మకంగా ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉంది. సామాజిక చైతన్యం, విద్య, విజ్ఞానం, వ్యవసాయం, వినోదం ఇలా ఒకటేమిటి, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తూనే ఉంది.
1: అంతర్జాతీయ క్రికెట్ కామెంటరీకి తెలుగులో వ్యాఖ్యానం చేసే అరుదైన అవకాశం ఆకాశవాణి నాకిచ్చిందంటున్నారు వ్యాఖ్యాత శ్రీ ఆనంద్ స్వామి.
2: ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగిన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు శ్రోతలకు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాన పరంపరను ఆసాంతం తెలుగులోనే ప్రసారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రపంచంలోని తెలుగు వారందరి పక్షాన ఆకాశవాణికి మనఃపూర్వకమైన అభినందనలు తెలియచేస్తోంది. ఇది 2007 సంవత్సరంలో పాలనా భాష ఎడిటర్ డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు పాలనా భాష పత్రికలో ఆకాశవాణికి అందించిన అభినందనలు. ఆ సంవత్సరం నేను మీ దాసరి ఆనందస్వామి డ్యూటీ అనౌన్సర్గానే కాకుండా ఒక తెలుగు కామెంటేటర్గా ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో పాల్గొనడం జరిగింది. ఇది ఆకాశవాణి నాకిచ్చిన అరుదైన అవకాశం, గౌరవం.
0: రేడియో కార్యక్రమాలను వినడం కాదు చూసేవాడిని అంటూ రేడియో వ్యాఖ్యాతల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుదీర్ఘకాలం వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ కపర్ధి.
3: నాకు తెలిసి నేను 10 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటిసారి రేడియో కొన్నారు. ఆ రేడియో చూస్తే ఇప్పుడు మీడియం సైజ్ సూట్ కేసులా ఉంటుంది. అటువంటి రేడియోలో కార్యక్రమాలు వినడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మరి లైవ్ క్రికెట్ కామెంటరీలు ఇది ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, చూడడానికి లేదు. అప్పుడు చూడడానికి రేడియోనే. చూడడానికి రేడియో అనగానే మీరు అనుమానించారు, గొంతుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాతలు మన కన్నుల ముందు ఆ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని చూపించేవాళ్ళు. అలాగే స్వాతంత్ర దినం కానీ, రిపబ్లిక్ డే పరేడ్లు కానీ ఏమైనా సరే చాలా గొప్పగా అక్కడ మనం అందులో ఢిల్లీలో మనం ఉన్నామా అన్నంత ఫీలింగ్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న ప్రఖ్యాత కమెంటేటర్స్ మెల్వెల్ డిమెల్ విఎన్ చక్రపాణి వంటి వాళ్ళు మన కన్నుల ముందు సాక్షాత్కరింప చేసేవారు ప్రతి విషయాన్ని. అలాగే మన తెలుగులోకి వస్తే భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, అప్పుడున్నటువంటి వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
1: ఒక దేశాన్ని ఆకలి నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర పోషించగలదా అంటే అవునని సమాధానం చెబుతూనే ఆ పని ఆకాశవాణి చేసి చూపించిందని గర్వంగా చెప్పొచ్చు. 1960 భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేయడంలో రేడియో చేసిన కృషి నభూతో న భవిష్యత్.
0: రైతు సోదరులకు నమస్కారం. నేడు మనం కొత్త రకం వంగడాలు, ఆధునిక ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం అంటూ కిసాన్ వాణి, ఇల్లు వాకిలి, పాడి పంట, పొలం పనుల వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వేళల్లో శాస్త్రవేత్తలు నేరుగా రేడియోలోంచి రైతుల ఇంటి అరుగుల మీదకి చేరుకున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్, విత్తనాలు చల్లే పద్ధతులు, ఎరువుల వాడకం అన్నీ సరళమైన భాషలో వారికి అర్థమయ్యేలా తెలియజేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆకాశవాణి ప్రచారం చేసిన ADT 27 అనే కొత్త వరి వంగడం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే రైతులు దానికి కృతజ్ఞతగా రేడియో రైస్ అని పేరు పెట్టారు. రేడియో సమాచార విప్లవం కారణంగానే భారతదేశం ఆహార ధాన్యాల దిగుమతి స్థాయి నుండి స్వయం సమృద్ధి స్థాయికి చేరుకుంది. ఇది ఆకాశవాణి సాధించిన అత్యున్నతమైన విజయం. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల హితం కోసం సేవలందిస్తూనే ఉంది ఆకాశవాణి అంటున్నారు విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు వలేటి గోపీచంద్.
4: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో మమేకం చేస్తూ సాగబోయే ఏకైక ప్రసార మాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే ఒక విద్యుత్ అయస్కాంతం చెప్పుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలు

0: చాలా ప్రజలకు అనువైన కార్యక్రమాలను సకాలంలో సరైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణికున్న చరిత్రను ఎవరు కాదనలేరు, ఎవరు తుడిపేయలేరు. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల సుఖం కోసం వాళ్ళ యొక్క హితం కోసం తన కార్యక్రమాలను రూపొందిస్తూ సాగుతున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం అయిందంటే ఇళ్లల్లో నిశ్శబ్దం. తరువాత రేడియో వాల్యూమ్ మెల్లమెల్లగా పెద్దగా పెరిగి అందులో ప్రసారమయ్యే నాటకాన్ని ఏకాగ్రతలో ఆనందంగా హాయిగా సెదతీరుతూ వినేవారు. శబ్దాలతోనే దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఆ మహాద్భుత రేడియో నాటక కళారూపాన్ని ఇష్టపడని శ్రోతలు ఎవరుంటారు? టీవీ లేని ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు రాని ఆ కాలంలో రేడియో నాటకమే దేశ ప్రజలకు అతిపెద్ద వినోద సాధనం.
2: తెలుగునాట మహోన్నత రచయితలు విశ్వనాథ సత్యనారాయణ, ఆత్రేయ, గొల్లపూడి మారుతీరావు, దాశరథి కృష్ణమాచార్యులు, చిరంజీవులు, రావూరి భరద్వాజ, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో మహానుభావులు రేడియో నాటకాలను అజరామరం చేశారు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనేకానేక నవలలను శ్రవ్య నవలలుగా మలచి రేడియోలో ప్రసారం చేసి తెలుగు సాహిత్య సృజనాత్మక పరిమళాన్ని సామాన్యులకు సైతం రుచి చూపించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే మరపురాని అనుభవం అంటూ ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
3: బహుశా చాలా మంది వివిధ రంగాలకు చెందిన వాళ్లను గుర్తుండిపోయే అంశాలు చెప్పండి అంటే చాలా ఉన్నాయంటారు. దాదాపు 32 ఏళ్లు ఆకాశవాణి అనే ఒక దేవాలయం లాంటి అమ్మలాంటి సంస్థ నాకు ఇచ్చిన అవకాశం శ్రోతల ఉత్తరాలకు సమాధానాలిచ్చే ఒక అద్భుత ప్రక్రియ. లేఖావళి, జనవాణి, జనరంజని, ఉభయకుశలోపరి పేరు ఏదైనా కానీ నిజానికి నేను వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే అంశం కమ్యూనికేషన్. అంటే ఎంత మహనీయులైనా తమ దగ్గర ఒక మానస సరోవరంలో ఎంత జ్ఞాన సంపద ఉన్నా అది గంగలా పారాలి, 10 క్షేత్రాలకు ఆ జ్ఞానాన్ని పంచాలి అనే ఒక తత్వం నాకు చాలా ఇష్టమైన పని. అలాగే శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణితో పంచుకోవటం, ఆకాశవాణితో అనుబంధం పెంచుకోవటం, ఆకాశవాణి అంతే ఆనందంగా అంతే ఆత్మీయంగా శ్రోతలకి ఒక స్వరచాలనంతో కరచాలనం చేసే అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందం.
1: తెలుగునాట రేడియో ప్రాచుర్యం పొందడానికి మరొక ముఖ్య కారణం ఆకాశవాణి లలిత సంగీతం. పాలగుమ్మి విశ్వనాథం మాస్టర్ లాంటి వారు ఆకాశవాణిలో లలిత సంగీత విభాగానికి ప్రాణం పోశారు. ఎందరో గొప్ప కవుల భావగీతాలకు, దేశభక్తి గీతాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి ప్రజల నాలుకలపై నిలిపారు.

0: శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ప్రతి లోగిలిని శాస్త్రీయ సంగీత వేదికలుగా మార్చిన ఘనత రేడియోకే దక్కుతుంది.
1: ఆకాశవాణి తనకిచ్చిన అవకాశాలు అనన్య సామాన్యమంటూ తన కృతజ్ఞత తెలుపుతున్నారు వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ.
2: ఆకాశవాణి అని మాతృమూర్తి ఒడిలో 4 దశాబ్దాల పాటు గడిపిన ఒక సేవకుడిగా ఈరోజు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. మిత్రులారా, ఆకాశవాణి అంటే అది ఒక పవిత్ర ఆలయం. నాకు నా పాలిట సరస్వతీ నిలయం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మంత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజం, మైక్రోఫోన్ ముందు కూర్చొని నేను పలికిన ప్రతి పదం, నేను చేసిన ప్రతి ప్రకటన, నేను అభినయించిన ప్రతి నాటక రూపక సన్నివేశాల వెనుక శ్రోతల పట్ల బాధ్యత ఉండేది నాకు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ శబ్ద తరంగాల మధ్యే నా జీవితాన్ని ఒక శ్రవ్య కావ్యంగా మలుచుకున్నాననే మాట సత్యమండి. ఈ సంస్థ ఆకాశవాణి నాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ. నా వ్యక్తిత్వానికి రూపాన్నిచ్చింది, నాకు సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అనౌన్సర్గా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించిన నేను రేడియో ద్వారా ఎందరెందరో శ్రోతల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలిగానంటే పెదలారాది కేవలం ఆకాశవాణి కల్పించిన వేదిక వల్లే. ప్రతిరోజు స్టూడియోల్లోకి అడుగు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు ఒక కళాకారుడిగా నేను పొందిన అనుభూతి తృప్తి వర్ణనాతీతం. ఆకాశవాణి నాకు ఒక ఉద్యోగం అని మాత్రమే నేను అనలేను, ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన సంస్థ, క్రమశిక్షణ అలవాటు చేసిన సంస్థ.
1: జానపద సంగీతాన్ని పెంచి పోషించడంలో రేడియో పాత్ర చాలా కీలకమైంది. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి స్థానిక సాంస్కృతిక జానపద పాటలను, కళారూపాలను రికార్డు చేసి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న ఘనత రేడియోకే దక్కుతుంది. జానపదం నిత్య ప్రవాహిణి వంటిది. స్థానిక జీవనం, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలంటే జానపదమే కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి స్థానీయమైన జానపదానికి రెడ్ కార్పెట్ వేసి భద్రపరిచింది ఆకాశవాణి.
0: రేడియో కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, జరగబోయే ఉపద్రవాల నుండి మానవాళిని రక్షిస్తుంది కూడా. వాతావరణ హెచ్చరికలు, తుపాను సూచనలు, వడగాల్పులు, చలి తీవ్రతలు, ఇలా అన్నిటినీ ఆయా కాలాలకు అనుగుణంగా తెలియజేస్తుంది. యుద్ధ వేళల్లో కూడా తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటుంది.
1: 1962, 65, 1971 మూడు యుద్ధాలు దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించి సైన్యానికి మద్దతుగా నిలవడంలో ఆకాశవాణి ఏకైక సమాచార వారధిగా నిలిచింది. మేమంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి అద్భుత విజయం సాధించింది.
0: తన చిన్ననాటి నుంచే రేడియో కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణని, అటువంటి మాతృ సంస్థ అయిన ఆకాశవాణిలోనే అరుదైన కార్యక్రమాలు రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఉదయశంకర్.
3: నా ఉద్దేశంలో ఆకాశవాణి అనేది ఒక డైమండ్ లాంటిది. డైమండ్కి ఎప్పుడూ ప్రాభవం ఉంటుంది. అలాగే ఆకాశవాణి కూడా గత వైభవాన్ని కాదు, ఎప్పుడూ వైభవంగానే ఉంది, ఇక ముందు కూడా వైభవంగానే ఉంటుంది. నేను 36 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను వివిధ కేంద్రాల్లో. మేము 3వ తరం అనుకుంటే కనుక ఇప్పుడున్న వారందరూ కూడా 4వ తరానికి చెందిన వారు అనుకుంటాను. 90 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్తే నైట్ ఎందింబావుకి సీతాపతి సంసారం అని చెప్పి నండూరు సుబ్బారావు గారి నాటిక సీరియల్ వచ్చేదన్నమాట. అది సిటీ బస్సుల్లో కూడా వినవాళ్ళం. అది చాలా ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటుంటే. తర్వాత నాకు గుర్తొచ్చేదంటే నేను విజయవాడలో పనిచేసిన కాలంలో యక్షగానాలని, కూచిపూడి యక్షగానాలు 16th century రాసిన రాజుల కాలంలో నాటి రాసిన గ్రంథాలను మేము తంజావూర్ లైబ్రరీ అలా దేశం ఎక్కడెక్కడుందో అక్కడంతా వెతికి ఒక 1 year ప్రాజెక్టులో ఒక 20 యక్షగానాలు రికార్డ్ చేసి భద్రపరచడం జరిగింది. కృష్ణమాచారి గారు లాంటి వారు, నేదును కృష్ణమూర్తి గారు, ఇక్కడి నుంచి నూకల చిన్న సత్యనారాయణ గారు, అనేక మంది సంగీత కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాలకు వచ్చేటప్పటికెళ్ళాను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఆకాశవాణి చేరుకోవాలని సిబ్బందికి, కళాకారులకి, శ్రోతలకు కూడాను, అందరికి కూడాను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.
0: సమాచార విప్లవానికి అసలైన పితామహుడు రేడియోనే అంటున్న వ్యాఖ్యాత అమృత.
4: కంటికి కనిపించని గొంతుక, గుండెకు అత్యంత దగ్గరగా ఎలా ప్రయాణించగలరు.

0: లేదో నిరూపించిన ఏకైక మాధ్యమం మన రేడియో. విపత్తులు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కరెంటు పోయి ప్రపంచంతో బంధాలు తెగిపోయినప్పుడు బ్యాటరీలతో నడిచే ఒక చిన్న రేడియో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టింది, ధైర్యాన్నిచ్చింది. సమాచార విప్లవానికి అసలైన పితామహుడు ఆకాశవాణి అని చెప్పొచ్చు. ఈ 90 ఏళ్ల ప్రయాణం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక వార్తను సేకరించడానికి, ఒక లలిత సంగీతాన్ని రికార్డు చేయడానికి నాటి సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, అనౌన్సర్లు పడ్డ తపన సామాన్యమైంది కాదండి. ఆ నిబద్ధతే ఆకాశవాణిని విశ్వసనీయతకు మారుపేరుగా నిలబెట్టింది.
1: 1957లో ప్రారంభమైన వివిధ భారతి భారతీయ చలనచిత్ర సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రతి ఇల్లాలు, కార్మికుడు, డ్రైవర్, విద్యార్థి వరకు తీసుకెళ్లింది. సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యుడికి సైతం వినోదాన్ని అందిస్తూ హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడంలో విప్లవాత్మక విజయం సాధించింది.
2: బాల్యం నుండే ఆకాశవాణితో అనుబంధం ఉందని, మొదటిసారి ఆకాశవాణిలో తన కవిత ప్రసారమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్.
3: ఆకాశవాణి తన ప్రసారాలను ప్రారంభించి 90 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఒక ఉత్సవం లాంటి వాతావరణం ఏర్పడ్డ సంగతి మిగిలిన మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. నేను కేవలం 18 సంవత్సరాలు కూడా నిండక ముందు ఆకాశవాణిలో యువవాణి అనే కార్యక్రమంలో కవిత్వం చదివే అవకాశం దొరకడంతో పొంగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ 1వ సంవత్సరానికి 2వ సంవత్సరానికి మధ్య ఎండాకాలం సెలవుల్లో రాసి పంపిన కవితలను ఆకాశవాణి చదవడానికి అనుమతిచ్చింది. అట్లా ఆలోచిస్తే ఒక పత్రికలో వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం మాకు ఆకాశవాణిలో వస్తేనే ఉండేది. తన స్వంత గొంతు ఆకాశవాణి నుండి వినిపిస్తుంది అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ రేడియో పెట్టుకుని కనీసం 10 మందిమి ఒకచోట రేడియో కూర్చొని విన్నాము. అట్లాంటి గొప్ప అనుభూతుల్ని నింపినటువంటి ఒకే ఒక ప్రసార సాధనం ఏదైనా ఉందంటే ఆకాశవాణి. అది కూడా ప్రభుత్వ ప్రసార సాధనంలో మాకు అవకాశం దొరకడం ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. 90 ఏళ్ల తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 10-20 ఏళ్ల క్రితం ఆకాశవాణిని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్ళం, లేదా రేడియోని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దూరదర్శన్ లేదా టీవీలు చూసిన దానికంటే ఎక్కువగానే మనం ఇప్పుడు రేడియోలు వినాల్సినటువంటి అవసరం వచ్చింది. రేడియోకి వెనక్కి పోవడం అనేది లేదు. ఆకాశవాణి కూడా తన కార్యక్రమాలను నిరంతరం సాహిత్య కళా రంగాల పట్ల విస్తరిస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. శుభాకాంక్షలు. ఆకాశవాణిలో పనిచేసే ఉద్యోగమిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
2: మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దాదాపు 17 భాషలకు పైగా మాట్లాడే గొప్ప బహుభాషా కోవిదుడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా కాకముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో, చర్చా వేదికల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపై, సాహిత్యంపై ఆయన రేడియోలో చేసిన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి.
4: నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా గానీ నాకు భాష ఇబ్బంది లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే అయ్యో నేనేం మాట్లాడాలి అనే మాట నాకు లేదు. నేను చెప్పవలసిందేదో వాళ్లకు చెప్పగలుగుతాను, వాళ్లతో సంభాషించగలుగుతాను, కాబట్టి నాకు బాధ లేదు. నేను యావత్ భారతదేశానికి చెందిన మనిషిని నేను అనుకుంటున్నాను. నా దేశం నా ఇల్లని నేను అనుకుంటున్నాను.
1: 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని యావత్ భారతదేశానికి చేరవేసిన ఏకైక మాధ్యమం ఆకాశవాణి. ఆ రోజు కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే కలిగి ఉన్న ఆకాశవాణి నేడు దాదాపు 590 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
2: భారతదేశంలో టెలివిజన్,

0: ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక సమాచార మాధ్యమాలు విస్తరించినప్పటికీ రేడియో ఇప్పటికీ ప్రజలకు అత్యంత చేరువైన సమాచార సాధనంగా నిలిచింది. అందుకు నిదర్శనమే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం.
1: 2014 అక్టోబర్ 3 తొలిసారిగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా సంభాషించే నెలవారీ రేడియో వేదికగా రూపుదిద్దుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలకు బదులుగా సమాజంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వినూత్న ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత విజయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడతాయి.
2: సామాన్య సీ లగ్నే వాలీ ప్రేరణాఓ సే బహుత్ బడే కామ్ భీ హో జాతే హైన్. ఐసే హీ ఏక్ యువా హై, శ్రీమాన్ ప్రదీప్ సాంగ్వాన్, గురుగ్రామ్ కే ప్రదీప్ సాంగ్వాన్. 2016 సే హీలింగ్ హిమాలయ నామ్ సే అభియాన్ చలా రహే హైన్. వో అప్నీ టీమ్ ఔర్ వాలంటీర్స్ కే సాథ్ హిమాలయ కే అలగ్ అలగ్ ఇలాకో మే జాతే హైన్ ఔర్ జో ప్లాస్టిక్ కచరా టూరిస్ట్ వహాన్ ఛోడ్ కర్ ఆతే హైన్ वो साफ करते हैं. प्रदीप जी अब तक हिमालय की अलग अलग टूरिस्ट लोकेशन से टनों प्लास्टिक साफ कर चुके हैं. हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करना ही है. आप खुद स्वस्थ रहिए, अपने परिवार को स्वस्थ रखिए.
0: దేశంలోని ప్రతి పౌరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేని వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సందేశాలను చేరవేయడానికి రేడియోను ఒక సమర్థవంతమైన మాధ్యమంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యం దీనికి మూలం.
1: ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి కేవలం తన అభిప్రాయాలను మాత్రమే చెప్పరు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల లేఖలు, సూచనలు, విజయ గాథలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి. ఒక గ్రామంలో నీటి సంరక్షణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం కావచ్చు, ఒక యువకుడు సాధించిన విశేషమైన విజయం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమమూ కావచ్చు, ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందుతాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడిన అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయి. స్వచ్ఛభారత్, ఖాదీ వినియోగం, నీటి సంరక్షణ, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడింది.
0: దేశంలో 92% భౌగోళిక ప్రాంతం, జనాభాలో దాదాపు 99%, ఇలా ఆకాశవాణి చేరని చోటు లేదు. తన ప్రసారాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాశవాణి నిత్యం చాటుతుంది. రేడియో అంటే కేవలం ఒక యంత్రం కాదు, ఒక భావోద్వేగం, ఒక చారిత్రాత్మక సాక్ష్యం.
1: రైతుకు రేడియో రైస్ను అందించిన,
0: సైనికుడికి యుద్ధ సమాచారాన్ని చేరవేసిన, ఆదివారాల్లో రేడియో నాటకాలతో వీధులను నిశ్శబ్దంగా మార్చిన,
1: తుఫానులో దారితప్పిన జాలరులకు ధైర్యం చెప్పిన
0: ఆకాశవాణి దేశపు ప్రతి పౌరుని గుండె చప్పుడుగా వెలుగొందుతూనే ఉంటుంది.
1: ఇది ఆకాశవాణి. కోట్లాది భారతీయుల గుండెల్లో ఏదో తెలియని అనుబంధాన్ని నిర్మించుకున్న వారధి. పొలాల్లో రైతుకు, ఇంట్లో గృహిణికి, యుద్ధభూమిలో సైనికుడికి తోడుగా నీడగా నిలిచిన ఆకాశవాణి మనందరి జీవితాల్లో ఒక భాగం. దేశానికి వెన్నెముక రైతన్నైతే ఆకాశవాణికి వెన్నెముక శ్రోతన్న. 90 వసంతాల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రోతలందరి తరపున కొందరి శ్రోతల అభిప్రాయాలు.
3: పండారు త్రిమూర్తుల గొప్ప పెసాబర తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చెట్టుకి కొమ్మలు, రెమ్మలు, వాటి మీద వాలే రకరకాల పక్షులు ఉంటాయండి. అవన్నీ టేప్ రికార్డులు, టీవీలు కట్టానండి. ఆ వటవృక్షమే ఆకాశవాణి అండి అని చెప్పానండి.
4: నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. ఆకాశవాణి అంటే మనిషికి ఒక శ్వాస లాంటిది. ఇది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం పడుకునే వరకు కూడా మాకు ఒక శ్వాస లాగా మా జీవనాన్ని, మా గమనాన్ని లోక జ్ఞానంతో నడిపించేదే ఆకాశవాణి.
5: అద్యా రాజశేఖర్, నభూతు నభవిష్.
6: బండి కృష్ణాగౌడ్, గ్రామం. నా చిన్నతనంలో నేను మా ఊర్లో పోస్ట్ బాక్స్ లేదండి. నిన్నలో పాటలు వినాలనే కోరికతో నేను 30 కిలోమీటర్లు అప్ డౌన్ పోయి ఉత్తరాలు వేసొచ్చేవాడిని. రేడియోలో పాటలు వినాలనే కోరికతో ప్రతి రోజు పోయేవాడిని, వచ్చేవాడిని. 2 గంటల సమయం పట్టేది, అయినా నేను విలోకల చేసేవాడిని సార్. నేను అది
7: సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
6: రేడియో అమ్మలా

0: ఇది నాన్న లాంటి సార్, మీరు రేడియో పక్కన పెట్టుకుని మా చేనేత వృత్తి పనులు చేసుకుంటూ ఉంటాం సార్. మాకు ఎన్నో ప్రయోజకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కార్మికుల కార్యక్రమం కానివ్వండి, వార్తలైనా, చిత్రమాధురి, జనరంజని, ఫోనింగ్ కార్యక్రమం, ఎన్ని విషయాలు చెప్తుంటారు సార్ మాకు రేడియో ద్వారా. మాకు ఎంతో జ్ఞానం కూడా ప్రసాదిస్తారు సార్ మాకు రేడియో.
1: వెంకటేశం ప్రతిరోజు మాకు ఆత్మీయం చేస్తాం ఆకాశం సార్.
2: పెడల జాగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు అండి. మనకి ఎలాంటి వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తర్వాత తరాలకి ఇక ఆకాశవాణి.

ఈ వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తరతరాలకి ఇక ఆకాశవాణి అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి ఆకాశవాణిని.

0: మీరింతవరకు నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం, నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:49 దాటి 22 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు మనందరికీ పండగే. నిజంగా దేశమంతా అన్ని రేడియో స్టేషన్లో పండగ వాతావరణం. ఇలాంటి రోజున ఆకాశవాణితో మీ అనుబంధాన్ని నాకు క్లుప్తంగా సందేశం పంపండి, తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. మరో మాట మర్చిపోకండి, మీ అందరితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము అంటున్నాను అనుమానం వచ్చింది కదా, చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఇప్పుడే స్టూడియోలోకి ఎవరో వచ్చారు, మరి వారెవరో హాయ్ చెప్దామా? హలో.
4: హలో, నమస్తే, శుభోదయం అందరికి. 90 వసంతాల ఆకాశవాణి శుభాకాంక్షలు.
3: ఎలా ఉన్నారండి అనుపమా గారు?
4: ఎస్, సూపర్ గా ఉన్నాను. పొద్దు నుంచి మన షోస్ అన్ని వింటూ అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఉండలేకపోయాను. ఇంట్లో ఒక్కసారి అందరికి హలో చెప్పేద్దామని చెప్పి ఇలా వచ్చేసాను.
3: మంచి పని చేశారు. మరి మాతో మీ అనుభవాన్ని కూడా పంచుకోవడానికి ఈ పండగ రోజున వచ్చినందుకు చాలా థ్యాంక్స్.

0: మరి అనుపమ కూడా నాతో పాటు స్టూడియోలో సందడిచేయడానికి వచ్చారు. ఆవిడేదో అంటున్నారు, విందామా?
1: మరి ఆకాశవాణితో అనుబంధం అందరూ పంచుకున్నారు కదా, నేనేమనుకున్నాను తెలుసా? ఆకాశవాణి అంటే అమ్మ అనడం నాకైతే 100% నిజం అనిపిస్తుంది. ఆకాశవాణి నాకు పుట్టిల్లే. బాలనంద నుంచి ఇప్పటి వివిధ భారతి వరకు నా ప్రయాణంలో నాకు ఆత్మీయతను పంచడమే కాదు, మాట నేర్పించింది, భావాన్ని పదునెక్కించింది, భాషని సరిదిద్దింది. ఇక స్నేహబంధాలైతే చెప్పక్కర్లేదు, ప్రేమహస్తంతో నాకు అందించింది ఆకాశవాణి. ఈ స్టూడియోలోకి రాగానే ఒక గుడికొచ్చిన అనుభూతి. ప్రతిరోజు పండగే నాకు. ఇంకా చాలా మాట్లాడాలనుంది, కానీ మన శ్రోతలు కూడా తమ అనుభవాలు మనందరితో పంచుకుంటున్నారు కదా. ఇప్పటికైతే ఒక మంచి పాట వినేద్దాం.
0: పాట కన్నా ముందు మనకి ఎంతోమంది శ్రోతలు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మెసేజ్ చేశారు. ముందుగా కొన్ని మెసేజెస్ చూద్దాం. మాకు ఆత్మీయ ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణాన అందరికీ అభినందనలు అంటున్నారు. నా చిన్నతనం 15 సంవత్సరాల నుండి రేడియో వినడం అలవాటు చేసుకున్నాను. మంచి తెలుగు, ఉట్టిపడేలా మాటల విధానం, ఎవరిని నొప్పియకుండా అద్భుతమైన వ్యాఖ్యానం, అప్పటి వ్యాఖ్యాతలు మా కళ్ల ముందు గుర్తుకొస్తున్నారు. మంచితనానికి మరో పేరు మన ఆకాశవాణి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు మాకు అందిస్తూ టెక్నాలజీ రంగంలో కూడా అతి వేగాన్ని అన్ని స్టేషన్లకు ధీటుగా మన ఆకాశవాణి శ్రోతల హృదయాలను దోచుకుంటోంది. అప్పుడు 3 గంటల వరకు తెలుగు కార్యక్రమాలు వినేవాళ్లకు ఇప్పుడు రోజంతా వినేలా సౌకర్యాన్ని కలిగించారు. అనేకానేక ధన్యవాదాలు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు మన ముందుకు ఇంకా తీసుకురావాలని, శ్రోతల హృదయాలు ఆనందింపజేయాలని కోరుకుంటూ 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరికీ అంటున్నారు. ఎవరో తెలుసా? ఆకాశవాణి ఆత్మీయ శ్రోత దోర్నాల బాలరాజు, వనస్థలిపురం, హైదరాబాద్. చాలా ధన్యవాదాలండి మీ అద్భుతమైన సందేశానికి.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సరదాలు తోడుండడం కాదు, మా ఆత్మీయ నేస్తాలు. మన లిజినర్స్ అందరు కూడా మాతో పాటే ఉంటారు కదా. మరి ఆకాశవాణి అంటే పద్మిని శబ్ద భాండాగారానికి పెట్టింది పేరు అని చెప్పి మనందరం అనుకుంటాం కదా. ఈ సంగతి నీకొకటి చెప్పాలి. ఏంటంటే అపురూపమైన పాటలు ఎప్పుడో 1950s 1940s అంటే 1940 దాదాపు మనము చెప్పచ్చు 90 సంవత్సరాలు కంటే పూర్వమైన పాటలు కూడా మన ఆకాశవాణిలో ఉన్నాయి. అలాంటి ఒక మంచి పాట మరోసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఈరోజు 90th బర్త్డే కదా.
1: సరే సరే అనుపమా, మరి మన ఆకాశవాణి శబ్దగాండ భాండాగారం నిధిలోంచి ఒక ఆపాత మధురం మీ అలనాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ.

అనుపమకి ఆపాద మధురాన్ని వినిపించాం కదా, మరి ఈనాటి జనరేషన్ జెన్జీ వాళ్ళ కోసం కూడా ఒక్క పాట. అసలు మీరు ఊహించరు ఇది ఏ పాట రాబోతుందో.

0: మరి ఎలా ఉంది అనుపమా? పాత నుంచి ఆ పాత మధురం నుంచి లేటెస్ట్ జెన్జి జనరేషన్ వరకు ఉన్న కాంట్రాస్ట్ మీకేమనిపిస్తుంది?
1: ఆకాశవాణి జై భవ సూపర్ అస్సి అనిపిస్తుంది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు.
0: చాలా
1: ప్రోగ్రామ్స్ వినేద్దాం పద్మిని ఈరోజు.
0: చాలా మాటలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుందాం, కానీ సమయం 12 గంటలకు కావస్తుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు విందాం, ఆ తర్వాత బోలెడని ముచ్చట్లు రేడియో సఖి అనుపమ, రేడియో నేస్తం పద్మినితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. వందేళ్ల వైభవానికి 90ల పరుగు. ఆకాశవాణి వైభవం ప్రస్థానం విజ్ఞాన వినోదాలను 9 దశాబ్దాలుగా పంచుతూ ఆకాశవాణి అంటే నమ్మకమైన వార్తలతో పాటు శ్రోతల అభిరుచుల మేరకు తనను తాను నిత్యనూతనంగా ఎప్పుడూ ఆవిష్కరించుకుంటూనే ఉంది. ఇది నా అభిప్రాయం, సమతమే కదా? మరి మన శ్రోతలు కొంతమంది తమ అభిప్రాయాలను పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణికి 90 ఏళ్ల ప్రస్థానం అంటేనే ఒళ్లంతా పులకరింత. రేడియో గ్రూప్కు పెట్టిన పేరు ఆకాశవాణి ఆత్మీయ నేస్తం. చిన్నప్పటి నుంచి వింటున్నాము. చూస్తూనే నా వయసు కూడా 49 సంవత్సరాలు. మా నాన్నతరం వాళ్లు రేడియో విన్నారు, నేను వింటున్నాను. మా బాబు కూడా కారులో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. 3 తరాల రేడియో ప్రసారాలు వింటున్నాము, ఇందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాశారు. అద్భుతంగా 4 లైన్లలో అసలు మొత్తం 90 సంవత్సరాల ఆకాశవాణిని మా ముందుకు పెట్టేశారు. చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ పండగ రోజు మనము శ్రోతల అభిప్రాయాలు కనుక్కుంటూనే మధ్య మధ్యలో మనకి నచ్చిన కొన్ని పాటలు వినేద్దామా?

0: నిద్రలో కూడా మనము ఇది వినగానే లేచేస్తాము, ఎందుకంటే ఇది మన ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. మనకు పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పే ట్యూన్ ఇదే. ఎంతగా రిలేట్ అయిపోయామంటే శ్రోతలందరూ కూడా ఈ కుటుంబంలోకి చేరిపోయారు. మరి మేమందరము ఇంత హడావిడి పడుతూ ఇన్ని రకాలుగా మీ అందరికీ అందించడానికి వార్తల్ని అలాగే విశేషాలని సిద్ధంగా ఉన్నాం కదా. ఏంటి పద్మిని, నువ్వేం చేస్తున్నావు? ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నావు మైక్ మీద ఎప్పుడు పడిపోదాము, మాట్లాడేద్దాము అని చెప్పి నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర కూడా చాలా విశేషాలు ఉన్నాయని నాకు తెలుసు. మరి ఈ పండగ రోజు, మన పండగ రోజు నువ్వేం విశేషాలు చెప్పబోతున్నావు?
1: 90 వసంతాల ఆకాశవాణి సంబరాలు ఈరోజు మనందరం వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్న అన్ని రేడియో కేంద్రాల్లో పండగ వాతావరణం. పండగంటే అచ్చంగా పండగే. అందరిలో ఉత్సాహం, సంతోషంతో ఎంతో శోభాయమానంగా ఉంది మన రేడియో స్టేషన్.
0: అవును, అసలు ఇంట్లో పండగ అంటే మనం మన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటాం కదా పద్మిని, అదే రేడియో అంటే మన శ్రోతలు ఇక్కడ మెసేజెస్ పంపిస్తున్నారు, అలాగే ఆఫీస్ అంతా ఎంత సందడిగా ఉంది. నువ్వు కూడా పట్టు చీర కట్టుకుని మెరిసిపోతున్నావు. బాగుంది బాగుంది, అసలు పండగ అంటే ఇది అని చెప్పి తెలిసేటట్టు తయారై వచ్చేసావు. మరి ఇంకేంటి, ఇంకా కొన్ని విశేషాలు చెప్పేద్దావు? ఒక మంచి పాట వినేద్దాం విశేషాలు మాట్లాడుకునే లోపల, ఏమంటావు?
1: అలాగే తప్పకుండా.
0: అన్నిటికీ అలాగే అయితే అనేస్తుంది. శ్రోతలైతే మేడం మేం చెప్పింది కూడా చదివేయండి అనేస్తున్నారు. ఈ పాట తర్వాత మీ అభిప్రాయాలన్నీ కూడా చదివేస్తాం.

0: రంజితమే రంజితమే అంటూ అద్భుతమైన పాట. నేను కూడా ఒక స్టెప్ వేస్తూనే ఉన్నాను ఇక్కడ పాట వింటూ శ్రోతల ఆత్మీయ సందేశాలకి మురిసిపోతున్నాం. అవును, మనం కూడా, మేం కూడా, మనందరం కూడా ఈ సంబరాల్లో మురిసిపోదాం. ఆకాశవాణితో ప్రయాణం ఎంతో అపురూపం. 90 సంవత్సరాలుగా నిరంతరాయంగా శోభాయమానంగా విరాజిల్లుతోంది మన ఆకాశవాణి. ఆకాశవాణి అంటేనే అమ్మలాంటిది, ఒక ఆత్మీయత, ఒక సంస్కృతి, ఒక సంస్కారం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు చాలా మంది అనేక అనేక సందేశాలు పంపిస్తున్నారు. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. 90 వసంతాల వేడుకలు ప్రస్తుతం నేను వింటున్నాను. ఇంకా 100 సంవత్సరాల వేడుకలు ఆకాశవాణిలో వినాలని నా కోరిక అంటున్నారు నాగ్నాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మనకి ఇంకా బోలెడన్ని సందేశాలు వస్తున్నాయి. ఇంకొక సందేశం వచ్చింది, ఈ తరం వారు కూడా రేడియో వింటున్నారు, అది రేడియో గొప్పతనం కాదు ఆకాశవాణి గొప్పతనం అంటున్నారు. మంచిర్యాల నుండి చంద్రమొగిళి, పద్మరాణి, అక్షరా, కృపా.

ఫుల్ టూ చాలా బాగుంది, హుషారుగా ఉంది అంటున్నారు శ్రోతలు. మరి ఈరోజంతా పండగే కదా. దూరం ఎంత ఉన్నా, పల్లె పట్టణం, ప్రపంచంలో ఎక్కడున్నా మనందరినీ ఆత్మీయంగా ఒకటి చేసింది ఆకాశవాణి. ఎలాంటి భాషాభేదాలు, తారతమ్యాలు లేకుండా సమైక్యతని చాటి చెప్పే అనంత గంగావాహినిలా నిరంతరాయంగా సాగుతోంది. విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, ఇలా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలకు నిలయం, నిధి మన ఆకాశవాణి. ఎన్నో ఒరవడులు, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ఒరవడి. అన్ని వయస్సుల శ్రోతలను అలరించేది ఏదైనా ఉంది అంటే అది ఒకటే ఒకటి, మన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. ఎన్నో జ్ఞాపకాలు, విశేషాల భాండాగారం మన ఆకాశవాణి. అవన్నీ చెప్పకనే చెప్తున్నాయి శ్రోతలు పంపిస్తున్న ఆత్మీయ సందేశాలు. అవి కూడా చదువుకుందాం ఈ పాట తర్వాత.

0: పాటలోలాగే ఎక్కడున్నా మన ఆత్మీయ నేస్తం మన ఆకాశవాణి శ్రోతలు ఎన్నో పండగ సంబరాలతో ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అనుపమా?
1: ఏంటి అసలు రెచ్చిపోతున్నట్టు నువ్వు, ఏంటియా పండగ అంటే ఇది అని చెప్పి మా అందరికి వినిపించేస్తున్నావు. మరి శ్రోతలైతే తగ్గేదే లేదు కదా, వాళ్ళు కూడా ఏం రాశారో చెప్పి.
0: శ్రోతలు అసలు ఏమంటున్నారు తెలుసా, మేము పండగని వింటున్నాం, మా ఇంట్లో కూడా మేము

0: తీపిని చేసుకుని పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 90 వసంతాల ఆకాశవాణి పండగ మేం కూడా చేసుకుంటున్నామంటూ ఎన్నో సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. మరి కొన్ని సందేశాలు చూద్దాం.
1: వావ్,
0: నేను రేడియో 30 సంవత్సరాల నుండి వింటున్నాను. ఉదయం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు, వాటిపై అభిప్రాయాన్ని లేఖావళికి తప్పకుండా రాసేవాడిని. రేడియో అంటే నా దృష్టిలో ఒక విజ్ఞాన భాండారం. వింటూ ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు మీ అభిమాన శ్రోత. అంటున్నారు గజ్వేల్ నుండి శేర్ల వెంకటేష్, సుగుణారాంప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇంకొక అద్భుతమైన సందేశం పంపించారు మనకి గోని రవి వరంగల్ కరీమాబాద్ నుండి. రేడియో మానేస్తాం, ఆకాశవాణి నిజవాణి, ఆకాశవాణి సత్యవాణి, ఆకాశవాణి అలుస అలుస అసలు అలు పెరగని రారాణి. 1000 ఛానళ్ళు చెప్పలేవి, కొన్ని మాత్రమే మేము ఆకాశవాణి ద్వారా వింటాం. ఆకాశవాణి అంటే మాకు నమ్మకం. ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు అంటున్నారు, వారి ఊరందరూ చెప్తున్నారంటున్నారు. చాలా ధన్యవాదాలండి. గోని రవి గారు వరంగల్ కరీమాబాద్ నుండి మనకి సందేశం పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం పరిగెట్టేస్తోంది. అసలు ఇలా శ్రోతల సందేశాలు వింటూ మీతో మాట్లాడుతుంటే సమయం తెలియటం లేదు. 12:20 దాటి 22 సెకండ్లు. అయితే 90 వసంతాల జైత్రయాత్రని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. 2025 రవీంద్ర భారతి వేదికగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవ వేడుక సంబరాలు జరుపుకున్నాం. వాటితో పాటు భక్తి లలిత సంగీత విభావరి అత్యద్భుతంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ 9 దశాబ్దాల వేడుకలో వాకథాన్, జానపద సమ్మేళనం, పల్లెపాటల పండగ, ఒగ్గు కథతో పాటు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విశిష్ట అతిథులతో సంభాషణలతో అలరించింది మన ఆకాశవాణి. నిన్న తెలుగు యూనివర్సిటీ వేదికగా గగన విజయం అనే విశేష అష్టావధాన కార్యక్రమం నిర్వహించింది. ఇంకా ఎన్నో వసంతాలు నిరంతరాయంగా భాసిల్లాలని పెద్దలు శతమానం భవతి అని అభినందనల జల్లులు ఆదరంగా కురిపిస్తున్నారు.

మనకి చాలా పాత శ్రోత అంటూ ఒక అద్భుతమైన సందేశం పంపించారు దోర్నాల సుదర్శన్ గారు, మరి అంకుశాపురం మేడ్చల్ నుండి. వాళ్ళు ఏం రాస్తున్నారంటే, 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను 1976 నుండి రేడియో వింటున్నాను. నాకు రేడియో అంటే ఎంతో అభిమానం. అందరు ఆర్జేలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రసారం చేయండి, మేము తప్పక వింటామంటున్నారు. దోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా రేడియో పరివారానికి, శ్రోతలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. చాలా ధన్యవాదాలండి. మరి ఒక మంచి పాట విందామా?

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: అస్సలు శ్రోతలు ఏమైనా సందేశాలు పంపిస్తున్నారా? అత్యద్భుతమైన సందేశాలతో మమ్మల్ని మీ అభిమానంతో ముంచెత్తుతున్నారు. మరి మన ఆకాశవాణి మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తోంది వివిధ భారతి. జయ హో ఆకాశవాణి, జయ జయ హో ఆకాశవాణి.

ఆకాశవాణి అంటే అమ్మ అనడము ఇది నిజంగా నిజం. అల్లంత దూరాన్ని అల్లుకునే అనుబంధంలా చేసింది ఆకాశవాణి మాత్రమే. మీరెవరో మేమెవరమో, కాని మీరు లేని మేము లేము. స్వరం మాకు వరమైతే ఆ వరానికి దీవెన మా అభిమాన శ్రోతలు. మీ గుండె చప్పుడు మాతో పంచుకోండి. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ పండగ రోజు మరి 0402324052 0402324052 0402324852 0402324853 మాటమీది పాటమాది. మరి ఈరోజు ఆకాశవాణి పండగ కదా, అర్థం చేసుకుంటారు కదూ. ఈరోజు మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీ గుండె చప్పుడు వినడానికి మేమందరం ఎదురుచూస్తూ ఉంటాం.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశవాణి ఎవర్ గ్రీన్ సలాం ఆకాశవాణి అంటున్నారు దాసరి రవి రాయగిరి నుండి. అలాగే మనకి చాలా సందేశాలు పంపిస్తున్నారు, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టూడియో క్లాక్లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక

0: సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాథ్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాథ్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనా.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. कर्नाटका,

0: కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహనా సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. శ్రోతల గుండె చప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నేను ఓలేటి ప్రభాకర్ రాణి ఫ్రమ్ బెంగళూరు నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నాను.
0: బెంగళూరు నుంచి ఈరోజు ఆకాశవాణి పండగ రోజు, పుట్టినరోజు ఫోన్ చేసినందుకు ముందుగా మీకైతే ధన్యవాదాలు.
1: నేను అంతకన్నా ముందు మన ఆర్జేలకి అండ్ ఈ కొనసాగిస్తున్నటువంటి డైరెక్టర్స్ కి, ఆకాశవాణి డైరెక్టర్స్ కి 90 వసంతాల శుభాకాంక్షలమ్మా.
0: చాలా ధన్యవాదాలండి. చెప్పండి, ఆకాశవాణితోటి మీ అనుబంధం ఏంటి?
1: నాకు అనుభవం, నాది అసలు సొంతం నేటివ్ ప్లేస్ విజయనగరం జిల్లా. అప్పుడు 1973-74 లో నేను అప్పుడు 8th క్లాస్ చదివేవాడిని.
0: ఓకే.
1: అప్పుడు మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లేఖ వాళ్ళని కార్యక్రమం ఒకటి వచ్చేది.
0: అవును,
1: మన ఈ లేఖలు అంటే ఈ ప్రోగ్రామ్స్ మీద మీ అభిప్రాయాలు రాయండి అని చెప్పని రాత్రివారం వారంకో రోజు గురువారం రోజు రాత్రి 8 గంటలకు వచ్చేదమ్మా.
0: దాని తర్వాత మళ్ళీ ఆదివారం మధ్యాహ్నానికి మార్చాం కూడా. అప్పట్లో 90లు 2000 దశకంలో అలా మారింది.
1: అయితే అయిన తర్వాత నేను దానికోసం మా ఫ్రెండ్స్ అందరం కూడా 4-5 కలిసి ఒక రేడియో కొనుక్కొని ఆ ఎక్సెప్ట్ ఈ లేఖావళి కార్యక్రమం కోసం మేము వేచి ఉండేవాళ్ళం అనమాట.
0: సూపర్.
1: అది మంచి మంచి ఘంటసాల గారు వాళ్ళ పాటలు వేసి, ఘంటసాల గారు సాంగ్స్ ఎక్కడ వినాలంటే మనం హైదరాబాద్ వివిధ భారతిలోనే వినాలి.
0: కరెక్ట్, మంచి మాట చెప్పారు.
1: ఎక్కడ కూడా కనిపించాం.
0: అవునవును.
1: తర్వాత మనకి బాలకృష్ణ గారు, రామారావు గారు అని చెప్పని ఉండేవారు.
0: అవునండి.
1: వాళ్ళు అసలు నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారా స్టూడియోకి అన్నట్టుగా నాకు అనిపించేది.
0: అవును, చాలా అద్భుతమైన కార్యక్రమాలు మనందరికీ అందజేశారు. మరి ప్రభాకర్ గారు, మీ అనుభవాన్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి ఇతర శ్రోతలు కూడా ఎదురు చూస్తుంటారు కదా, వేరే కాల్స్ కూడా తీసుకుందాము. నమస్తే.
1: థ్యాంక్స్.

0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రవికుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. చెప్పండి, ఈరోజు మా పండగ రోజు, మన పండగ రోజు ఫోన్ చేసినందుకు ముందుగా అయితే ధన్యవాదాలు. ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి. ధన్యవాదాలు. అవునవును అవును.
1: నాటకాలు వచ్చేది రాత్రి 9 గంటలు సంగీత విద్యార్థుల కచేరీలు.
0: అవును, రవికుమార్ గారు, మీరు మమ్మల్ని చాలా తరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నారు. మాలో చాలా మందికి అసలు ఈ కార్యక్రమాలు ఉండేవని కూడా తెలియదు. ఇప్పుడు వింటున్న కొత్త తరానికి కూడా తెలీదు. సో అవన్నీ ఆ జ్ఞాపకాలలోకి మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలానే మాకు ఫోన్ చేస్తూ ఉండండి, అలానే కార్యక్రమాలు కూడా వింటూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు కూడా ఆపకుండా సందేశాలు పంపించేస్తున్నారు. హలో ఎఫ్ఎంలో మాకు లైన్ దొరకట్లేదు అని చెప్పి బొమ్మిదిన లక్ష్మీనారాయణ అమర గుర్తి నుంచి ఏం రాస్తున్నారంటే, దశాబ్దాలుగా భారతీయుల జీవితాల్లో భాగమై సంచార వినోద రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆకాశవాణి వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మరిన్ని తరాలను అలరించాలని కోరుకుంటున్నాను. స్వరాల పందిరిలో, జ్ఞానాల సిరిలో 90 ఏళ్లుగా అలరిస్తున్న మన ఆకాశవాణికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాంకేతికత మారిన మీ గొంతుకు అందించే అనుభూతి ఎప్పటికీ అమూల్యం. మా శ్రోతలందరి తరఫున మరోసారి అభినందనలు. అసలు ఇంత చక్కగా తెలుగు భాషని పదాలలో అల్లేసి మాకు ఈ మెసేజ్ పంపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హలో, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: ఆకాశం 90 వసంతాల శుభోదయం చేసిన శుభాకాంక్ష.

0: నమస్కారం అండి. రమేష్ గారు,
1: 1962 నుంచి నేను రేడియో వింటున్నానమ్మా. హలో
0: చెప్పండి సార్. 1962 నుండి రేడియో వింటున్నారు, మరి మీ అనుబంధాన్ని ఆకాశవాణి.
1: 180 రూపాయలు మా నాన్నగారు తీసుకొచ్చారమ్మా.
0: ఓకే సార్.
1: అప్పుడు బంగారం 150 రూపాయలు తొలం ఉండిందమ్మా. అంటే ఈ రోజు 200,000 రూపాయలు రేడియోనమ్మా.
0: అవునండి.
1: ఇంకోటమ్మా, ఇప్పుడు మేము అప్పుడు వివిధ భారతికి మేము 4 కలిసి లెటర్లు వేసేదమ్మా. అయితే ఒక మొత్తం ప్రింట్ చేపించి పెట్టాము, 200 కార్డ్స్ ప్రింట్ చేపించి పెట్టిన వివిధ భారతిలో ఎవరు లెటర్ రాసిన 4 పేర్లు వచ్చేదన్నమాట. అది చాలా హ్యాపీగా ఉండేదమ్మా.
0: చాలా సంతోషం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది కందుకూరు సూర్యనారాయణ, ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుగ్గిరాల పూర్ణయ్య, ఆకాశవాణి వార్తలు చదువుతుంది అర్జెంటి మన్నార్, ఆకాశవాణి వార్తలు చదువుతుంది డి వెంకటరావు. నలుగురు మాత్రం 4 స్తంభాలు లెక్క చాలా చాలా బాగుండేదమ్మా. వీళ్ళు
0: ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలండి మీ మధ్య మీలో పదిలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఆకాశవాణి వార్తా సంస్థ డి వెంకటరావు నలుగురు మాత్రం నాలుగు స్తంభాలు లెక్క చాలా చాలా బాగుండేదమ్మా వీళ్ళు.
1: ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలండి మీ మధ్య మీలో పదిలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: సౌరభ నాగేశ్వరరావు అండి, గీతానగర్.
1: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
0: ఖులాసా అండి, ఆరోగ్యంగానే ఉన్నాం.
1: చెప్పండి సార్, మీ అనుబంధం ఏంటి మన ఆకాశవాణి?
0: మీరు ఎలా ఉన్నారు మేడం?
1: మేము బాగున్నాం సార్.
0: మాకు బంధము, అనుబంధము, సంబంధం రేడియోతో చాలా కాలం, 1960 నుంచి అండి.
1: ఇంకా మీరు ఫోన్ చేశారు, మీరు మీ సందేశాలు రోజు మాకు అంది.
0: హైదరాబాద్ బీలో కూడా మలయాళ మందారాల్లో కవితలు రాస్తూ పంపించేవాళ్ళం.
1: మీ సందేశాలు రోజు మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: కుటుంబ సభ్యుల పేర్లు చెప్తానండి.
1: చెప్పండి సార్.
0: నాగేశ్వరరావు, చౌడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషన్, గాయత్రి, లక్ష్మీ శేషన్, గాయత్రి, సాయి, మణిమిత, విశ్వృత, మహాద్యుతి, సంస్కృత.
1: సంతోషం సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ ప్రోగ్రాంలన్నీ చాలా బాగుంటున్నాయండి.
1: చాలా సంతోషం సార్.

0: శ్రోతల గుండెచప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ పాటలో అన్నట్టు ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, మనందరము ఒక్కసారైనా కలుస్తాము అంటే దానికి వారధి ఆకాశవాణియే. అలాగే మన శ్రోతలు చాలామంది మెసేజెస్ పంపిస్తున్నారు. ఒక శ్రోత ఏం రాశారంటే, శుభాభినందనలు అందరికీ. మొదట్లో హలో ఎఫ్ఎం చేసినప్పుడు కాల్స్ కలిసేది కాదు, వేళ్ళు నొప్పులు పొట్టేవి, కానీ ఇప్పుడు కొంచెం ఇంకొక ఆప్షన్ వచ్చింది, సో నేను వాట్సాప్ సందేశం పంపించేశాను అని చెప్పి శ్రోత తన పేరు రాయడం మర్చిపోయినట్టున్నారు. బట్ ఇక్కడున్న కాంటాక్ట్స్ని బట్టి శర్మ గారు అని చెప్పి కనిపిస్తోంది. చాలా ధన్యవాదాలు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అక్క, బబ్లు.
0: హాయ్ బబ్లు, బాగున్నావా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: బాగున్నాము అనుపమ అక్క. చాలా బాగున్నా అక్క.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నువ్వు?
1: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మన ఆకాశవాణికి 90 వసంతాల యానివర్సరీ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏం చేస్తుంటావు నువ్వు?
1: కానీ అక్క నేను పొద్దు నుంచి చేస్తున్నాను, ఎందుకు బిజీ వస్తున్నాయి చెప్పాలి.
0: ఎందుకంటే మరి బబ్లు ఒక్కడే ఫోన్ చేయట్లేదు కదా, చాలా మంది ఫోన్ చేస్తున్నారు.
1: అసలు పొద్దున నుంచి పొద్దున ఒక అమ్మాయి తిని బబ్లు అని చెప్తే కూడా కట్ చేసింది ఒక అమ్మాయి. ఎవరో ఒక అమ్మాయి పొద్దున.
0: పర్వాలేదు బబ్లు, ఒక మాట వింటావా? చాలా మంది శ్రోతలు ఇప్పుడు నువ్వు యూత్ అని అంటున్నావు కదా, 90 ఏళ్ల వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు కదా, అందరితోటి మేము మాట్లాడాలి, హాయ్ చెప్పేయాలి. సో ఫోన్ చేసినందుకు మాత్రం నీకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు ఇలానే వింటూ ఉండు ఆకాశవాణి, సరేనా?
1: ఓకే.

0: నిజంగానే పండగ వైబ్స్ అంతా మా స్టూడియోలోనే మాకు అందరికీ వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి, ఎందుకంటే మీ అందరూ వాట్సాప్ సందేశాలు పంపించేస్తున్నారు. నమస్తే అండి, ఎవరు
1: హలో
0: మాట్లాడుతున్నారు?
1: హలో అమ్మా, నేను రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నేను కొల్లూరు దగ్గర ఎల్లమేల కొల్లూరు అని ఉంటుంది మధ్యలో, మై ఫేర్ విలాసం చేస్తున్నా అమ్మా. నాకైతే అమ్మా ముందుగా మీకు అందరికి నేను మన ఉగాది సంక్రాంతి దసరా పండుగ చేసుకున్నట్టు చేసుకుంటున్నాం మనం అందరం కలిసి 98వ సంవత్సరం పండుగ. అయితే నాకు 66 నుంచి టచింగ్ ఉందమ్మా. 66 నుంచి చేస్తున్నాను. అయితే నేను 69లో రేడియో కొన్నాను. అంతకుముందు బయట మన

0: పంచాయతీ బోర్డు కదా వినేవాన్ని. కాబట్టి అటువంటి అప్పటి నుంచి కూడా మా కార్మికుల కార్యక్రమం ఏమి సంక్షిప్త శబ్ద చిత్రం కూడా వస్తానమ్మా.
1: అవును, అంటే ఇప్పుడు మీ అనుబంధం ఆకాశవాణితో షష్టి పూర్తి పూర్తి చేసేసుకుంది, 66 అంటున్నారంటే.
0: 66
1: సో సూపర్ కదా. అంటే ఇలాంటి శ్రోతలు షష్టి పూర్తి మీరు చేసుకోవడం కాదు, మీ అనుభవం కూడా షష్టి పూర్తి చేసేసుకుంది. ఆలోచించారు ఎప్పుడన్నా మీకు అసలు స్ఫురించిందా అంటే 60 ఏళ్ల నుంచి నేను రేడియో వింటున్నాను అని చెప్పి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా?
0: అదే
1: చూడండి, అసలు ఇవాళ మీరు ఫోన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారంటే మాకే చాలా అద్భుతంగా ఉంది. మా అందరినీ ఇంత బాగా ఆదరిస్తున్నారు కదా, దానికి మేమందరం ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం.
0: అప్పుడు రాజబాబు గారు, బాలకృష్ణ గారు పాటలు బాగా పాడేవాళ్ళం.
1: అవునవునవును. మరి ఇప్పుడు కూడా కొత్త జనరేషన్ కి తగ్గట్టు కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాం, అలాగే పాత తరం కోసం కూడా గుర్తుకొస్తున్నాయి మేమందరము వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము.
0: మాకందరికి గుర్తుకొస్తున్నాయి, చాలా ఇష్టం. నాకైతే గుర్తుకొస్తున్నాయి, తప్పనిసరిగా వింటూ ఉంటాను నేను.
1: మీ అందరినీ గుర్తు చేసుకుంటూనే మేము ఆ కార్యక్రమము మీ అందరి కోసం రూపొందించాము. ఫోన్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.

0: బాగుందే బాగుందే ఏదో బంధమే అంటే అంతే బాగుంది అంటున్నారు చాలా మంది శ్రోతలు. శ్రోతలు ఒక ముఖ్య విషయం గమనించాలి, దయచేసి వాట్సాప్ నెంబర్కి ఫోన్స్ చేయొద్దు. మీరు వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉంది. మరి నెక్స్ట్ కాలర్ని ఎవరో చూద్దామా. హలో, నమస్కారం అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సావన్కర్, గంగాధర్.
0: గంగాధర్ గారు చెప్పండి. గంగాధర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నాం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: నాందేడ్ మహారాష్ట్ర, కొండలవాడి నుంచి.
0: మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటిదో మాతో పంచుకోండి.
1: ఈ రోజు 90 సంవత్సరాలు జరుపుతున్న ఆకాశవాణి కేంద్రంకు మా శుభాకాంక్షలు మేడం.
0: చాలా సంతోషం అండి. వింటుంటారా ప్రోగ్రామ్స్ అన్ని? ఎలా అనిపిస్తున్నాయి మీకు?
1: చాలా రేడియో వింటాను చిన్నప్పటి నుంచి. అట్లనే మాకు ఫోన్ కార్యక్రమం చాలా ఇష్టము. ఈ ఆకాశవాణి రేడియో మాధ్యమంతో కిసాన్ వాణి, డాక్టర్ల ప్రోగ్రాంలు ఇవన్నీ చాలా మాకు లాభమైన మేడం.
0: చాలా సంతోషం అండి. మీరు అంత దూరం నుంచి మా మీద ఎంతో అభిమానంతో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం మేడం.

డి డెస్టినీ అంటే మరి మా డెస్టినీ ఆకాశవాణి అంటున్నారు. మనకి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. గగన పవన తరంగాల్లో తేలియాడుతూ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా హృదయ తలుపులను మేలుకొల్పుతూ న్యాయ సలహాలు ఆరోగ్య సూక్తులతో జనరంజనితో మనసును ఉత్తేజపరుస్తూ గుర్తుకొస్తున్నాయంటూ ఈట్ ఫిట్తో ఫిట్గా ఉండమంటూ షో టైంలో విజ్ఞానాన్ని వెలికితీస్తున్న నా నవ యవ్వన ఆకాశవాణికి ఎంత బాగుందండి. యవ్వన ఆకాశవాణికి 90వ వసంతవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేడియోను ఎంతగానో అభిమానించే అభిమాన శ్రోత అంటున్నారు పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుండి. చాలా అద్భుతమైన సందేశం పంపించారు. మరి తర్వాత శ్రోత లైన్లో ఉన్నారు, వారెవరో చూసేద్దాం. హలో హలో హలో హలో

0: హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మార్కండేయ్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? చెప్పండి, మీ సందేశాలు మాకు రోజు అందుతూనే ఉంటాయి. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని మాతో పంచుకోండి. మీకు మా ఆకాశవాణిలో ప్రసారం అయ్యే కార్యక్రమాలు అన్నిట్లోని ఏది బాగా ఇష్టం? చాలా సంతోషం అండి, మీ అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 12 ఏళ్లు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తాను 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీఏ హయాంలో మాదిరిగా ఇప్పుడు కుంభకోణాలు గాని అవినీతి గాని లేదన్నారు. గత ఏడాది 8%, ఈ ఏడాది 4% బొగ్గు దిగుమతులు తగ్గించడంలో విజయవంతమయ్యామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ విధానం ద్వారా సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా అర్జెంటీనాలో 5 మినరల్ బ్లాక్స్ను ప్రారంభించామని, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారా రానున్నాయని వివరించారు. వీటి వల్ల 1 లక్ష మందికి ఉపాధి కల్పించడంతో పాటు 3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. క్యూర్ పరిధిలోని పౌరులు తమ ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీరు, మురుగునీటి సదుపాయాల బిల్లులతో పాటు ట్రాఫిక్, ఇతర చలాన్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్యూర్ వన్ యాప్లో చెల్లించవచ్చు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ పర్యటనలో 60 కోట్ల పైచీలకు విలువైన 7 విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు

0: ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, శాసనసభ శాసనమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే రైతు గోసా బీజేపీ భరోసా చేపట్టి రైతుల సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగామని, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ కోరారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. అదే సూర్యగర్ పోర్టల్ లో మా ఇంటి పైన సోలార్ పలకల బిగింపు కంప్లీటెడ్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బై డైరెక్షన్ల మీటర్, అంటే నెట్ మీటర్ అంటాం, రెండు డైరెక్షన్లలో మీటర్ పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956 దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లైన్ల ఫ్లైఓవర్, 100 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ వన్ యాప్ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2024-25 పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదికలో జనగామ జిల్లా విశేష ప్రతిభ కనపరిచింది. అభ్యాసన సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాల విభాగంలో 209 స్కోర్తో రాష్ట్రంలో తొలిస్థానాన్ని, పాఠశాల విద్యా పనితీరు విభాగంలో 357 మార్కులతో రెండవ స్థానాన్ని జిల్లా దక్కించుకుంది. జనగామ జిల్లాలో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మేట, వెల్దండ, అమ్మాపురం, మల్కాపేట గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్పై విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. అందర్నీ ఆకర్షించేలా పార్క్పై రీల్స్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 41 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత నవంబర్లో జిల్లాలోని 953 మంది 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారని, వారిలో 41 మంది స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించారన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. లోక్ అదాలత్ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న వివాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. వర్ష సూచన నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన వడ్లను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. చివరి రైతు ధాన్యం కొనుగోలు చేరే వరకు కూడా అధికారులు అలసత్వం వద్దని అన్నారు. నల్గొండలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలపై నేటి

0: నుంచి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన 10వ తరగతి పూర్తయిన విద్యార్థులను ఐఐహెచ్టీ కోర్సులో చేర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరి విద్యను అభ్యసించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. అంటే ఏంటి షో టైంకి సమయం? మరి షో టైం అంటే ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఉత్సాహాన్ని నింపే, ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమం మన క్విజ్ క్వశ్చన్స్ షో. సో ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి కాబట్టి ప్రతి పాటకి ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాము, అలాగే వీలున్నన్ని ఎక్కువ పేర్లు కూడా చదివే ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రామిస్ చేయలేను కానీ ఉన్న టైంలో ఎక్కువ పేర్లు చదివే ప్రయత్నం మేము ఇద్దరం చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఒక పాట బిట్టు వినిపిస్తాను,

ఈ పాటకి మన ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు విన్న ఒక పాట బిట్కి ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి జవాబు తెలిస్తే 0402324085204023242582 ఈ నంబర్కి వాట్సాప్ పంపించేయండి.

శ్రోతలందరికీ మరొక తీపి కబురు. మీ అందరి ఏమంటారు రిక్వెస్ట్ మేరకు మీకోసము ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు కూడా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి, ఇప్పుడు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటలతో పాటు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి హలో ఎఫ్ఎం. మరి ఇందాక నేను అడిగాను సుఖదుఖాలలో పాట బిట్ వినిపించేసి దీనికి ఈ పాటకి ఆకాశవాణికి ఉన్న అనుబంధం ఏంటి అంటే, మన శ్రోతలందరూ ఎంత సూపర్ ఫాస్ట్గా సరిగ్గా సరైన జవాబులు పంపించేశారు. ఉమ్మడి నుంచి దివాకర్, అలాగే నాగనాథ్ గుప్తా గారు పంపించారు నిజామాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచే సంఘవి శ్రీనివాస్, రామలక్ష్మి నాగోల్ నుంచి, భూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, ఇంకా కొంతమంది రమణి సుబ్బారావు హైదరాబాద్ నుంచి, చిలకనారాయణ జంగంపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి అనిత, ఇంకా కొంతమంది శ్రోతలు ఎవరెవరంటే భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, బాలకృష్ణ నర్సంపేట నుంచి, చూడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి నార్కెట్పల్లి, నిమాని నుంచి పున్న వెంకటేశం, అండ్ మేడ్చల్ డిస్టిక్ట్ నుంచి నరసింహమూర్తి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, అండ్ మరొక శ్రోత ఇప్పుడే పంపించేస్తున్నారు అప్పలరాజు గారు పెడన నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, బుజ్జి హుడా కాలనీ నుంచి, దస్తగిరి సంధ్య పొదుటూరు నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుంచి, మొహమ్మద్ నాయత్తుల్లా ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారా, అండ్ నాగనాథ్ గుప్తా గారు మరోసారి పెడుతున్నారు అమ్మా నా పేరు చదవండి అని చెప్పి చదివేశాము. సో ఇంతకీ ఏంటి తెలుసా, ఆ పాట రేడియో స్టేషన్లో పిక్చరైజ్ చేశారు వాణిశ్రీ గారి మీద. సూపర్ కదా, అలా రేడియో స్టేషన్లో తీసినవి ఎన్నో పాటలు ఉన్నాయి, మరి మీ అందరూ గుర్తుపడతారో లేదో అని ఈ పాట వినిపించడం జరిగింది.

షో టైం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో స్టూడియోలో సమయం 1:27 దాటి 5 సెకండ్లు. మరి షో టైంలో మీకోసం వచ్చేస్తోంది తరువాతి ప్రశ్న. 2026 సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరేంటి? తెలిస్తే మీ సమాధానం మీ పేరు 0402324085252 ఈ నంబర్కి సందేశం పంపండి.

వాట్ అ సాంగ్! ఎంత హమ్మింగ్గా ఉంది కదా, ఎంత బాగుంది! మీలో ఎంతమంది పాట వింటూ డాన్స్ చేశారు చెప్పండి. షో టైం వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:31 దాటి 40 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, 2026వ సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్నది ఎవరు అని అడిగాను. మన శ్రోతలు ఇదిగో సమాధానం అంటూ అద్భుతంగా వెల్లువల పంపించారు. ముందుగా సరైన సమాధానం ఏంటంటే, డాక్టర్ రామూర్తి శ్రీధర్ రేడియో ప్రసారాలు, ప్రసార రంగంలో చేసిన కృషికి గాను 2026వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. వారినే భారతదేశంలో కమ్యూనిటీ రేడియో పితామహుడుగా కీర్తించబడతారు కూడా. శ్రీధర్ గారికి ప్రసార రంగంలో 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది, అనుబంధం ఉంది మన రేడియోతో. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఫాస్టెస్ట్ 20 నేను చదవబోతున్నాను. ముందుగా వచ్చిన సమాధానాలు రామూర్తి శ్రీధర్ అంటూ అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అంత పంపించారు. మనకి వేముల నరసింహారావు గారు సరైన సమాధానం పంపించారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, బ్రహ్మయ్య నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. బాలకృష్ణ నర్సంపేట్, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు. డాక్టర్ శ్రీధర్ అంటూ మేడ్చల్ నుండి నరసింహమూర్తి, అప్పలరాజు పెడ నుండి పంపించారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ మరియు వారి కుటుంబ సభ్యులు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కర్ప నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి సరైన సమాధానం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, పాలెంపొలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుండి, ఇంకా తుమ్మలగూడ నుండి శివకోటి శేఖర్ గారు, పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుండి, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, ఇంకా రామూర్తి శ్రీధర్ అంటూ శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు. షో టైంలో ప్రశ్న అడిగే కన్నా ముందు శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, హలో ఎఫ్ఎం కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు. అలాగే మరిన్ని మంది శ్రోతలు మనకి ఫోన్ చేయాలనే ఉద్దేశంతో సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు మీరు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మన రేడియోతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవచ్చు. షో టైంలో వచ్చేస్తోంది తర్వాత ప్రశ్న. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను.

ఎస్, షో టైంలో తర్వాత ప్రశ్న. ఇది కూడా మన రేడియోకి సంబంధించింది. మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను మనందరి ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైందని. సందేశాలు అద్భుతంగా పంపించారు, ఇదిగో ఇదే అంటూ పంపించారు. మనకి సరైన సందేశాలు పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, రంజిత్ కుబేర్ నుండి పంపించారు, అలాగే కార్తీక్ నోముల రంగారెడ్డి నుండి పంపించారు, భోగమార్కండేయ అనిత, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుండి పంపించారు, రవి భీమ్గల్ నుండి, అప్పలరాజు పెడన్ నుండి, కృష్ణకుమారి ఖమ్మం నుండి, సుచిత్ర జనార్దన్ సుభాష్ని మరియు వాళ్ళు హైదరాబాద్ నుండి పంపించారు, అలాగే అమ్మన్కుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా కోటి నుండి మనకి సందేశం పంపించారు, దేవనూరు మజరా చిన్నంపల్లి నుండి మురళి రాధాకృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కానాజీ కూడ ఇందిరానగర్ నుండి, శ్రీనివాస్, పద్మావతి గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్, సుగ్న రాంప్రసాద్ హంపాపురం విలేజ్ నుండి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, చిలుక నారాయణ అనసూయ గారు యమున జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారు, లతా పోచారం నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, కానీ మరి ముందుగా సరైన సమాధానం ఏంటంటే వివిధ భారతి 1957 అక్టోబర్ 3 అధికారికంగా ప్రసారాలు ప్రారంభం చేసింది. ఇది ప్రశ్న మరియు సమాధానం. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:38 దాటి 30 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 39 నిమిషాలు, షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనుపమ. మరి ఈ రోజు ఇద్దరు ఆర్జేలు కలిసి చేస్తున్న హంగామా ఎలా ఉందో అది కూడా వాట్సాప్ చేసి పంపించేసేయండి సందేశాన్ని. ఇంకెందుకు ఆలస్యం? షో టైం లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము ఆకాశవాణి 90 ఇయర్స్ కంప్లీట్ అయిందని తెలుసుకున్నామో అని అడుగుతున్న వారికి కూడా ఇదే మా సమాధానం. 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది, అవునా? మనందరికీ చాలా ఇష్టమైన కార్యక్రమము. దాదాపు గొడవలు కూడా పడిపోయేవారు శ్రోతలందరూ, ఎందుకంటే మా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. సో ఏ టైంలో వివిధ భారతిలో హలో ఎఫ్ఎం ప్రసారం అయ్యేది? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది వివిధ భారతిలో, అది ఏ సమయంలో వచ్చేది? జవాబు తెలిస్తే 0402324 0852, 0402324 0852, 0402324 0852, ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతల అభిమానానికి అసలు మేము ఏమనాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. భూధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే గారు ఏం రాస్తున్నారో తెలుసా? ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఒకేసారి వచ్చినట్టుంది మేడం. అనుపమ గారు, పద్మిని గారు షో టైంలో మీ ఇద్దరి గొంతు విని మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేని మేము లేము, అది ఎప్పుడు మాకు గుర్తుంటుంది. వీలినంతగా మీ అందరినీ అలరిద్దామన్నదే మా అభిమతం కూడా. మరి ఇందాక నేను అడిగాను, గతంలో అంటే 2020 ఆ టైంలో అనమాట హెలో ఎఫ్ఎం ఏ టైంలో ప్రసారమయ్యేదని చాలామంది రకరకాలుగా జవాబులు పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత, అలాగే భోగ మార్కండేయ అనిత, భూధన్ పోచంపల్లి నుంచి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, మొహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి, ఉమాశాస్త్రి సుగంధి పంజగుట్ట నుంచి, ఇంకా భువనగిరి నుంచే ఇంకొంతమంది, బట్ ప్రాంతం పేరు రాశారు కానీ పేర్లు రాయడం మర్చిపోయారు. సీతాఫల మండలి నుంచి రాకేష్, సోమ మంగళ, పీర్జాది కూడా నుంచి శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్స్ పంపించారు. రమేష్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, చిత్రాల నుంచి దమ్మోజి వెంకటాచారి, రాకేష్ ఎలగందన మార్కండేయ లక్ష్మి, భూధన్ పోచంపల్లి నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు సరిగ్గా

జవాబు పంపించారు. చాలా మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యుండొచ్చు అని చెప్పి పంపించారు. అమ్మని గుర్తి నుంచి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా జవాబు పంపించారు. ముండ్రే గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మెడ నుంచి నార్కెట్పల్లి నుంచి పున్న వెంకటేశం, దస్తగిరి సంధ్యా పొదుటూరు నుంచి కూర్చున్న శ్రీహరి చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తున్నారు. వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కన్నజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి మరొక పాత శ్రోత మెసేజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరితోటి ఇలా వాట్సాప్లో కూడా మేము మాట్లాడేస్తున్నాము, హలో ఎఫ్ఎంలో కూడా మాట్లాడుతున్నాం. పాలెం పోలే ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ రవికుమార్, వెడ్లమాని అల్మాస్ కూడా నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, పోలేపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి మర్చిపోయారు రాయడము, కంగారుగా ఉంది మాకు కూడా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, నారాయణస్వామి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ హలో ఎఫ్ఎం ఏ టైంలో మొదలయ్యేదో తెలుసా? ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో ఎఫ్ఎం, అలాగే సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి మీ అందరితో మాట్లాడేది అవకాశం కోసం మేము ఎదురు చూస్తుంటాము. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి మీ గుండె చెప్పుడు మాకు వినిపిస్తారు కదూ.

స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 47 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మా పండగ మన పండగ ఆకాశవాణి వైభవాన్ని మనందరం ఎంతగా స్పందిస్తూ మీ అందరితో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాము. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రేడియో సిలోన్ అప్పట్లో చాలా చాలా చాలా ఫేమస్, మరి ఈ రేడియో సిలోన్ ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324052 0402324052 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతలందరూ ఎదురు చూస్తున్నారు, మా పేర్లు ఎప్పుడు వస్తాయి, మరోసారి మా పేరు ఇవాళ చదివేస్తారా, పండగ రోజు కదా అని చెప్పి. మరి ఇందాక నేను అడిగాను, రేడియో సిలోన్ అప్పట్లో చాలా ఫేమస్ కదా, ఇది ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా, December 16, 1925, December 16, 1925. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, అలాగే రవి భీమ్గల్ నుంచి, దేవనూరు చిన్నపల్లి నుంచి మురళీ రాధాకృష్ణయ్య, అలాగే హంపపురం నుంచి చిరంజీవి అండ్ నాగభూషణ నారాయణ స్వామి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, అండ్ అందరూ కవితలు రాసేస్తున్నారు. ఈ రోజు మాకు ఏమంటారు, డబుల్ ఇది ధమాకాలా ఉంది, ఇద్దరు వచ్చి మమ్మల్ని ఇలా అలరిస్తున్నారు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్. కనాజీగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, అలాగే సులోచన కరీంనగర్ నుంచి, అండ్ ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు పెద్దపురం నుంచి, బండారు త్రిమూర్తులు గుప్త, బుధన్ పోచంపల్లి నుంచి, భోగ అనిత, కూచిన శ్రీహరి, శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు నుంచి, అడప సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఏకనంద మంగ పార్సిగుట్ట నుంచి, చందంపేట నుంచి ప్రాంతం పేరు రాశారు వారు, వరలక్ష్మి గారు, ఎలగందల మార్కండేయ లక్ష్మి, బుధన్ పోచంపల్లి నుంచి, పాలెంపోలి ఆళ్లగడ్డ నుంచి, మొహద్ జైనుదినుమెడ నుంచి, కేదరి వీరేష్ రాజోలి నుంచి, ఇంకా మురహరి యశోద, అలాగే రవికుమార్ అల్మాజ్గూడ నుంచి, నార్కెట్పల్లి నుంచి, శివకోటి శేఖర్, విరూపాక్షప రాయగిరి నుంచి, చిలకనారాయణ అనసూయ జంగంపేట నుంచి, ఉమాశాస్త్రి సుగంధి, వీరందరూ ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఏంటంటే వీళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు మీరందరూ, కానీ మా పేరు కూడా రావాలన్న కంగారులో మీరు ప్రాంతం పేరు మర్చిపోతున్నారు. సులోచన కరీంనగర్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, అండ్ ఇంకా కొంతమంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. మరి స్పీడ్గా చదవడానికి ప్రయత్నిస్తాను. నోముల గ్రామం నుంచి కార్తిక్ రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుంచి భవానీ వెంకట, అలాగే కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, అండ్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరికొంతమంది శ్రోతలు శివగంగానగర్ నుంచి ధనరాజు, సునీత, ఇనాయతుల్ల భవానీపేట్ హైదరాబాద్ నుంచి, అండ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, అండ్ ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. పూర్ణ చందర్ ఎక్కడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, ప్రాంతం పేరు ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, లక్ష్మి, అలాగే నాగ్నాథ్ గుప్తా గారు చాలా బాగా గుర్తు చేశారు. అప్పట్లో తెలుగు కార్యక్రమాలే కాకుండా రేడియో బినాకా గీత్మాల, హిందీ పాటలు కూడా చాలా పాపులర్ అయ్యేదని, చాలా చక్కటి సమాచారాన్ని మరోసారి మా అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. మరి ఈరోజు షో టైంలో మీ అందరూ పాల్గొన్నారు, చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. 2:15 గుర్తుంది కదా మీ గుండె చెప్పుడు హలో ఎఫ్ఎం. మరి పద్మిని ఇంకా బోల్డ్ని కబుర్లు, అలాగే మీరు పంపించిన సందేశాలు చదివేస్తుందట, వెయిట్ చేయండి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో ప్రశ్న అడగడమా లేదా మీరు పంపించిన అద్భుతమైన సందేశాలు చదవడమా అనే డైలమాలో నేను పడిపోయాను. నాగనాథ్ గుప్తా గారు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. ఈరోజు మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం 3 పూట్ల పెడితే ఇంకా బాగుంటుందంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజా ప్రసార సేవా ఉత్సవాల సందర్భంగా ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. చాలా చాలా ఆత్మీయంగా పెద్ద సందేశం పంపించారు సార్. మీ సందేశానికి మేము ఎల్లవేళల పాత్రలు. ఈ సందేశం చదవడానికి చాలా సమయం పడుతుంది, బట్ టైం చూసుకొని నేను చదివే ప్రయత్నం చేస్తాను. మరి షో టైంలో నేను చివరిగా ఒక గమ్మత్తైన ప్రశ్న అడగబోతున్నాను. రేడియోతో ఎన్ని సంవత్సరాలుగా మీకు అనుబంధం ఉంది? మరి మీకు ఆ సందేశాన్ని మాకు 0402324582 రేడియోతో మీకు ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉందో నాకు చెప్తారు కదా. మరి మెసేజ్ చేసేసేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. షో టైంలో ఆఖరిగా నేను అడిగాను, మీకు రేడియోతో ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉంది అని. అసలు ఒక్కొక్కళ్ళు పంపించిన సమాధానాలు చూస్తే నేనైతే ఆశ్చర్యపోయానని చెప్పాలి. ఎందుకంటే అందరూ గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకున్నారు. మరి ఎవరెవరు ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉందో, రేడియోతో సంబంధం ఉందో పంపించారు. 25 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు కార్తీక్, నోముల గ్రామం రంగారెడ్డి నుండి. అలాగే ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, 55 సంవత్సరాల అనుబంధం మాది రేడియోతో అంటున్నారు. దస్తగిరి సంధ్య 40 ఏళ్ళు అంటున్నారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు 35 సంవత్సరాలుగా మేము రేడియో వింటున్నాము. ఇక 32 సంవత్సరాలు అంటున్నారు క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుండి. అలాగే మనకి చాలా సంవత్సరాలుగా అనుబంధం అంటున్నారు దోమకొండ విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. డివి సూర్యశ్రీ మరియు కౌకూర్ నుండి పంపిస్తున్నారు. 1975 51 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. అద్భుతం కదా. అసలు ఒక్కొక్కరు వాళ్ళు పంపించిన సందేశాలు వింటుంటే, ఇక కుమారస్వామి అల్వాల్, ఓల్డ్ అల్వాల్ నుండి పంపిస్తున్నారు, 52 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు పంపించారు. 2007 నుండి వింటున్నాను, ఎప్పటిలాగే షో టైం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. వీరిద్దరు స్నేహితులు ఇంతకు ముందు కూడా అడిగాం, రాకేష్ ఫరీద్ కలిసే పంపిస్తారు మనకి సందేశాలు. అలాగే 48 సంవత్సరాల అనుబంధం అంటున్నారు దేవనూరు మజురా చిన్నంపల్లి గ్రామం నుండి మురళీ రాధాకృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. 50 ఇయర్స్ మేడం అంటున్నారు జయంతి మధురా నగర్ నుండి. 41 సంవత్సరాలు అంటున్నారు కాశీబుగ్గు నుండి నల్ల సుదర్శన్ సరిత మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే 10 సంవత్సరాలు మా అనుబంధం అంటున్నారు షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి మనకు పంపించారు. పాలిం పోళ్ళయ్య ఆళ్ళగడ్డ నుండి పంపిస్తున్నారు, 54 సంవత్సరాల అనుబంధం మాది అంటున్నారు. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు కానీ మన దగ్గరేమో ఇక చివరిగా వచ్చింది, రేడియోతో నాకు 55 సంవత్సరాల అనుబంధం ఉంది. అప్పట్లో మా లేఖలు జీడిగుంట రామచంద్రమూర్తి గారు చదివేవారు అంటున్నారు నాగనాథ్ గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి. మరి సందేశాలన్నీ చదవలేకపోతున్నాం కానీ మనందరం ఒకటే కుటుంబం. స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో ఎఫ్ఎంలో మళ్ళీ కలుస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: batting out Afghanistan for 152 in their first innings in the one-off test at New Chandigarh. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో హలో ఎఫ్ఎం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. హలో హలో శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, హలో ఎఫ్ఎం కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 0402-24-08-52 మరి హలో ఎఫ్ఎంలో శ్రోతని శ్రోతతో పలకరిద్దాము, వారితో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో
0: హలో నమస్కారం అండి, హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఇద్దుమిలార నుండి దేవునూరు వీరయ్యని మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం అండి వీరయ్య గారు, ఎలా ఉన్నారు?
1: మీ ఆశీర్వాదం ముందరు బాగున్నాం మేడం గారు.
0: చెప్పండి సార్, ఆకాశవాణి అంటే మొట్టమొదటిగా మీకు గుర్తొచ్చేది ఏంటి?
1: ఆకాశవాణిలోనండి, వందే మాతరం నుండి జనగణమన వరకు గుర్తు వస్తుంటాయి పూర్తిగా అప్పటి కార్యక్రమాలన్నీ, ఈనాడు కూడా అంతే.
0: చాలా సంతోషం అండి, ఎంత ఎంతో అద్భుతంగా చెప్పారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అలాగే మేడం, థ్యాంక్స్ అలాట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: హలో, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం. నమస్తే, నా పేరు శోకోటి శేఖర్ మేడం, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మనగురు మాట్లాడుతున్నాను.
2: శేఖర్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం.
2: చెప్పండి సార్.
3: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.
2: చాలా సంతోషం. ఆకాశవాణి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటి మీకు?
3: మాకు ఆకాశవాణి అనేది మొట్టమొదటిగా గుర్తొచ్చే కార్యక్రమం అంటే మనకి ఏమంటే భక్తి రంజని ఒకటి, నేను ఆకాశవాణి ఏ కేంద్రంలో పాడి పంట కార్యక్రమం ఒకటి, ఇల్లు వాకిలి కార్యక్రమాలు, అలాగే పోతూ మన వాణిజ్య కార్యక్రమాల్లో వస్తే మాత్రము ఈ భావన కార్యక్రమం అనేది మొదట్లో ఉండేది మేడం. అది చాలా బాగుండేది. తర్వాత మనకి ఇప్పుడు మాత్రం ఇప్పుడు వస్తున్నాయి కదా మేడం, ఇప్పుడు జనర కార్యక్రమం కానీ అలాగే కార్యక్రమం కానీ చాలా బాగుంటాయి.
2: చాలా సంతోషం అండి, మీరు మీ మీ అనుబంధాన్ని మా ఆకాశవాణితో మీ ఉన్న మీ అనుబంధాన్ని పంచుకున్నారు, చాలా సంతోషం, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. చెప్పండి.
3: 1988 నుంచి ఇప్పటి వరకు నేను 38 సంవత్సరాల నుంచి ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నాను మేడం.
2: అద్భుతం అండి.
3: చాలా కార్యక్రమాలు విని మనము ఆకాశవాణితో ఎలా మెదగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని మేము చాలా నేర్చుకున్నాము. మాకు చాలా కార్యక్రమాలపై అవగాహన ఉన్నది మేడం. ఇంకా ఆకాశవాణి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం మేడం.
2: చాలా సంతోషం, ఇలాగే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 24 నిమిషాలు. హెలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ అందరి కోసం ఈరోజు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి ప్రస్థానాన్ని పురస్కరించుకుని మరి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి మరికొందరు కొత్త శ్రోతలని మా కుటుంబంలో కాదు మన కుటుంబంలో కలుపుకోవడం కోసం. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో.

0: కాల్ కట్ అయినట్టుంది. మరొక శ్రోతను తీసుకుందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు?
1: అజీజ్ భాయ్, నిజామాబాద్.
0: అజీజ్ భాయ్ గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఇవాళ ఆకాశవాణి పుట్టినరోజు, 90 సంవత్సరాలు పూర్తయింది, మరి మీకు ఎలా అనిపిస్తోంది?
1: నాకు మంచి
0: హలో
1: మంచి
0: చెప్పండి.
1: నాకు మంచి
0: మీకు సంతోషంగా ఉంది. ఓకే, మీలాంటి సంతోషంగా ఉంది. అండ్ మీకు ఆకాశవాణి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, అంటే రేడియో ఆకాశవాణి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది వెంటనే?
1: నేను వాట్సాప్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు
0: వాట్సాప్ లో కూడా పంపిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి, మంచి విశేషాలు చెప్పారు. హలో హలో హలో హలో
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నల్గొండ జిల్లా చంద్రపేట మండలం చీత్రాల గ్రామం దమోది వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకటాచారి గారు బాగున్నారా?
2: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలు. ఇలాగే మీరందరూ ఎప్పుడు మా కార్యక్రమాలు వింటూ ఉండాలి, మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయాలి, మీకు అందరికీ నచ్చే కార్యక్రమాలు అందించాలనేదే మేము కూడా కోరుకుంటున్నాం.
2: కాదు మేడం, మేము దగ్గర దగ్గర 53 సంవత్సరాల నుంచి వింటున్నాం మేడం.
0: వావ్, చాలా సంతోషం అండి. అంటే గోల్డెన్ జూబ్లీ
2: 15 పరీక్షల కార్డుతో మేము పోస్ట్ ఆఫీస్ దేవరకొండకు పోయి పోస్ట్ ఆఫీస్ లో ఫోన్ లెటర్ వేసి వచ్చేది మేడం. అప్పుడు మా ఊళ్ళో అడవి ప్రాంతం మేడం, ఈ చిత్రాల గ్రామము.
0: ఓకే,
2: అయితే అటువంటి అప్పుడు మాకు వసతి లేదు, అప్పుడు బస్సులు కూడా సరిగా లేవు మేడం. అప్పుడు ఖాళీ నడక బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద పోయేది దేవరకొండ టౌన్ కు.
0: వావ్, అంటే అంత దూరం ప్రయాణించేది కేవలం ఆ ఉత్తరం కోసం, ఆ పోస్ట్ కార్డ్ వేయడం కోసం?
2: అవును మేడం, అంత అభిమానం ఉండేది మాకు. జనరంజన్ అంటే ఎలియాస్ ఉండే అప్పుడు జనరంజన్ లో.
0: అవునవునవును, మీకు అభిమానం ఉండేది అనకండి, ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మీరు అందరూ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కదా, అసలు మీకు పాల్గొనాలి అన్న ఉద్దేశమే మాకు చాలా అమూల్యము. చాలా చాలా ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఒక మంచి పాట వినేద్దాము, మరి వేరే శ్రోతలు కూడా లైన్ లో ఉన్నారు కదా. ఇలాగే ఎప్పుడు అభిమానిస్తూ ఉండండి ఆకాశవాణిని.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది.

0: అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నారాయణ
2: గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం. 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి కేంద్రానికి శుభాకాంక్షలు అందరికి, అడిగో సిబ్బందికి, రోజులకు అందరికి శుభాకాంక్షలు.
2: చాలా ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు, ఇలా మా అందరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నందుకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో,
2: నమస్తే అండి.
4: హలో పద్మిని,
2: నేను అనుపమానండి. మీ పేరు?
4: అనుపమ. పద్మిని యొక్క చెవి ఒకసారి నేను మాట్లాడలేదు అమ్మాయితో.
2: మీ పేరేంటి?
4: నాతో మాట్లాడట్లేదు పద్మిని. అచ్చి
2: శ్రోతలు చాలా విలువైన సమయాన్ని వెచ్చించి ఫోన్ చేస్తున్నారు కదా. మరి ఫోన్ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు మనం హెలో ఎఫ్ఎం పెట్టుకున్నామో కాస్త గుర్తు పెట్టుకుని హెలో ఎఫ్ఎంలో మాట్లాడండి అని చెప్పి నా విన్నపం.

0: హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను శ్రీనివాస్ మేడం, హైదరాబాద్ నుంచి.
0: శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి సార్.
1: మేడం, హ్యాపీ బర్త్డే. బర్త్డే బేబీ అనాలా బాయ్ అనాలా
0: చెల్లెడ మనందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అనుకుందాం సార్. ఎందుకంటే ఆకాశవాణి మనందరిది.
1: ఓకే,
0: చెప్పండి సార్. మీకు ఆకాశవాణి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటి?
1: నాకు పొద్దున్న గుర్తొచ్చేది భక్తి రంజనే మేడం.
0: ఓకే అండి.
1: ఆదివారం మధ్యాహ్నం బాలానందమును రేడియో నాటకం.
0: ఎన్ని సంవత్సరాల అనుబంధం సార్ మీది ఆకాశవాణితో?
1: ఆల్మోస్ట్ నేను నిక్కర్లు వేసుకునే టైం నుంచి.
0: అంటే షష్టి పూర్తి చేసుకుంది అనుకోవచ్చా?
1: మోర్ దెన్ ఫస్ట్.
0: చాలా సంతోషం అండి, మీరు ఫోన్ చేశారు. ఇలాగే మాట్లాడుతూ ఉండండి, ఆకాశవాణి వింటూ ఉండండి. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ఆల్.

0: హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: నమస్తే అండి. రాజశేఖర్ నా పేరు.
0: నమస్కారం సార్. రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను. అయితే ఆకాశవాణితో అనుబంధం అనగానే ఎన్ని కార్యక్రమాలు మీరు ప్రవేశపెట్టినా కూడా మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఒక చిత్రగీతం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాట కోసమే వెయిట్ చేస్తాను ఆ కార్యక్రమం ఏదైనా అప్పటికి. అది అంతేకాదు పాటలు కూడా ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు హమ్ చేసేవారు, వీణ వాయించేవారు, అప్పట్లోనే ఎస్ఎస్సీ చదివారు. ఆమె ద్వారా సంగీతాన్ని అన్నింటి కూడా నేర్చుకున్నాను.
0: చాలా సంతోషం అండి.
1: ఒక్క మాట
0: చెప్పండి.
1: పాటతోనే కాస్త ప్రయాణం చేద్దాం. తొందరగా క్లుప్తంగా చెప్పేస్తాను.
0: చెప్పండి సార్.
1: నిను వీడని నీడను నేని కలగా మిదిలే కల నేని అంటుంది ఆకాశవాణి. ఈనాటి ఈ బంధం ఏనాటితో ఏనాడు పెనవేసి ముడివేసినో. నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము. లోకమైనా ఏకమైనా వేరు కాలేము. నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట, నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట. ఆ బాట ఏనాడు తిరుగులేనిది, ఆ మాట ఏనాడు తీరిపోనిది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. చివరగా పలికేది నీవైనా పలికించేది నీవే.
0: చాలా అద్భుతంగా చెప్పారు సార్.
1: చివరగా 90 వసంతాల ఈ ఉషోదయం, శతసహస్ర సంవత్సరాలు కావాలి నవోదయం. అంతేకాదు సరిలేరు నీకెవ్వరు ఇక సరిరారు నీకెవ్వరు.
0: అంతే కదండి, సరిలేరు మన ఆకాశవాణికి ఎవరు. చాలా అద్భుతంగా మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు. నమస్కారం అండి. ధన్యవాదాలు. హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. నమస్కారం. హలో
2: హలో
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
2: మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్.
0: హలో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి గోన రవిని
0: మాట్లాడుతున్నాను. నమస్కారం రవి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము బాగున్నాం అండి. పండగ రోజు మమ్మల్ని పలకరిస్తున్నారు, చెప్పండి. ఆకాశవాణి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? వెంటనే
1: మాకు చాలా ఇష్టం మేడం. సుమారు 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నా. ఆకాశవాణి మిత్రులకు

0: అధికారులకు, టెక్నీషియన్లకు, ఇంజనీర్లకు, విభాగానికి అందరికి 90 వసంతాల శుభాకాంక్షలు.
1: చాలా సంతోషం అండి, ఫోన్ చేశారు, ఈ పండుగ రోజు మా అందరితో మీ అనుభవాన్ని పంచుకున్నారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: మాకు అనుకున్నట్టుగా లైన్ కూడా దొరికింది మేడం, చాలా సంతోషం.
1: చాలా
0: రోజుల తర్వాత ఫోన్ మాట్లాడడం జరుగుతున్నది.
1: ఓకే సార్, నమస్కారం.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎవరు? నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నేను పద్మిని అండి.
2: పద్మిని మేడం గారు నమస్కారం.
1: నమస్కారం సార్, చెప్పండి, ఆకాశవాణితో మీ అనుబంధం ఏం గుర్తొస్తుంది మీకు ఆకాశవాణి అంటే వెంటనే?
2: ముందుగా 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి వేస్ భారతికి శుభాకాంక్షలు మేడం గారు.
1: చాలా సంతోషం.
2: రేడియోలో మాకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాలు. అప్పట్లో మా ఇంట్లో రేడియో లేకున్నా కూడా పక్కవారి ఇంట్లో రేడియో విన్నవాడిని. మా అమ్మగారు ఫిలిప్స్ బ్యాటరీతో నడిచే రేడియో ఉన్నారు అప్పట్లో. ఇక నాటి నుంచి నేటి వరకు విరామం లేకుండా జనరంజన్కి ఉత్తరాలు రాయడము, లేఖవాళ్ళకి ఉత్తరాలు రాయడము, హలో ఎఫ్ఎం లో మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మన విద్వార్ ద్వారా విని ఆనందం పొందేవాళ్ళు.
1: చాలా సంతోషం, మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు, ఇలాగా మీ సందేశాలు మాకు అందుతూనే ఉంటాయి.
2: అవును మేడం, ముఖ్యంగా వీజ్ భారతి ద్వారా మేము నేర్చుకున్నది సంస్కారము, ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత, క్రమశిక్షణ.
1: ఆకాశవాణి అంటేనే, ఆకాశవాణి అంటేనే సంస్కారం సార్.
2: అవును మేడం, ఒక మనిషి ఎలా నడుచుకోవాలో వీజ్ భారతి ద్వారా నేర్చుకున్నాము. ముఖ్యంగా వీజ్ భారతి వెలుగు జనరంజని, నేడు అది లేదు, ఇది శ్రోతలకు తీరని లోటు, పునఃప్రసారం చేయగలరని విన్నాం.
1: తప్పకుండా మేము
2: మేడం, చెప్పండి మేడం.
1: తప్పకుండా మేము కూడా మా అధికారులకి మీ విషయం తెలియజేస్తాము. మీరు ఫోన్ చేశారు, మాకు మీ శుభాకాంక్షలు అందజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: ఇంకోటి మేడం
1: చెప్పండి.

0: హలో ఎఫ్ఎం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పండగని మీ అందరితో మేము పంచుకుంటున్నాం. మరి అలాగే శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో ఎఫ్ఎంకి ఎవరు ఫోన్ చేశారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. ముందుగా మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులకు, అనౌన్సర్లకు, వింటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు. మీకు కూడా ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, మీరు లేని మేము లేము.
1: అవును మేడం, ఆకాశవాణి లేనిది మేము లేను. చిన్ననాటి నుంచి అలవాటు మేడం, దాదాపు నాకు 62 సంవత్సరాలు.

0: ఆకాశవాణికి అనుబంధం నాకు 54 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అయితే నిరంతరం ఆకాశవాణి శ్రోతగా కొనసాగడం వల్ల చాలా ఇప్పటికీ కానీ ఎప్పటికైనా మర్చిపోలేను. ఎక్కడ పోయినా కానీ ఆకాశవాణి అని నన్ను ఆకాశవాణి రేడియో అంటున్నారు నన్ను.
1: ఓ చాలా బాగుంది, అంటే మీకు ఒక మంచి బిరుదు కూడా వచ్చేసింది ఆకాశవాణితో.
0: అలా గుర్తింపు రేడియో ద్వారా వచ్చింది మేడం. చాలా మంది పరిచయం పెద్ద పెద్ద అధికారులు లాయర్లు ఎందరో ప్రశంసలు అందుకున్నాను మేడం. ఇలా
1: చాలా ధన్యవాదాలు మీ అనుభూతులు అనుభవాలు మాతో పంచుకున్నందుకు. నమస్కారం. హలో, హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు కాల్ చేస్తున్నారు?
2: నన్ను మేనపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి మేడం.
1: వెంకటస్వామి గారు ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నాం మేడం. నేను 1975 నుంచి ఎఫ్ఎం కార్యక్రమాలు ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నా. పాత పాటలు మీ ఆకాశవాణి అంటే ఏకాంబరం, పెద్దక్క, చిన్నయ్య ఇట్లాంటి వాళ్ళే గుర్తుకొస్తున్నారు మేడం. కార్మికుల కార్యక్రమము, బాలానందం, అప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు ఇవన్నీ చాలా శ్రద్ధగా వినటువంటి మేడం.
1: అసలు హైదరాబాద్ లో అదే కాదు, ఒక మ్యాజిక్ మీరు గమనించారా? ఆల్మోస్ట్ అంటే 51 సంవత్సరాలు అయిపోతున్నా మీకు అప్పటి అనౌన్సర్ల పేర్లతో సహా అన్ని గుర్తున్నాయి, కార్యక్రమాలు కూడా గుర్తున్నాయి. అది మీ మెమరీ పవర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, లేకపోతే ఆకాశవాణిలో కార్యక్రమాలు అంత బాగున్నాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకున్నారని అనుకోవాలా చెప్పండి.
2: అవును మేడం, థ్యాంక్స్ మేడం, మీరు విధంగా మాట్లాడుతున్నందుకు నాకు కూడా మీ మీద చాలా ఆకాశవాణి ప్రేమ ఉడుతుంది.
1: చాలా ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఎప్పుడు మీరు ఇలానే ఆకాశవాణిని అభిమానిస్తూ ఉండండి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈ పండగ రోజు మాతో కలిసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నేను దొర్నాల సుదర్శన్, అంకుశాపురం నుండి.
0: సుదర్శన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి.
0: ఏంటి, ఆకాశవాణితో మీ అనుబంధం తప్పకుండా చెప్పాలి. మీలాంటి సీనియర్ శ్రోతలు ప్రతిరోజు మాతోటి వాట్సాప్లో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈరోజు ప్రత్యేకం కాబట్టి. ఈ 90 వసంతాలు ఇది పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి అంటే దానికి కారణము మేమందరం మాత్రమే కాదు, మీరందరూ కూడా. సో మీకేమనిపిస్తోంది?
1: నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. 90 సంవత్సరాలు నింపు పూర్తి చేసుకొని 91 సంవత్సరం మనకి అడుగు పెడుతున్న శుభ సందర్భం వేళ మాతో పాటు మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఒక 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఇక్కడ ప్రతి రోజు కార్యక్రమాలు వినడం.
0: ఓకే,
1: షాప్ పోయినప్పుడు షాప్ దగ్గర ఒక రేడియో ఉంటుంది, ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, షాప్ మెయింటైన్ చేసుకుంటూ కార్యక్రమాలు తప్పకుండా వినేవాడిని.
0: ఓకే, ఇందాక ఒక శ్రోత మీలాగే మాతో పంచుకున్నారు వాట్సాప్ లో, ఏంటంటే మాకు రేడియో అంటే అదొక మాకు అదే ఆస్తి అండి అని చెప్పి వాట్సాప్ లో సందేశం పంపించారు. సో మీరు మాట్లాడినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది, అంటే ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, అలాగే నా షాప్లో కూడా ఉంటుంది అంటే నిజంగా అలాంటి ఆస్తిని మీరు పెట్టుకోవడం కాదు, మీలాంటి శ్రోతలే మాకు ఆస్తి. ఇలానే మీరు ఎప్పుడూ ఆకాశవాణిని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఫోన్ చేసినందుకు. నమస్తే. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మరి చాలామంది ఉత్సాహంగా ఫోన్ కాల్స్ కోసము ఎదురు చూస్తున్నారు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? హలో హలో,

0: హలో
1: హలో
0: హలో, ఎవరు
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు దొక్కా శివరామ శాస్త్రి అండి, ఓల్డ్ అల్వా సూర్యానగర్.
0: నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగున్నామండి. మా మిస్సర్ పేరు వైదేహి గారు అండి.
0: వైదేహి గారికి కూడా నమస్కారాలు. మరి ఆకాశవాణి అంటే మీకు
1: ఓకే,
0: ఏం గుర్తుకొస్తుంది?
1: నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి. మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేది, మా వాళ్ళు పక్క ఇంట్లో. మా ఊరు ఒక్కలంక అగ్రహారం అండి, అమలాపురము కోనసీమ మాది.
0: వావ్, ఓకే.
1: ఇప్పుడు 65 ఏళ్ళు అండి. అప్పటి నుంచి నేను చిన్నప్పుడు దగ్గరే 10 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నా.
0: ఓకే,
1: అన్ని ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయి. మొన్న మొన్న కదా ఎవరు సీత గారు, శారద గారు, బాలకృష్ణ గారు, రామారావు గారు, వీళ్ళందరూ కూడా మాకు తెలుసు అండి. అన్ని బాగా బాగుంటున్నాయి. ఇంకా వాట్సాప్ చేయటం లేదు నేను.
0: ఓకే,
1: అంతే.
0: చాలా
1: ఇదే నంబర్
0: ధన్యవాదాలు.
1: అండి వాట్సాప్.
0: ఇదే నంబర్కి 0402324-0852.

0: వీళ్ళందరూ కూడా మాకు తెలుసండి, అన్ని బాగా బాగుంటున్నాయి. ఇంకా వాట్సాప్ చేయట్లేదు నేను, అంతే.
1: చాలా ధన్యవాదాలు. ఇదే నెంబర్ కి 0402324052.
0: ఇంకో నెంబర్ ఉంది, అది కాదండి.
1: అది కాదు, ఇది ఒక్కటే నెంబర్. మరి ఈరోజు మీరు అనుభూతులు అన్ని పంచుకున్నారు, చాలా ధన్యవాదాలండి. నమస్తే మేడం.

0: హలో
1: హలో మేడం,
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి.
0: నమస్కారం వినాయతుల్లా గారు, ఎలా ఉన్నారు?
1: నమస్కారం మేడం, బాగున్నాం, అంతా క్షేమం. మీరెలా ఉన్నారు మేడం?
0: మేము కూడా బాగున్నాం అండి. చెప్పండి, ఆకాశవాణితో మీ అనుబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మీకు అనుబంధం?
1: నేను సుమారు 45 సంవత్సరాలుగా ఆకాశవాణి వింటున్నాను మేడం. వేరే ఏ ప్రసార సాధనాలు లేని కాలం నుండి ఎన్నో ప్రసార సాధనాలు ఉన్న ఈ కాలం వరకు ఏకఛత్రాధిపత్యంగా మన ఆకాశవాణి వెలుగుతుంది.
0: అద్భుతం అండి, అద్భుతంగా చెప్పారు. ఏకఛత్రాధిపత్యం అనే మాట చాలా చాలా బాగుంది. మీరు ఇలాంటి పండుగ రోజు ఫోన్ చేశారు, చాలా చాలా ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: హలో,

0: హలో
1: హలో,
0: హలో అండి. హలో, ఎఫ్ఎం ఫోన్ చేశారు.
1: నమస్తే అండి. నమస్తే మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవి అండి, చాలా మిస్ అయిపోతున్నానండి. ఏమన్నా ఆకాశవాణి
0: దేవి గారు, నమస్కారం. చెప్పండి, ఆకాశవాణి అంటే వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది?
1: ఫోన్ చేస్తూ అదృష్టంకు చేస్తున్నాను. నేను ఉత్తరాంధ్రీ నుంచి.
0: ఓకే అండి, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
1: 90వ జన్మదినం చేసుకుని వసంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు
0: చాలా సంతోషం అండి.
1: ఇన్ని రోజుల మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను మేడం.
0: మరి మీలాగే చాలా మంది శ్రోతలు ప్రయత్నిస్తూ ఉంటారు ఈరోజు, మరి పండగ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజెప్పడానికి. మరి మరొక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం.
1: మేడం మీ అందరికీ ధన్యవాదాలు మేడం. మనం బాలకృష్ణ సార్కి, రామారావు సార్కి, ఉమాపతి సార్,
0: సరే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
1: మరొకసారి శుభాకాంక్షలు ఇస్తున్నా మేడం.
2: చిన్నారికి ఓ

0: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కాల్ కలవనట్టుంది, మరొక శ్రోతను చూద్దాం. హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సమయంలో ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
0: మీ పేరు?
1: నా పేరు ఎం శ్యామ్లాల్ జాన్కంపేట్, ఎడపల్లి మండలం, నిజామాబాద్.
0: శ్యామ్లాల్ గారు ఎలా ఉన్నారు?
1: కార్యక్రమాలు, అలనాటి కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమం, ఉద్యోగ వార్తలు, జానపద గేయాలు, సంక్షిప్త శుభచిత్రం, చలనచిత్ర గీతాలు, రేడియో నాటకాలు, ఆరోగ్య సమాచారాలు, సాంస్కృతిక పాఠాలు, మనకు ఏ పండుగ వచ్చినా దానికి సంబంధించిన పాటలు కార్యక్రమాలు వచ్చేవి. హిందీ పాఠం రేడియోలో ప్రసారం అయ్యేది. వ్యవసాయ కార్యక్రమాలు వచ్చేవి. గొబ్బిమ్మ పాటలు, లలిత సంగీతం లాంటి కార్యక్రమాలు వచ్చేవి.
0: అవును, మీరు అన్ని కార్యక్రమాల లిస్ట్ మాకు అన్ని గుర్తు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈరోజు మీతో మాట్లాడడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి 100 ఏళ్ల వైభవానికి 90ల పరుగు, ఆకాశవాణి వైభవం ప్రస్థానం, 90 సంవత్సరాల ఆకాశవాణిని మీ అందరితో పాటు ఈరోజు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మేము పంచుకున్నాము. మీరు కూడా అంతే ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరొకసారి. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి: 0402324-0852, 0402324-0853. ఇవి మా ఫోన్ నంబర్స్. మరి శ్రోతలందరూ ఇంత ఆసక్తిగా, ఇంత ఆత్మీయంగా మమ్మల్ని పలకరించుకున్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. అనేకానేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి సిబ్బంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. నాజీ సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పలేదని, ఏదైనా పని సాధించే వరకు విరమించని వాడినే హిట్లర్ అంటారని మాత్రమే చెప్పారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం చేయకుండా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కీలక మైలురాయిని అధిగమించింది. అక్రమార్కుల చెర నుంచి గడిచిన రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, భూములు, నాలాలను రక్షించి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూమాఫియాను అడ్డుకోవాలంటే ప్రజలు, మీడియా భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలతో ప్రజల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడుతూ, హార్ముజ్ ద్వారా చమురు సరఫరాకు నెలపాటు అంతరాయం ఏర్పడినా భారత్కు ఎలాంటి ఇబ్బంది లేదు.

అన్నారు. దేశంలో 76 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జూలై నాటికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇరు దేశాల అధికారులు ఢిల్లీలో విస్తృత చర్చలు జరుపుతున్నారని, అవి సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. మొదటి దశ ఒప్పందం జూలై నాటికి సిద్ధం కావచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 113కి 3వ రోజు ఆటను మొదలుపెట్టిన ఆఫ్ఘన్ 152 పరుగులకే కుప్పకూలింది. 412 పరుగులతో ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే ఆల్అౌట్ అయింది. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శా�ఖ అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:04.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. 90 వసంతాలు నేటితో పూర్తి చేసుకున్న మన ఆకాశవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి ఇంట ప్రతిరోజు విరబూసే పాటల పూదొట్టలో మాటల మాలికలతో శ్రోతలందరినీ అలరిస్తూ, నెల రోజులుగా 90 వసంతాల ఉత్సవాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఈరోజు ముగింపు రోజున మన వివిధ భారతిలో మీకోసం మీకెంతో ఇష్టమైన లైవ్ ఫోనిన్ని మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ పూట కూడా రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు మళ్లీ మీకు మరొక అవకాశాన్ని కల్పిస్తోంది. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడైతే ఛాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి పాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం.

0: మీరు విన్న ఆ పాట ఓ బేబీ చిత్రం నుంచి నూతన మోహన్ గానం చేశారు. ఈ రోజు రాత్రి 8:05 ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీ అంటే నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ, శతావధాని సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:05 గగన విజయం విశేష అష్టావధానం ప్రసారమవుతుంది. తప్పకుండా ట్యూన్ చేసుకుని వినండి. ఎఫ్ఎం 102.8 MHz.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతాలు. ఇందులో ఏది ఎక్కువగా ముఖ్యం మనకి అంటే ఇది అని చెప్పలేం. ఎందుకంటే ఈ 5 కూడా ప్రాణికోటి మనుగడకి ఎంతో ముఖ్యం. అయితే మనమిప్పుడు పంచభూతాల్లో ఒక్కటైన నీటి గురించి మాట్లాడుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్డ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ భూమి మీద 3 అంతులు నీరే ఉంది. చెరువులు, కాలువలు, నదులు, ఇలా సముద్రాలు. సముద్రాల విషయానికొస్తే ఎన్నో రకాలైన జీవులకి ఆవాసం అది. అదొక్కటే కాదు, ఎంతో మందికి జీవనాధారం. అంతేకాదు, మనం బ్రతకడానికి కావాల్సిన ఆక్సిజన్ 25% సముద్రం నుంచే వస్తుంది. 17% ఆహారం వస్తోంది. షిప్లో ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లడానికైనా రవాణాకైనా సముద్రమే ఆధారం. మరి సముద్రంలో ఒక మధ్యలోకి అలా వెళ్లిపోయిన తర్వాత ఎటు వెళ్లాలి ఏంటి అనేది ప్రయాణించే వారికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నదులు ఎప్పుడైనా ఎండిపోవచ్చేమో, కానీ సముద్రాలు మాత్రం ఎప్పుడూ ఎండటం అనేది ఉండదు. అది ఏ సీజన్లో అయినా సరే దాని వాటర్ ఫ్లో అనేది ఒకే డైరెక్షన్లో ఉంటుంది. పైగా సముద్రంలో ఉండేటువంటి పవర్ వల్ల నావిగేషన్, అంటే అక్కడ బోటింగ్కి వెళ్లిన వాళ్లకు కావచ్చు, లేదంటే మత్స్యకారులకు కావచ్చు, లేదంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే వాళ్ళకు కావచ్చు, నావిగేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. మరి అలాంటి సముద్రాలు ఇవాళ ఎలా మారిపోయాయి, దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం కాబట్టి.

మిర్చి చిత్రం నుంచి కైలాష్ ఖేర్ పాడిన పాట విన్నారు. రామజోగి శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది మీ ఎఫ్ఎం వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సముద్రాల ప్రాముఖ్యతను, ఇంకా సముద్రాల రక్షణ, సముద్ర వనరుల గురించి తెలియచేయాలనే

ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2008లో తీర్మానించింది. అప్పటి నుంచి ఓషన్స్ డేని జరుపుకుంటున్నాం. భగవంతుడు సృష్టించిన అద్భుతమైన ప్రకృతిని మనం పాడు చేసేస్తున్నాం. సముద్రాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం 11 దశల మిలియన్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలుస్తుందట. దీనికి కారణం ఎవరు? ఎవరు అంటే ఇంకెవరు, మనమే. ఎందుకంటే మనం వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాల వలనే సముద్రాల్లో బ్రతికే జీవరాశులకి ముప్పు వాటిల్లుతోంది. వాటి మనుగడ కష్టమైపోతోంది. సముద్రాల ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనం సముద్రాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త వాటిని సృష్టించకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న వాటిని మాత్రం మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యం మన మీదే ఉంది.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు రాత్రి 8:05 ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన, అంటే నిన్న, స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఆవుసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపక్క మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, ఛందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:05 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. స్నేహం డబ్బు చూడదు, అందం చూడదు, కేవలం మంచి మనసుని మాత్రమే చూస్తుంది. చుట్టాలు ఆత్మీయులు అయిన వారు ఎందరున్నా మనసెరిగిన స్నేహితులుండాలి అంటారు పెద్దవారు. కష్టంలోనైనా సుఖంలోనైనా మనల్ని వదలకుండా ఉండేవారే నిజమైన మిత్రులు. స్నేహితులందరికీ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కొందరికి మాత్రమే ఉంటారు. జీవితాంతం మీకు తోడుగా నీడగా ఉండేవారే మీ బెస్టీ. సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే మన రెండో ప్రాణం. మరి స్నేహం గురించి మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు శ్రోతలతో లైవ్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు హలో ఎఫ్ఎం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఎస్టీడీ కోడ్ 040.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కాదు కదా ఇప్పుడు చెప్తుందేంటి అనుకుంటున్నారా? ఆగస్టులో వచ్చేది ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, అయితే ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే అనమాట. సో ఈరోజు కూడా మీ స్నేహాన్ని మెసేజ్ ద్వారానో ఆప్యాయంగా మీ స్నేహాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎంతమంది స్నేహితులున్నా మనసు దోచుకున్న మంచి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒకరే ఉంటారు. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్ డే.

ఆర్పి పట్నాయక్ స్వరపరిచి రాజేష్తో కలిసి పాడిన పాట నీ స్నేహం చిత్రంలోనిది సిరివెన్నెల గీతం. ఇది ఈనాటి చాయ్తో హాయ్ కవర్లు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

పెద్ద చిత్ర నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగులకు ఇన్కంటాక్స్ మినహాయింపు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు 300 పరుగుల భారీ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించింది. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రతి వారం దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగిందని, అయితే ఎన్డీఏ వచ్చాక తెచ్చిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్పై ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్కంటాక్స్ మినహాయింపు చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద 110 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద 25 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక, పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయని

తెలిపారు. ఈ భవనాలు వేలాది మంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేసిన రామునాయక్ హైకోర్టు గేట్ల మధ్య ఉన్న కోట విలువైన ప్రభుత్వ స్థలాన్ని సుబియా సుల్తానా అనే మహిళ పేరిట అక్రమంగా రిజిస్టేషన్ చేసినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రిజిస్టేషన్ చేసిన నాటి సబ్ రిజిస్ట్రార్ పైన సదరు భూమిని 2025లో మరొకరికి విక్రయించడంపైన ప్రభుత్వ విచారణకు ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తుందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకితభావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ఏడీపీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా భావిస్తున్నానని, వైవిధ్యమైన కార్యక్రమాలలో భాగంగా ఉండడం తన అదృష్టమని తెలిపారు. సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న మాట్లాడుతూ, గత 90 సంవత్సరాలుగా దేశ ప్రజలను విద్య, విజ్ఞానం, వినోదం ఎంతో బాధ్యతగా అందిస్తోందని, ఇక మీదట కూడా మారుతున్న తరంతో పాటు కొత్త రూపాన్ని దాల్చుతూ నిత్య నూతనంగా కార్యక్రమాలను అందించబోతుందని పేర్కొన్నారు. ఈ నెల 15న నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె నిర్వహించిన సెల్ఫ్ కాన్ఫరెన్స్లో ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. భద్రత, ఆరోగ్యంపై రాజీ పడకుండా పాఠశాలలు, వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా విద్యా సంస్థల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలని, దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పరిశీలించిన అనంతరం పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, HEAT FG తో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో పైలట్ పద్దతిలో చేపట్టిన నక్షా సర్వేను జులై చివరి నాటికి పూర్తి చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సర్వే పురోగతిని వివరించారు. ఈ సర్వే కోసం 32 వార్డుల్లో 25,000 ఆస్తులను గుర్తించగా ఇప్పటికి వరకు 37% సర్వే పూర్తయింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 9 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
లోక్ అదాలత్ల ద్వారా కేసులు

0: త్వరితగతిన పరిష్కారమై ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
1: 20 జూన్ 2026 రోజు 2వ జాతీయ లోకదాలత్ ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ అన్ని కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీవాడ దగ్గర క్రిమినల్ కేసులు, అదే విధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, అంటే రికవరీ ఆఫ్ మనీ లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అన్ని కేసుల్ని కూడా ఈ లోకదాలత్ లో మీరు సెటిల్ చేసుకోగలుగుతారు.
0: ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న ఎల్పీజీ ధరలపై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పెంచిన ఎల్పీజీ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయని వివరించారు. భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను అత్యుత్తమ నాణ్యతతో అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వివిపాలెం గ్రామంలో 1 కోటి రూపాయల సూడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు బడుగు వర్గాల విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని, వారి భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారంలో రాజీ పడమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. వానాకాలంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో జనగామ జిల్లాలో సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మాలనించి సంపూర్ణ వినోదం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అనగనగా ఒక రాజు చిత్రంలోనిది. నవీన్ పోలశెట్టి, నూతన మోహన్ గారించి సరే చంద్రబోస్ గీతం, మిక్కిజీ మేర్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు రాత్రి 8:05 ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీ అంటే నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామ శర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్తింపేట గౌరీశంకర్ శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:05 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ది రాజా సాబ్ చిత్రంలోనిది. విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని గాంధీ, కృష్ణకాంత్ గీతానికి సంగీతం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 వరకు హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నంబర్ 2324085853 నంబర్లకి కాల్ చేసి మాట్లాడచ్చు. ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని, ఆప్యాయత గురించి, ఇంకా మన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి, అలాగే తప్పకుండా కాల్ చేయండి. గమనికి విన్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట జూడ్ చిత్రం నుండి సాయా భయంకర్ గానం చేశారు. రామజోగేశాస్త్రి గీతానికి సాయా భయంకర్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ మళ్లీ మీరు 6:50 నుంచి 7 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 6:40 నేరాజనం శీర్షికన వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: Let's go.
1: Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Friends, కరోనా కారణంగా మీ పెళ్లి వాయిదా పడితే కలత చెందకండి. నేను చెప్పే పనులను చేయండి. కరోనా వైరస్ కారణంగా కళ్యాణాలు వంటి కార్యక్రమాలు చాలా వరకు బ్రేక్ పడ్డాయి. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రభుత్వాలు కేవలం 50 మందికి మాత్రమే అనుమతించాయి. దీని కారణంగా అందరి ఎదుట గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న చాలామంది కలలు కల్లలుగా మారిపోయాయి. ఎందుకంటే మన దేశంలో పెళ్లి వంటి కార్యక్రమాలు ఎన్నో నెలల ముందు నుండే సిద్ధమవుతూ ఉంటారు, కానీ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అయితే దీనికి మీరు కలత చెందాల్సిన పనే లేదు. జీవితం అంటే కళ్యాణం ఒకటే కాదు, కాబట్టి మీరు సురక్షితంగా ఉంటే చాలు. పెళ్ళనేది కాస్త పోస్ట్పోన్ చేసుకునైనా చేసుకోవచ్చు. అయితే సామాన్య వ్యక్తులే కాదు, సెలబ్రిటీలు కూడా కరోనా కారణంగా తమ కళ్యాణాన్ని వాయిదా వేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ లాక్డౌన్లోనే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసేసుకున్నారు. ఇక మీరు ఇప్పుడు వివాహం వాయిదా పడింది కాబట్టి వెంటనే ఈ పనులను వేగంగా చేసేయండి. అవేంటంటే చేతన్ ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. మీరు వెంటనే తర్వాత మళ్ళీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చూసుకొని ఆ డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కరోనా భూతం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. పూర్తిగా అన్లాక్ అయితే, ఒకవేళ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ గనక వచ్చినట్టయితే తప్పితే మళ్ళీ కంప్లీట్ గా లాక్డౌన్ తీసేసి ఫుల్ ఫ్రీగా కాలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. మీరు మీ మ్యారేజ్ కోసం ఇదివరకే ఫంక్షన్ హాల్స్ ని బుక్ చేసుకుని ఉంటే మీరు వివాహ తేదీని వాయిదా వేసుకున్న విషయాన్ని వారికి తెలియజేయండి. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత వారికి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పండి. చాలా మంది ఏమైందంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కువగా యూజ్ లో లేవు, కాబట్టి మీరు ఇట్లాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకోండి. మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటారో కూడా ఆలోచన చేసుకుని ఎంతమందిని పిలుస్తారు, ఎవరు మీకు ముఖ్యమో అలాంటి వాళ్ళనే పిలవాలి అని డిసైడ్ కండి. మ్యారేజ్ వంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీరు మీ మ్యారేజ్ గురించి ఇదివరకే పత్రికలు ప్రింటింగ్ చేయించి వాటిని పంపిణీ చేస్తుంటే వెంటనే వారికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల, కరోనా ఎఫెక్ట్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా మంది మ్యారేజెస్ 2-3 times కూడా పోస్ట్పోన్ అయ్యాయట. మనం ఏదో పోస్ట్పోన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్, ఫుడ్ మెన్యూ, క్లోత్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, నగలు, ఆభరణాలు, గిఫ్ట్ల వరకు ఇలా ఎన్నింటి గురించో ఎక్కువగా లెక్కలేయాలి. అలాగే చాలా నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీరు మరో కొత్త తేదీని లేదా మరో

ముహూర్తం పొందడం అనే విషయం కూడా అంత సులభమేమీ కాదు. అందుకే మరోసారి ఓపికగా కూర్చొని ఖర్చుల జాబితాను రూపొందించండి. దీనివల్ల నష్టం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి అండ్ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారు తప్పకుండా నేను చెప్పేవి పాటించండి. జీవితంలో ఆర్థిక నిర్వహణతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడు చేతన్ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాడు. అవేంటో వినండి. ఖర్చులపై మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేలా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. మీ ఆదాయం, మీ సేవింగ్స్, మీ డిపాజిట్స్ ఏమున్నాయో పార్ట్నర్తో చెప్పి, మరి వారి డిపాజిట్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ కూడా ఏమన్నా ఉంటే వాటిని ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉపయోగించాలో ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీ ఉంటుంది, మీకు ఆల్రెడీ యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే అవి కొనాల్సిన పని ఉండదు, ఇలా ఎన్ని సేవింగ్స్ చేసుకోవాలో మాట్లాడుకోండి. మీ ఇన్సూరెన్స్లో, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో నామినీగా మీ పార్ట్నర్ని నామినేట్ చేయండి. అన్యూన్యతకు మించిన ఖరీదు వస్తువు ఇక లేదు. పెళ్లి తర్వాత అనేక మంది కొత్త జంటలు ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. ఖరీదైన కార్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎన్నో కొనాలి అనుకుంటారు. కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్త కొత్త వస్తువులు ఉంటే ఇంకా బాగుంటుంది, లైఫ్ ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. మీ అవసరమైన విధంగా మీరు అఫోర్డబిలిటీ ఉంటే తప్పితే వాటిని కొనకండి. ప్రతి కపుల్ మధ్య అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి అని అడిగితే మీ అండర్స్టాండింగ్ అన్యూన్యత అంటారు. దీనికన్నా అత్యంత ఖరీదైన వస్తువు ప్రపంచంలో ఏ వస్తువు సమానం కాదు. మీరు మీ సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే ఏదైనా విషయం మీరు పాటించుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల కోసం కొంచెం డబ్బు, మీ ఆర్థిక సామర్థ్యం మీకు తెలిసి ఉంటుంది కనుక మీరు అత్యవసర పరిస్థితులకు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఫండ్ మీ 6 నెలల సాధారణ ఇంటి ఖర్చులను తప్పక కవర్ చేయాలి. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. కుటుంబం కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా మంది ఎదుర్కొని ఉంటారు. కొంతమందికి అయితే సాలరీస్ రాలేదు, కొంతమందికి సగమే సాలరీస్ వచ్చాయి. పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా హాఫ్ పెన్షన్ మటుకే వచ్చింది. ఎంప్లాయీస్కి కూడా హాఫ్ సాలరీ వచ్చింది. ఇలాంటి టైం కోసమే మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. కుటుంబం కోసం ఆర్థిక ప్రణాళిక మీ ఆదాయ ఖర్చులను పరిగణించండి అండ్ మీ సొంత ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. దీనిపైన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ రీఫండ్ ఏమన్నా ఉందా చూసుకోండి. అండ్ ఇప్పుడు వీటిని సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. రిటైర్మెంట్ తర్వాత మీ ఫండ్స్తో మీ లైఫ్ మీరు కొనసాగించుకోవచ్చు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ప్రకారం మీ మొత్తం ఆదాయంలో కనీసం 20% ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అంటారు. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టండి. PPF, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన మంచి పొదుపు పథకాలు. అందుకే వాటిలో తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కొనండి. మంచి బీమా పథకాన్ని తప్పనిసరిగా ఎన్నుకోండి. దీనికి ఉత్తమ టర్మ్ ప్లాన్ చూసుకోండి. ఆరోగ్య బీమా కొనుగోలు, ఏదైనా కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఎనీ ఫ్యామిలీ ఏదైనప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ మెడికల్ నీడ్స్ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా మీకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. అప్పు లేకుండా ఉండండి. ఈ రోజుల్లో అప్పులతో చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ రావడంతో ఏదంటే అది కొనేస్తూ ఉంటారు, తర్వాత కట్టుకుంటానులే అన్న ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. చాలా మందికి లే ఆఫ్ అయింది, కొంతమందికి సాలరీస్ లేవు, కొంతమందిని తీసేయడం జరిగింది. వాటినంతా మళ్ళీ మీరు పే చేయాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. అందుకే క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మీ సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా ఉండాలో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో, ఎంత ఉంది, ఎంత సేవింగ్ చేయాలి అని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఒక ఫండ్ లాంటిది స్టార్ట్ చేసుకోండి. కానీ దీని గురించి జాగ్రత్త వహించండి. దీనికోసం మీరు ఇంటికి రుణాన్ని తీసుకుంటే దాని నెలసరి విడత మీ మొత్తం రాబడిలో 35% మించకూడదు. చాలామంది ఏదో EMI కట్టేసుకుంటాను లేండి.

0: అంటారు. కానీ ఈఎంఐ కట్టేటప్పుడు దాంట్లో ఎంత లోడింగ్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేశారు అనేది చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారంటే ఊరికే ఎందుకు ఇస్తారంటే, ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా దాంట్లో చాలా లోడింగ్ ఉంటుంది, హిడెన్లీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మీకు తెలియకుండా మీకు చాలా లాస్ చేస్తుంది. అందుకే మొత్తం ఒక డబ్బు ఉన్నాక దాని తర్వాత మీరు కొంచెం దానికోసం లోన్ పెట్టుకోవడం చేస్తే ఇంకా మంచిది, హాయిగా ఉంటారు. లేదా ఒక్కోసారి ఈ ఈఎంఐలు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు కూడా పోతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే వారి ఉమ్మడి పేరుతో ఇంటిని పొందాలి, తద్వారా ట్యాక్సెస్ మినహాయించాలి. భార్యాభర్తలు ఒకవేళ ఇద్దరు కూడా వర్కింగ్ పీపుల్ అయితే ఇంకా మంచిది, ఒక శాలరీని కంప్లీట్గా సేవింగ్స్లో పెట్టి మరో శాలరీలో ఇల్లు నడిపే విధంగా చూసుకోండి. మీ పిల్లలకు కూడా అది చాలా సేవ్ అవుతుంది. ఫ్యూచర్లో వారి ఎడ్యుకేషన్కో కానీ లేకపోతే మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ ఇలాంటిది మీకు చాలా పనికొస్తుంది వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.
1: మీరింతవరకు వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు విందాం ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుంచి మెర్విన్ సోలమన్ సత్యయామిని పాడిన పాట, కృష్ణకాంత్ గీతం, వివేక్ మెర్విన్ సంగీతం.
4: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: ఎలా, టైం అయిపోతుంది కదా.
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో, అలా ఎలా?
5: ఓ హీరోయిన్, ఇలా

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట మాస్ జాతర. చిత్రంలో భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి రోహిణి సోరత్తో పాడిన పాట సురేష్ గంగుల గీతం. చిత్రం మాస్ జాతరా.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం మీకోసం ప్రత్యేకం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లో హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853 నెంబర్కి కాల్ చేసి ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని గురించి మాతో రెండు మాటలు మాట్లాడచ్చు. ఈ కార్యక్రమం మీకోసమే ప్రత్యేకం. ఈ రాత్రి 7:30 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట రాంబాయి, రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడారు ఈ పాటని. సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

0: మీరింతవరకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 8:05 ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జీఎం రామశర్మ, శతావధాని సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై గమనిక విన్నారు.
3: క్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
4: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
3: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
5: despite the ongoing situation in West Asia,

0: Supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
1: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమ ఆసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ
2: సభీనే పాంచ్ పాయింట్ పే ఆజ్ సహమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దోం పర్ హమ్ డట్ కే కామ్ కరింగే లడెంగే ఔర్ ఆగే బడెంగే.
1: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300

వందల పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. కొద్ది క్షణాల్లో ఆరోగ్య జీవనం, జీర్ణకోశ వ్యాధులు, ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీయస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నా కరిగించుకోవాలి రాని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.

0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారం, సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా, మినిమం 6 to 8 hours నిద్రపోవాలి. ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు, చేతులు, తల, నడుము, ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటించితే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. ఆ తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి, వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసన అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థము. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం, వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగులకు వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘనాహారంతో తీసుకోవాలి. ఘనాహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్క ఉంటుంది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి ఆ సారూపం చెందేటట్టు చేసుకుని కిందికి పంపిస్తుంది, డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలా మందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్, ఇలాంటి డైట్ తింటారు. ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ అని చెయ్యరు. ముఖ్యంగా చాలామందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూమెంట్స్ ఉంటాయి. ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే

0: ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివర్ సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకొని తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి తిని ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత, సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఫలాలు కానీ పచ్చి కూరగాయలు కానీ మొలకెత్తిన గింజలు కానీ ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దానివల్ల ప్రేగల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ డయాబెటీస్ మెలైటిస్ కానీ ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డు, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్ లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అమీబియాసిస్ కానీ ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు కలిగా బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశ సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము, ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారు. ఎలా చేయాలి?
0: ఫిజికల్ హెల్త్ కు, మెంటల్ హెల్త్ కూడా యోగాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్ కు, లంగ్స్ లోను, హార్ట్ కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమ అని, భస్త్రికా ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం అని రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్ లో వదులుతారు, లెఫ్ట్ లో తీసుకొని రైట్ లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటది
1: కణతల దగ్గర.
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయామం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు ఉండా గాలి లోపల తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగా ఆసనాలు, నైచురోపతి గురించి.

0: క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుడిని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
1: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలిటస్ మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటుంది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు ఆనస్ లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రాపిడ్ కి చీలి బ్లడ్ వస్తుంది, దాన్ని ఆనల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిస్టులా అనే ఆనవనేదానికి వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఆనల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానంలో హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళగుచ్చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర కానీ నేచర్ గురు డాక్టర్ దగ్గర కానీ యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్లో ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్ డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చిన్నించి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ్ళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు వరకు ఆరోగ్య జీవనం, జీర్ణకోశ వ్యాధులు, ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: పాటతో ప్రయాణంలో ముందుగా మీరు విన్న ఆ పాట RX 100 చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి గానం చేశారు, చైతన్య ప్రసాద్ గీతానికి చైతన్య భరద్వాజ్ సంగీతం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారం కావాల్సినటువంటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ప్రసారం చేయడానికి పాసిబుల్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు పాటతో ప్రయాణం కార్యక్రమాన్ని మీకు వినిపిస్తాము.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్.

0: వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: పాటతో ప్రయాణం కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గీత గోవిందం. చిత్రానికి సిద్ధ శ్రీరామ్ గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి గోపి సుందర్ సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: పాటతో ప్రయాణం వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జీఎం రామశర్మ, శతావధాని సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్తెంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:05 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై గమనిక విన్నారు. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట చందమామ చిత్రానికి రాజేష్ పాడిన పాట పెద్దడమూర్తి గీతానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట దూకుడు చిత్రానికి కార్తిక్ రీటా గానం చేశారు. రామజోగి శాస్త్రి గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పాటతో ప్రయాణం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోనిది. రమణ గోకుల మధుప్రియ గానం చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి భీమ్ శిశిరోలియా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

0: కొన్ని సాంకేతిక కారణాల వల్ల వార్తా ముఖ్యాంశాలని ప్రసారం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం మీరిప్పుడు వింటారు. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ, శతావధాని సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్తెంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం కొద్ది క్షణాల్లోనే.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వార్త అంటే కేవలం జరిగిన సంఘటనను చెప్పడం కాదు, సమాజం గుండె చప్పుడును సైతం వినిపించడం, బాధలో ఉన్నవారి కన్నీటి చుక్కను ప్రపంచానికి చూపించడం, అన్యాయానికి గురైన వారి పక్షాన గొంతుకగా మారటం. అలాంటి లక్ష్యంతో, ప్రజల పక్షాన నిలబడాలనే సంకల్పంతో తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది మన విశ్వం టీవీ. నేటి వేగవంతమైన టెక్నాలజీ యుగంలో ఎన్నో మీడియా సంస్థలు వార్తల్ని అందిస్తున్నాయి. కాని విశ్వం టీవీ మాత్రం వార్తల్ని మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ప్రతి వార్త వెనక ఓ మనిషి జీవితం ఉందని, ప్రతి సమస్య వెనుక ఉన్న ఒక కుటుంబ వేదనను చాటి చెబుతుంది. ఎక్కడ సమస్యుంటే అక్కడ విశ్వం టీవీ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విశ్వం టీవీ ప్రశ్నిస్తుంది, ఎక్కడ బాధితుడి కన్నీరుంటే అక్కడ విశ్వం టీవీ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో విశ్వం టీవీ వివిధ రకాల కార్యక్రమాలు

0: గ్రౌండ్ రిపోర్టులు, ప్రత్యేక కథనాలతో ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఇటీవల గల్ఫ్లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక బాధితుడి సమస్యను విశ్వం టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కథనం ప్రజాప్రతినిధులు, దాతల దృష్టికి చేరి చివరికి ఆ బాధితుడు తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకునేలాగా ప్రభావితం చెయ్యగలిగింది. ఒక వార్త ఒక జీవితాన్ని మార్చగలదని ఆ సంఘటన నిరూపించింది. మరో సందర్భంలో హైదరాబాద్ జవహర్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద కుటుంబం ఇల్లు అగ్నికాహుతైంది. వారి ఆవేదనను విశ్వం టీవీ సమాజం ముందుంచింది. ఫలితంగా దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆ కుటుంబానికి సహాయం అందించారు. అక్కడ కేవలం వార్త ప్రసారం కాలేదు, కాని ఒక కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేసింది విశ్వం టీవీ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ. వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
2: గగన విజయం నాకు అనిపిస్తుంది, ఘన విజయం. శబ్ద బ్రహ్మోపాసన స్తబ్ధం బగు జగతికి డెడి చైతన్యంబు. ఆ శబ్ద ప్రసార భారతి, శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంబదియట. 90 ఏళ్ళు నిండినటువంటి ఈ ఆకాశవాణికి ప్రసార ఉత్సవాల సందర్భంగా శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంబదియట ఆనందమిదే. ఈ ఆనంద వేళ ఆకాశవాణికి 90 ఏళ్ళు. శబ్దరూపమైన వాంగ్మయ రాశిని శ్రవణపేయంగా నిరంతరాయంగా అందిస్తున్నటువంటి సేవ ఇది. ఒక రకంగా చెప్పాలంటే అఖిల శబ్ద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి సేవ ఇది. అక్షర బ్రహ్మోపాసన, శబ్ద బ్రహ్మోపాసనగా భావిస్తూ ఇక్కడ అష్టావధాన కార్యక్రమం ఇది మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం, మన భాషకు మాత్రమే లభించినటువంటి గొప్ప వరం. అవధానం అంటే మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ గొప్పగా వివరించాల్సిన అవసరం లేదు. ఇది ఏకాగ్రతకు పరీక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది పండితులు వీళ్ళంతా మనకు ఆత్మీయమైన మిత్రులే, కానీ మిత్రవత్ శత్రువులు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళెవరూ కూడా మిత్రులమన్న సంగతిని దృష్టిలో పెట్టుకోరు. అందరూ తమ తమ వాగ్బాణాలను ఈ బాలుడిపైన ప్రసరింపజేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అక్షయ తూణీరాలను వారు వదులుతారు. వీటన్నిటినీ తట్టుకొని విజయుడై నిలబడతాడు మా సాహిత్. అవధానంలో ప్రధానంగా పెద్దలు అవధానాన్ని నిర్వచిస్తూ పంచధకారాలు చెప్పారు. కొందరున్న చతుర్ధకారాలు కూడా అన్నారు. ఏదైనప్పటికీ ధార, ధారణ, ధోరణి వీటన్నిటికీ మించింది ధైర్యం. ఇవన్నీ ఉండాలంటే అమ్మవారి ఇచ్చేటువంటి గొప్ప ధిషణ ఉండాలి. ధార అంటే ఆగకుండా పద్యం చెప్పగలిగినటువంటి ఒక రసస్ఫోరకంగా పద్యాన్ని అందించగలిగిన శక్తి ధార. ధారణ, ఇక్కడ ఇంతమందికి చెప్పిన పద్యాలన్నీ మనోఫలకం మీద వాటిని ముద్రించుకుని హృదయంలో నిలుపుకుని అడిగినప్పుడు మరి తిరిగి అప్పగించే శక్తిని ధారణ అంటారు. ధోరణి, వారు ఇక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఎలాంటి ప్రశ్న అడుగుతారో తెలియదు, అన్నిటికీ కూడా తనదైన ధోరణిలో సమాధానం చెప్పగలిగినటువంటి వాగ్వైదుష్యం ఉండడం ఈ ధోరణి. ఇవన్నీ కూడా ఈ సభలో కూర్చోవాలంటే అక్కడ పక్కన శతావధాని గారు కూర్చున్నారు. అక్కడ అప్రస్తుత ప్రసంగి తన ములుకుల్లాంటి పలుకులతో అవధాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని నిలబడి ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చొని అవధానం చేస్తున్నాడు అంటే, మొన్ననే ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సంసిద్ధుడై వచ్చాడు భాగ్యనగరానికి. ఇంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తే తప్పకుండా విజయుడై నిలబడతాడు. కనుక ఇది గగన విజయం, ఇది ఘన విజయం కూడా. అవధానం అష్టావధానమైతే 8 మంది ఉంటారు, శతావధానం అయితే 100 మంది ప్రాష్టికులు ఉంటారు, సహస్రమైతే 1000 మంది ఉంటారు. మన తెలుగు భాషలో అవధానం ఎంత దాకా వెళ్ళిందంటే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధానం దాకా వెళ్ళింది. ఇది మన తెలుగువారి ఘనత. ఇవాళ మన కళ్ళ ముందర ఆ సహస్రావధానంతా కనపడుతూ ఉన్నారు. పంచసహస్రావధానం చేసిన వారు కూడా ఉన్నారు. మొట్టమొదటి అవధాని ఎవరు చరిత్రలోనే ఆలోచిస్తే తేలిందేమిటంటే రెండవ ప్రతాపద్రుని ఆస్థానంలో శతావధానం సంస్కృతంలో

చేసి ఉంటాడు బహుశా, చేసినప్పటికీ తెలుగు సంస్కృతాలు కలిపి చేసినటువంటి కోలాచల మల్లినాథయ్య ఆయన మొదటి శతాబ్దాన్ని వరంగల్ గడ్డ మీద అవధానం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కోలాచల మల్లినాథయ్య స్ఫూర్తి ఇవాళ మన సాహిత్య దాకా అలా ఆ వారసత్వం కొనసాగుతూ ఉన్నది. విదిత పాండితి మండిత కథనమనగా, ఇదొక యుద్ధం. ఎటువంటి యుద్ధం అంటే పాండితి మండితమైన యుద్ధం ఇది. కవన హవన ప్రపూరిత సవనమనగా, ఇది ఒక యజ్ఞం. అవధానాన్ని మనోయాగం అన్నారు, యోగం అన్నారు. ధారణ ధార ధోరణి ధైర్య కలిత సన్నుతావధాన సాహిత్య జయముగనుడి. సాహితి జయముగనుడి, సాహిత్ జయముగనుడి అని ఆకాంక్షిస్తూ నల్లాని చక్రవర్తుల సాహితు ఇంకా ఆలస్యం చేయకుండా అవధానాన్ని ప్రారంభిస్తాడు.

గురుగారు చెప్పినట్టు ఈ అవధాన విద్య, ఈ అవధాన పరంపర చాలా పాతదైనటువంటిది. ఎంత ప్రాచీనమైనదో ఆధునిక కాలంలో కూడా అవధానం అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉన్నటువంటి విద్య. దీన్ని నేడు చూస్తున్నటువంటి ప్రక్రియలో 1872 February 22 నాడు శ్రీ మాడభూషి వెంకటాచార్యులు వారు సాహిత్యాష్టావధానం చేశారు. దాని తర్వాత తిరుపతి వెంకట కవులు. అవధానం వల్ల తెలుగు భాష ఎంత వృద్ధి చెందిందంటే, దిక్కరులంచు పేర్వడిన తిరుపతి వెంకట సూరులేగు నా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అని వేలూరు శివరామశాస్త్రి గారు చెప్పారు. ఎక్కడెక్కడైతే తిరుపతి వెంకట కవులు వంటి అవధానాలు అడుగుపెట్టారో అక్కడక్కడ కవులు పుట్టుకొచ్చారు, శతావధానులు పుట్టుకొచ్చారు. కాబట్టి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, తర్వాత ఎంతోమంది పండితులు, గురుగారు రామశర్మ గారి వరకు. ఇప్పుడు ఈరోజు విశేషం ఏంటంటే సభలో ఉన్నవాళ్ళు పృచ్ఛకులందరూ అవధానులే. ఒక మాట చెప్పారు ఏంటంటే, అవధానులకి అవధానాల్లో లూప్ హోల్స్ తెలుస్తాయి, ఆ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి మూసేసే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి ఆ అవధానుల పరంపరకు నమస్కారం చేసుకుంటూ

0: కీలకమైన అంశం నిషిద్ధాక్షరి. ఎందుకంటే పరిగెత్తమని కాళ్ళు బట్టి వెనక్కి లాగినట్టుగా ఉంటుంది ఈ ప్రక్రియ. పరిగెత్తం అంటారు, హర్డిల్స్ పెడతారు, ఆ హర్డిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి, విజయాన్ని చేరాలి, అది అవధానికి పరీక్ష. ఒక పద్యం చెప్పమంటారు, ఒక్కొక్క అక్షరాన్ని నిషేధిస్తారు, నిషేధించిన అక్షరాన్ని వాడకుండా అడిగిన అంశంలో పద్యం చెప్పాలి. అటువంటి ప్రక్రియ నిషిద్ధాక్షరం నిర్వహిస్తున్నారు శతావధాని పంచానగా విఖ్యాతుడైనటువంటి డాక్టర్ జిఎం రామశర్మ గారు.
1: నిషిద్ధాక్షరి అంశం ప్రసార మాధ్యమాలు ఎన్నో వచ్చాయి, సామాజిక మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆకాశవాణిని ఒక విలక్షణమైనటువంటి స్థానం. ఆకాశవాణి యొక్క విశేష కృషిని కంద పద్యంలో ప్రస్తుతించవలసిందిగా కోరుతున్నాను అవధాని గారిని. మొదటి అక్షరం నిషేధం లేదు.
0: లేదు, మొదటి అక్షరం నిషేధం లేదు. కంద పద్యంలో అడిగారు, ఆకాశవాణిని అవధాని గారిని మీ బాణిలో చెప్పమన్నారు. కంద పద్యం ప్రారంభమవుతుంది.
2: రా ప్రారంభాక్షరం రా
3: మొదటికే అగ్గిపెట్టారు.
2: అవధానం ప్రజ్వలిల్లాలని చెప్పి
0: అప్రస్తుత ప్రసంగం చేసిన వారు రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత భాషావేత్త శ్రీ రంగి సత్యనారాయణ గారు.
1: జకారం నిషేధం.
0: రజ అంటారేమోను, జా వద్దన్నారు.
2: రస,
0: వారు వద్దన్న అక్షరాలు వాడకుండా వేరే అక్షరం వాడాలి.
1: అక్షరం వేసుకోవచ్చు.
2: వత్, రసవత్.
1: రసవత్ అక్షరం నిషేధం లేదు.
2: ఖ, రసవత్ ఖ.
1: వా నిషేధం.
2: వా నిషేధం. చ,
1: రా నిషేధం.
2: లత్, రసవత్ ఖచలత్.
0: రసవత్
1: ఖచలత్.
2: ఖచలత్
1: ఖచరత్ అంటారేమో అనుకోని రేఫ నిషేధం అన్నాను, ఖచలత్ అన్నారు, బాగుంది.
0: ఖ ఆకాశం.
1: అవును, ఖచలత్. వా నిషేధం.
2: వా నిషేధం.
1: రలయోరభేద అని ఒక న్యాయం ఉంది ఇక్కడ. ఖచలత్ అన్నా ఖచరత్ అని కూడా తీసుకోవచ్చు, లకారానికి బదులు లకార రేఫానికి బదులుగా లకారం కూడా తీసుకోవచ్చు.
2: ప్రా
1: దీర్ఘమా?
2: దీర్ఘం. దీర్ఘం. ప్రా
1: అక్షర నిషేధం లేదు.
2: గ్వా ప్రాగ్వా.
1: ఒక పాదము పూర్తయింది.
0: ప్రాగ్వా అనే మాటలతో కంద పద్యంలో ఒక పాదం నిషేధాల మధ్యన కొనసాగి పూర్తయింది. దీని భావం మీకు తర్వాత వివరిస్తారు. అద్భుతమైనటువంటి రసవంతమైనటువంటి అవధానం అని చెప్పడానికి రసవత్తో ప్రారంభమైంది. తర్వాత సమస్య. మనం జీవితంలో సమస్యలు వద్దనుకుంటాం, సమస్యలు ఉంటే పారిపోతాం, సమస్యలను ఎదిరించడానికి వీలుగాక దిగాలు పడిపోతాం. కానీ అవధానం మనకు నేర్పే గొప్ప గుణం ఏమిటంటే, అవధానంలో కోరి అవధాని సమస్యను ఎంచుకుంటాడు ఒక అంశంగా. సమస్యను కోరుకొని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అత్యద్భుతంగా తాను ఈ అవధానం అయ్యే లోపల నిరూపించి చూపిస్తాడు. అందుకని సమస్యలకు భయపడవద్దని ఈ అవధానం మనకు బోధ చేస్తుంది. సమస్య ప్రాశ్నిక చక్రవర్తి అని పేరుగాంచినటువంటి శ్రీ కంది శంకరయ్య గురువు గారు వారు గొప్ప సమస్యనిస్తారు.
2: సమస్య కంటే ముందు ఒక చిన్న మాట నిషిద్ధాక్షరి గురించి. వారు గురుగారు అవధాని గారు కాబట్టి, పైగా సంస్కృతంలో మహాపండితులు. ఒక చిన్న సాహసం ఏంటంటే, సాధారణంగా సంస్కృతంలో ప్రేక్షకులు ఉంటే అచ్చ తెలుగులో చేయడం అనేది ఒక చిన్న సంప్రదాయం. సరే, సంస్కృతంలో మొదలుపెట్టి ఖ అనేది ఏకాక్షరంలో గగనానికి అర్థం. ఖేచరులు అనే ఖచరులు, ఈ ఒక అక్షరంలో ఖ అంటే ఆకాశం అర్థం. ఆకాశం తర్వాత వాణి తెచ్చే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు వా నిషేధం చేసి. తర్వాత వాణి అనేది వస్తుంది. ముందుకు వెళదాం సమస్యలోకి.
3: ముందు పొగిడారు కదా శతావధాని గారిని, అయినగాని ఇలాంటి సమస్యగా మీకు
2: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని.
4: అందరికీ నమస్కారం. అవధాని గారు, నేను ఇస్తున్న సమస్య, ఆకాశవాణి నిరంతరమ్మును, ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా.
2: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. మత్తకోకిల సమస్య.
0: ఇది మత్తకోకిల గాని మత్తకోకిలలాగా అనిపించకుండా చందోగోపనంగా ఇచ్చారు.
2: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకుం గదా, దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్.
0: బాగుంది. ఇక్కడ చూడండి, ఆకాశవాణి అన్నప్పుడు కా ప్రాస అనుకుంటారు అందరూ, కానీ ఆ అన్నది మూడవ పాదం చివరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ష ప్రాస అయి
2: దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్.
0: దేశమందున అని చకార ప్రాసతో ఎత్తుకోవడం అంటే, ఇచ్చిన ఛందస్సును దాచిపెట్టి ఇచ్చారు, కానీ ఆ ఛందస్సును గుర్తుపట్టి అవధాని గారు ఆ విధంగా పూర్ణ ప్రారంభం చేశారు. ఒక పాదం పూర్తయింది.
2: తీపి మాటల, ఇది మత్తకోకిల ఛందస్సు.
0: మత్తకోకిల
2: ఛందస్సు, దాని చాలా అందమైన ఛందస్సు, మనకున్న ఛందస్సు.

0: మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల ఇలా ఉంటుంది అన్నమాట. దాన్ని ఈ ఆ అనేది ముందు పాదం చివరిలోకి వెళ్తుంది, మూడో పాదం చివరిలోకి. నాలుగో పాదం అంతా కాశవాణి నిరంతరం మును కల్లలే పలుకున్ గదా అవుతుంది. రెండో అక్షరం షా, కాబట్టి షా ప్రాసతో మొదలుపెట్టి దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్. ఆకాశవాణికి ఉన్న అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవారు, అప్పుడు వారి దగ్గర రేడియో ఉండేది, అప్పుడు వార్తలు వివిధ భారతి ఇటువంటివన్నీ విని పెరిగినటువంటి వాడిని నేను. కాబట్టి ఆకాశవాణి అనేది పౌరాణిక ప్రక్రియలో తీసుకొని ఏదో కథ తీసుకొని పెట్టచ్చు, కానీ ఆకాశవాణితోనే చక్కగా పూర్తి చేద్దాం అని చెప్పి మొదటి పాదం దేశమందున వార్తలంకడు తీపి మాటలు చెప్పుచును. వార్తలు చెప్తాయి కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అరుచుకునే విధిగా ఉండవు, చక్కగా హాయిగా వార్తల్ని వినిపిస్తాయి, తీపిగా చెప్తాయి.
1: నేను ఒక పాదం చెప్తానండి. మత్త కోకిల కూయుచుండెను మర్కటమ్ములు మెచ్చగా.
0: మర్కటాలు కూడా మెచ్చేంత తీయని మాట మత్త కోకిలది, మంచి అర్థం, ఇందులో సమస్య లేదు.
2: ఇక్కడ మూడవ అంశంలోకి వెళదాం. మూడవ అంశం దత్తపది. ఇవ్వబడిన పదాలు, దత్తపది అంటే వారు ఒక నాలుగు పదాలు ఇస్తారు, ఆ పదాలతో పద్యం చెప్పమంటారు. ఎలా చెప్పాలో, ఏ భావంతో చెప్పాలో కూడా వారే నిర్దేశిస్తారు. ఆ పదాలను అందంగా పొదిగి అందమైన పద్యాన్ని వారు కోరిన ఛందస్సులు చెప్పడం ఈ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. దత్తపది అంశాన్ని ఇవ్వడానికి నవ యువ అవధాని శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు.
3: నమస్తే.
2: అవధాన యువ కేసరి.
3: కొనుడు శబ్దమ్ములి వినాల్గు కూర్మితోడా, రామ రామయు రామయు రామ యనగా.
0: రామ రామ రామ రామ నాలుగు పదాలు.
3: గగనవాణి విభవమెల్ల సొగసుగాను పద్యమందున చెప్పగా పండుగయదే. గగనవాణి విభవమెల్ల సొగసుగాను పద్యమందున చెప్పగా పండుగయదే.
0: ఆకాశవాణి సౌందర్యాన్ని రామ రామ రామ రామ
3: వృత్తం.
1: అయితే తెలుగులో ఒక చోట విన్నానండి, ఎక్కాలకు కూడా మందు వేస్తారట, చేలకు మందు వేసినట్టుగా. ఎక్కాల మందు,
2: ఏ కాలమందు అన్నది
1: ఎక్కాలంటే మనం టేబుల్స్ చదువుకుంటాం కదండి, ఎక్కాలకి చిన్నప్పుడు దానికి కూడా మందు వేసేవారు.
0: చదవని పిల్లలకి మందు ఎక్కాలి అని అర్థం.
1: మందు ఎక్కాలే.
2: బాగుంది. ఇలా మధ్య మధ్య చతురోక్తులు నడుస్తూ ఉంటాయి. వారు ఇచ్చినటువంటి రామ రామ రామ రామ అనే పదాలను వాడుకుంటూ అది ఆకాశవాణి గగన విజయాన్ని వర్ణించుకుంటూ గొప్ప పద్యం చెప్పాలి అవధాని గారు.
0: ఆకాశంబున రామణీయకముగానందముగానాడుచున్.
2: చాలా బాగుంది. మొదటి పాదం పూర్తయింది దత్తపదిలో. ఇక వర్ణన నిపుణ కవి అంటారు. ఎవరైతే లోకోత్తరమైన వర్ణన చేస్తారో అటువంటి వాడినే కవి అంటారు. అవధానంలో కవిత్వం ఉంటుందా అని అందరూ అంటుంటారు, కానీ అవధానంలో కూడా అందమైన కవిత్వం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుందని మన కవులు నిరూపణ చేసినారు. ఇవాళ అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటంబాంబు దాకా ఏ అంశం ఇచ్చినా కూడా అప్పటికప్పుడు అవధానంలో చెప్పేటువంటి సమర్థులు మన అవధాని గారు. వర్ణన అనేటువంటిది ఒక అంశం. ఈ అంశాన్ని నిర్వహించడానికి వ్యవసాయ శాఖలో శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు వారు. అటు వ్యవసాయ శాఖలో ఉద్యోగాన్ని నిర్వహిస్తూ కవిత వ్యవసాయం కూడా చేస్తూ ఇప్పటికీ 14 అవధానాలు చేశారు అటువంటి విదుషీమణి శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు వర్ణనాంశాన్ని ఇస్తారు.
4: గగన వాణి విజయంగా కొనసాగుతున్న ఈ అవధానంలో బాసర సరస్వతీదేవిని స్వేచ్ఛావృత్తంలో వర్ణించండి.
2: వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి గోదావరి తటంలో వెలిసినటువంటి చదువుల తల్లి, జ్ఞాన స్వరూపిణి అయినటువంటి జ్ఞాన సరస్వతి మాతను వర్ణించమని కోరుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది.
0: వీణియ చేతబట్టి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి, వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి. ఒక అర్థం చెన్ను అంటే అందమైన, రెండోది ఎర్రనైన నగవు. అమ్మవారిది బాసర సరస్వతి అమ్మవారి ఎర్రని నవ్వు ఉంటుంది, అదే కాకుండా వీణియ చేతబట్టి చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి అమ్మవారు. వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగా ఉన్ఘటించి.
2: కోరిన విధంగా బాసర జ్ఞాన సరస్వతి వర్ణన మొదటి పాదం చెప్పారు. ఇప్పుడు తర్వాత న్యస్తాక్షరి అనే అంశాన్ని శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు గొప్ప విదుషీమణి. ఆమె చాలా పద్య కావ్యాలు రచినటువంటి వారు. నిరంతరం నిరంతరాయంగా రాస్తూ లేఖిని సామ్రాజ్ఞి అనే పేరు పొందినటువంటి వారు. న్యస్త

0: నిస్తాక్షరి. నిస్తాక్షరి అంటే ఇది ఇంచుమించుగా నిషిద్ధాక్షరికి వ్యతిరేకమైన విధం. వారేమో అక్షరాలు వద్దంటారు, వీరేమో మొదటి పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి, రెండో పాదంలో ఈ అక్షరం ఉండాలి, మూడో పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి కోరుకుంటారు. అంటే ఎన్ని నిబంధనలు చూడండి, అన్ని నిబంధనలు పెట్టి నాలుగు పాదాల్లో నాలుగు అక్షరాలు ఇస్తారు.
1: నేను ఇవ్వబోయే నిస్తాక్షరి అక్షరాలు సుఖీ భవ, సుఖీ భవ. 4, 8, 10, 11 అక్షరాలుగా న్యస్తం చేయాలి. మొదటి పాదంలో 4వ అక్షరం సు, రెండవ పాదంలో 8వ అక్షరం ఖీ సుఖీ, మూడవ పాదంలో 10వ అక్షరం భ మహాప్రాణం, 4వ పాదంలో 11వ అక్షరంగా వ సుఖీ భవ అనే అక్షరాలని శార్దూల పద్యంలో చెప్పాలి. అంశము సర్వే జన సుఖినో భవంతు.
2: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
0: మొదటి పాదంలోనే అన్న వస్త్రాలు ఇచ్చేశారు,
3: అన్న వస్త్రాలు.
0: ఇంకా సుఖంగా ఉండకపోతే ఇంకేం చేస్తారు? అన్నాదులు సుఖంగా అనడంలో 4వ అక్షరం సు వచ్చేసింది. అన్నాలు, అన్నాదులు, వస్త్రాలు. అన్న వస్త్రాలు ఉంటేనే కదా అందరు సుఖంగా ఉండేది.
2: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. అన్నాదుల్ వస్త్రాదుల్.
0: తర్వాత ఆశు వంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. సంస్కృతాంధ్ర విద్వన్మణి మా చిటితోటి విజయ్ కుమార్ గారు మంచి వ్యాకరణవేత్త, భాషావేత్త. వారు ఆశువు అంటే, ఆశువు అంటే వేగంగా చెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం. ఇక్కడ ఒక్కొక్క పాదం చెప్తూ వచ్చారు, మీరు అందరు గమనించారు. ఇక్కడ ఆశువులో వారు అడిగిన అంశాన్ని మొత్తాన్ని ఒక పద్యం చెప్పేస్తారు, దానికి మళ్ళీ ధారణ ఉండదు.
4: అవధాని గారు, దేశానికి పల్లెలు పట్టుబొమ్మలు అంటారు, వీటి యొక్క నిసర్గ సౌందర్యాన్ని మీకు నచ్చిన పద్యంలో వృత్తము కానీ చందము కానీ దానిలో చెప్పండి.
0: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు,
3: పల్లెల సౌందర్యం.
2: చల్లని గాలులా యదకు చక్కని పద్యములందజేయు, చల్లని గాలులా యదకు చక్కని పద్యములందజేయు, మేల్ జల్లుల వానలా.
0: మేల్ జల్లుల వానలా
2: ధరణి సాధు

0: తనో కవి.
1: ఈ పద్యంలో ఒక చిన్న విషయం ఏంటంటే మట్టి వాసన. పల్లె అనగానే మనసు గుర్తొచ్చేది మట్టి వాసన. ఈరోజు చాలా కరువు అయిపోతుంది ఆ మట్టి వాసన, దాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
2: గౌరీ శంకర్ శర్మ గారు, ఆయన అవధాని, ఆయన పద్యంలో ప్రశ్నిస్తారు. ఏ పద్యంలో ప్రశ్నిస్తారో మనకు తెలియదు. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన పద్యంలో చెప్తారు. ఇద్దరు పద్యాల్లో మాట్లాడుకుని చంద సంభాషణ చేసి పద్యాన్ని పూర్తి చేస్తారు. ఇది ఒక గొంబత్తైన క్రీడ, అది విందాం.
3: నచ వంశాబ్ది సంభూత సాహిత్యాఖ్య సుధీమతే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా జయం.

0: అని గురువుగారు నాగపరిశర్మ గారు ప్రస్తుతించారు ఆకాశవాణిని. అలా ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆకాశవాణి ధ్వనుల్.
1: సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల స్రగ్భూమి దాకన్, సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల స్రగ్భూమి దాకన్, సౌరాష్ట్రం నుంచి అరుణాచలం దాకా ప్రాతరచల స్రగ్భూమి అందాక కాశ్మీరం బందున నుండి సేతువునకున్ చిందిల్లు నా వాక్కులే.
0: సారాచార విచారదుల్ పొగిడిరే సాహిత్య సత్సంపదల్.
2: ఈ విధంగా ఇద్దరు కలిపి అవధానంలో ఛందోభాషణ చేశారు.
1: ఈరోజు ఆకాశవాణి అందరికీ ఆరాధ్యమైంది కదా అని వారి మాట అంటే, అవునండి, ఇక్కడ సౌరాష్ట్రం నుంచి అక్కడ ప్రాతరచలం దాకా, పైన కాశ్మీర్ నుంచి సేతువు దాకా అందరినీ కలిపి ఒకే పథంలో నడిపిస్తోంది ఆకాశవాణి కాబట్టి అందరూ దాన్ని ఆరాధిస్తున్నారు.
3: వారి యొక్క ధ్యేయవాక్యం కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ ఆకాశవాణి.

0: వాళ్ళ సంస్థలోనే ఉంటుందండి. త్రిపిటకంలోంచి వినయపిటకంలోంచి తీసుకోబడ్డటువంటి వాక్యం అది, బహుజన హితాయ బహుజన సుఖాయ. అందుకని భారతదేశం అంతా కూడా హితాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి వాణి అనే అర్థంలో వారు పెట్టినట్టున్నారు.
1: ఈ విధంగా ఆకాశవాణి స్థుతితో ఈ చందోభాషణంతో మొదటి ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ప్రకటిస్తున్నాం. మొదటి ఆవృత్తిలో అందరికీ ఒక్కొక్క పాదం చెప్తూ, కొందరికి పూర్తిగా పద్యం చెప్తూ, వారి అప్రస్తుతాన్ని తట్టుకుని వారికి సమాధానాలు చెప్తూ అవధాని గారు ఒక అడుగు వేశారు. ఇంకా మూడు అడుగులు వేయాలి. ఇది రెండవ పాదంలోకి వెళుతున్నాం మనం. నిషిద్ధాక్షరి,
2: నిషిద్ధాక్షరి రెండవ పాదంలో మొదటి అక్షరం నిషేధం, అణ
3: అణ నిషేధం.
1: ఇది ఒక అక్షర క్రీడ అన్నారు అవధానాన్ని. నిజంగా అక్షర క్రీడ మాత్రమే కాదు, ఒక రకం జగదాశ్చర్యకరమైన క్రీడ అని కూడా తిరుపతి వెంకట కవులు ప్రకటించారు. వారు అక్కడ వద్దన్న అక్షరాన్ని వాడకుండా మళ్ళీ అర్థవంతంగా చందోబద్ధంగా పద్యం చెప్పడం చాలా క్లిష్టత.
3: ప్రాగ్వాగ్ దిశ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశ
2: లేదు, నిషేధం లేదు.
3: లన్
2: నిషేధం లేదు.
3: మ్రో
2: గా నిషేధం.
3: యన్
0: నిషిద్ధాక్షరి అటో పదం ఇటో పదం ఒకటి వేస్తున్నారు తీస్తున్నారు సార్, చివరికి ఏమైనా భావం ఉంటుందా దానికి?
3: అందుకనే ఆలోచన, లేకపోతే ఏ అక్షరమైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
0: అదే చందోబద్ధంగా అయితే చెప్తున్నారు, మాత్రా ఛందస్సులో నడుస్తోంది, కానీ దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుందా తర్వాత అని.
3: అంటే ఇది నిషిద్ధాక్షరి అప్రస్తం కాదు కాబట్టి ఉంటుంది,
0: ఎందుకంటే చందోబద్ధంలో ఒక ఆయన రాశాడు, అనవేల మహీపాల దుంకటం మరి దుంకటం అంటూ. అంటే అదే ఛందస్సు సరిపోగానే అనవేన మహీపాల దుంకటం మరి దుంకటం అంటే అర్థం పర్థం ఏముంది దాంట్లో? ఛందస్సు మాత్రం ఉంది, అలయమైనా అవుతుందేమో అని నా భయం అండి.
2: దిశలన్ మ్రోయన్ తర్వాత నిషేధం లేదు.
1: తెలుగులో కంద పద్యానికి ఉన్న నీ బంధనాలు మరొక పద్యానికి ఉండవు, అందుకే నిషిద్ధాక్షరిలో కంద పద్యం ఎంచుకోవడం. రెండవ గణంలో మూడవ పాదం అంటే ఇది ఆరవ గణం అవుతుంది. ఆరవ గణం ఖచ్చితంగా జగణం గాని నలం గాని ఉండాలి. నలం అంటే నాలుగు లఘువులు, ఎట్టి పరిస్థితిలో నాలుగు లఘువులు రానివ్వడు, కనుక జగణంగా ఉండాలి. ఆ జగడంగా ఉంటూ అర్థవంతమై ఇచ్చిన అక్షరాలు కాదని వేరే అక్షరాలు వేసుకుంటూ చెప్పడం అన్నది నిజంగా పెద్ద సర్కస్.
2: చకారం నిషేధం. చ
3: వర చా నిషేధం చేశారు, వచించి అనకుండా వర.
2: మా నిషేధం. మా
3: ప్రతి
2: యతి అక్షరం.
3: తి ప్రతి
2: నిషేధం లేదు.
3: ష్ఠన్ వర ప్రతిష్ఠన్
2: లేదు, నిషేధం
1: లేదు. లేదు అంటూనే ఎక్కడ పట్టాలో అక్కడ బట్టి ఆ భావాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు.
3: నీ
2: రేఫ నిషేధం. రేఫ
3: రేఫ నిషేధం. నిల్చున్
2: నిల్చున్
3: ప్రాక్ అంటే ఆది అని అర్థం. ఈ ఆదివాక్ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆకాశవాణి, అంటే చాలా ముందు నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి ప్రాగ్వచస్సు ప్రాగ్వాక్ అంటే వేదం అని అర్థం. వేదతుల్యమైన వాక్కుని, అదే కాకుండా చాలా ఆది నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి. రసవత్ రసవంతంగా, ఖచలత్ ఆకాశంలో చలనము పొందుతూ నడుస్తూ, ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ అన్ని దిశల్లోకి కూడా చేరుస్తూ, వరప్రతిష్టన్ చాలా గొప్ప స్థిరత్వంతో నిల్చొని అదే కాకుండా ఒక గొప్ప పేరుని పొంది నిల్చినటువంటి ఆకాశవాణి అనే అర్థంలో.
1: అద్భుతం అండి, రెండు పాదాల్లో ఆకాశవాణి ప్రతిష్ట నిలబెట్టే పద్యం వచ్చింది రెండు పాదాల్లో కంద పద్యంలో.
2: ఉద్దిష్టమైనటువంటి అంశము ప్రాగ్వాగ్ దిశలన్ అనే దగ్గర ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ అని ఉద్దిష్టాంశం వచ్చింది కాబట్టి మూడు నాలుగు పాదాల్లో నిషేధం ఉండదు.
1: బాగుంది, శతావధాని మెచ్చినటువంటి నిషిద్ధం ఇది. అవధాని గారు ఎక్కడ పట్టి నొక్కాలో చూసి తర్వాత అక్షరం వేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా రెండు పాదాలు పూర్తయినాయి. ఇప్పుడు మూడు నాలుగు పాదాల్లో వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని అవకాశం కూడా ఇచ్చారు. వెంటనే సమస్య అంశంలోకి వెళ్ళిపోదాం.
3: పైగా ఇక్కడ ప్రాగ్వాగ్ దిశ అనేది సమాసం అయింది కాబట్టి, ప్రాగ్వాగ్ దిశలు అంటే భారతదేశంలోనూ నాలుగు మూలల్లోనూ అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది.
1: న్యూస్ అనే అర్థంలో వచ్చేసింది.
3: రసవంతమైన ఆకాశంలో తాండవం ఆడగలిగేటువంటి భారతదేశంలోనే అన్ని దిశలకు కూడా అందు కూడా మ్రోయుచు వరప్రతిష్ట కలిగి నిలిచి ఉన్నది అనేటువంటి అర్థంలో.
1: ఇప్పుడు సమస్య అంశంలోకి వెళ్దాం.
3: సమస్య, ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్గదా, దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
1: ఆకాశవాణి పలికింది కల్లలు కాదు, ఆకాశవాణి ఎప్పుడు నిజాలే పలుకుతుంది అని నిరూపించడానికి అవధాని గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్యంలో.
3: లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి, ఈ టీ అనేది ఏమిటో

0: తాగుదాం. దేశమందున వార్తలంగడు మంచి కడు తీపి మాటల చెప్పుచున్ లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి.
1: ఈ విధంగా రెండో పాదం పూర్తయింది. తర్వాత ఇప్పుడు దత్తబదిలోకి వెళ్దాం.
0: ఆకాశం బునరామణీయకముగా నందముగా నాడుచున్ వనేచ రామ వసుచాహరామ నదీంస్తరామ నభయం స్మరామ ఇతీరయంతో వనే కిరాతా ముక్తింగత రామపదానుషంగాత్. అని రామపదం చెప్తూ చెప్తూ కొంతమంది కిరాతులు అడవుల్లో తిరుగుతున్నారట. వనేచ రామ, మేము అడవుల్లో తిరుగుతాం. వసుచాహారామ, బంగారం దొంగలిస్తాం. నదీం స్తరామ, నదులు దాటి వెళ్ళిపోతుంటాం. నభయం స్మరామ, ఎవరికి భయపడం అని అలా తిరుగుతున్నా కూడా రామనామం అలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్తమ గతులు వచ్చాయి అని చెప్పి. ఆకాశంబున రామణీయకముగా నందముగా నాడుచున్ సోకుల్చిందిడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్. టీవీలో అనగానే ఒక 5 నిమిషాలు చూడగానే ఇంకొక 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లా కాకుండా హాయిగా రేడియోలో ఆకాశవాణి మంచి వార్తలు చెప్తూ ఊరుకూరికే విరామాలు లేకుండా ఉంటుందని అర్థంలో. సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: చూడడంలో కంటే వినడంలో ఉన్న హాయి ఎంత గొప్పదో నేర్పింది. ఏ రకమైనటువంటి శబ్ద కాలుష్యం లేకుండా కమ్మనైనటువంటి మాటల్ని ఎంతసేపు విన్నా ఆనందాన్ని కలిగించే ఆ లక్షణం ఆకాశవాణికి ఉంది.
0: ఆకాశంబున రామణీయకముగా నందముగా నాడుచున్ సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: ఈ విధంగా దత్తబదిలో రెండో పాదం అయిపోయింది. ఇప్పుడు వర్ణనాంశంలోకి వెళదాం.
0: వాసర సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి.
1: ఇది మొదటి పాదంలో ఇచ్చింది. అప్పుడు ఒక అక్షరం బాగున్నానన్నారు. వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి తల్లి బాసర అక్కడ ప్రతినిత్యం అమ్మవారిని ధ్యానం చేస్తూ గోదావరిలో మునిగి అక్కడి నుంచి చేతి దోసి నిండా ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుకను ఒక చోట కుప్పగా వేసి అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ ఇసుకలోంచే కుప్పలోంచే అమ్మవారి రూపం అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా వెలిసిందని మన పురాణాలు చెబుతున్నాయి. వ్యాసపురే ఆ కాలక్రమేణ వా బాగా మారి వ్యాసపురి వ్యాసరా అది బాసరగా మారింది. ఇప్పుడు అందరూ బాసర అంటున్నారు.
0: వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ జాంబూనద నాసికాభరణ భూషితయై వీణియ చేత బట్టి కను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై.
1: అమ్మవారి కరుణార్ద్ర నేత్రయై ఎంత చక్కని పదం వేశారు. చల్లని కరుణ కురిపించేటువంటి అమ్మవారి కళ్ళను వర్ణించారు.
2: జాంబూనద అంటే బంగారం. జాంబూనద నాసికాభరణ అన్నప్పుడు బంగారు ముక్కెర అన్నమాట.
0: బంగారపు ముక్కెర కలిగి అమ్మవారి ముక్కెర చాలా స్ఫుటంగా కనిపిస్తుంది బాసరలో.
3: మన ఆకాశవాణిలో రోజు ఆ రోజుల్లో వినిపించేది వాగ్భూషణం భూషణం. ఈ భూషణం మనకు వద్దండి, మంచి మాట ఉంటే చాలా ఏదో పెద్ద భూషణం అని వాగ్భూషణమే భూషణంగా పెట్టుకున్నామండి. ఇంకేదేని భూషణంగా మేము అంగీకరించాం
0: అంటే ఈ భూషణాలకు అలవాటైపోయిన మనకి వాగ్భూషణమే భూషణం అని తెలియడానికి అమ్మ ఆ భూషణాలను కూడా ధరించింది.
1: చక్కని సమన్వయం, చక్కని సమన్వయం. ఆ వాగ్భూషణం భూషణం వింటూ పెరిగిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా. వచ్చే తరానికి తెలుసో లేదో గాని సంస్కృత పాఠం రాగానే కమ్మగా వినిపించే.

0: చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ, కాబట్టి వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగ ఉంఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై. రెండు పాదాలు
1: చాలా అద్భుతమైన న్యస్తాక్షరిలోకి వెళ్దాం. మళ్ళీ
0: న్యస్తాక్షరి, రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
1: అన్నం వస్త్రాలు వచ్చినప్పుడు ఖీర్ అందిస్తాడు. ఖీ కవిత్వం ఆలోచన అమృతం, లోపల అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. అయినా ముఖం పైన

0: చిరునవ్వు చెదరకుండా అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం అనేటువంటి గొప్ప ప్రయత్నం.
1: అందుకనే ఆయన వధాని అన్నారు.
2: అకారం తీసేశారా?
1: వధాన ప్రక్రియ అంటారు దీన్ని, వధాన ప్రక్రియ అని కూడా అంటారు.
2: మీరు అన్నారు అప్రస్తుతం ఉంది కాబట్టి అవధానం అని అనాలి. ఇప్పుడు మీరు లేకుండా చేస్తే అప్పుడు వధానం అంటే సరిపోతుంది.
1: అయ్యా నాకెందుకు అవ అనేది పలకబుద్ధి అవ్వట్లేదు, ఎందుకంటే అవమానంలో ఉండే అవ, అవధానిలో ఉండే అవ రెండు ఒకటే అని నేను అనుకోను.
2: మీరు సంస్కృతం వాళ్ళు కాబట్టి అవగ్రహం కూడా అవసరం.
1: అవమానం అంటే అవ చెడ్డర్థంలో ఉంటుంది, ఇక్కడ అవధాని అంటే ఎలా ఉంటుందండి? మిమ్మల్ని
2: మీరు అలా అనే అవకాశం మీకు ఇవ్వను.
0: అట్లే కాకుండా ఇప్పుడు మీకు అవధానిని వధాని అన్నారు కదా, మిమ్మల్ని మీ అంశంలో ఉన్నటువంటి అప్రస్తుతంలో ఆదేశించి నేను ప్రస్తుత ప్రసంగం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు, అది కుదరదు.
1: అదే స్థానభ్రష్టాన శోభంతే, వారు అక్కడే కూర్చోవాలి మేము ఇక్కడే కూర్చోవాలి.
2: కన్నుల్ నిండగునా నాన్ అంటే ఆ విధంగా కన్నుల్ నిండైన రీతి. కన్నుల్ నిండగునా సుఖీనమగు,
1: ఎనిమిదో అక్షరం కీ వచ్చేసిందండి. మొదటి పాదంలో నాలుగవ అక్షరం సు వచ్చింది, రెండవ పాదంలో ఎనిమిదవ అక్షరం కీ వచ్చింది.
2: కన్నుల్ నిండగునా సుఖీనముగా, మిగతా పాదం చెప్తాను. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా, కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్. సౌకర్యంగా సుఖంగా చక్క నిద్ర. కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్.
0: తర్వాత అంశం
3: అవసాని గారు, జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి అనే భావంతో మరో 10 సంవత్సరంలో ఆకాశవాణి జరుపుకోబోయే శత జయంతి ఉత్సవాలను మీ ఊహాత్మకంగా వర్ణించండి.
2: మీరు చందోభాషణం చేస్తున్నారేమో అనుకున్నాను.
0: శత జయంతి ఉత్సవం,
2: జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి. 100 వత్సరములు రసమూరునట్లు, 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ, 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. రమ్యమైవిల సిల్లుత రయము నయము జయమే ఆకాశవాణికి జయము జయము,
4: జయము ఆకాశవాణికి జయము జయము.
0: చందోభాషణ.
4: అయ్యా అవధాని గారు, యువతకు ఏమి నిచ్చెదరు ఉజ్వల బోధ వధానిగా నిటన్. యువతకు ఏమి నిచ్చెదరు
2: ఉజ్వల బోధ,
4: ఉజ్వల బోధ వధానిగా ఇటన్.
2: నవతను వీడకుండ, నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ. కొత్తదనాన్ని వీడకూడదు, పాత సంప్రదాయాన్ని మానకూడదు. వివేకానందులు ఒక మాట అంటారు, నూతన భారతీయుడు ఎలా ఉండాలంటే ఆక్సిడెంటల్ ఆఫ్ ద ఆక్సిడెంటల్స్ ఓరియంటల్ ఆఫ్ ద ఓరియంటల్స్ అంటాడు. అంటే వాళ్లలో వెస్టర్న్ వాళ్ళు చూస్తే మాలో ఇన్ని మంచి విలువలు వీళ్ళలో కనిపిస్తున్నాయి, ఆధునికమైన భారతీయుడు చూస్తే భారతీయతంతా కూడా వీళ్ళలో పరిపుష్టంగా ఉంది అనేటువంటి మాట. నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ, హృజ్జవమును బాయకుండ వేగం వరసత్వ విశేషము, వరసత్వ విశేషము నేయకుండ, వరసత్వ విశేషము నేయకుండ ఓ యువత సదాధరిత్రికి మహోజ్వల మార్గము చూపుడీకన్. దాశరథి కృష్ణమాచార్యుల వారు ఒక మాట చెప్పారు, పటు బాహాబలురంచు ఆంధ్రుల గత

0: ఆంధ్రుడా, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం, తెలుగుదేశం, తెలంగాణ, భారతదేశం అన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నవి అని మనం వల్లె వేస్తే సరిపోదు. నాటి పౌరుషం రాయప్రోలు సుబ్బారావు గారు కూడా చెప్తారు, తన గీతి అరవ జాతిని గాయకులుగా తీర్చి వర్ధిల్లిన తెలుగువాణి అంటారు. అంటే మన పాటల చేత తమిళ దేశం గాయకులుగా మారారు, మన పౌరుషం చేత ఎన్నో గొప్ప యుద్ధాలు, చరిత్ర మనకుంది. దీనంతటినీ నిలుపుకునేటువంటి ఒక గొప్ప, నేను భారతీయుడిని, నేను తెలుగువాడిని అనేటువంటి ఒక పౌరుషంతో మన నిత్యం రోజు 24 గంటలు దాన్ని మనసులో పెట్టుకుని, నేను ఆ వారసత్వ సంపదకి నేను ఒక ఔరసుడిని అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళాలి అందరూ కూడా అనే అంశాన్ని
1: అవధానంలో స్వీయ కవితా గానంతో పాటుగా పూర్వ కవుల కవిత నివేదన కూడా చేసి గొప్ప సంప్రదాయాన్ని పోషించారు.

0: జర్మన్ సాహిత్ గారు. ఇక ఈ ఛందో భాషణతో రెండవ ఆవృత్తి పూర్తయింది. మూడు నాలుగు ఆవృత్తులు అంటే మూడు నాలుగు పాదాలు ఏకపిగిని చెప్పడానికి ఈ సభ నిర్ణయించింది. ముందుగా
1: రసనము సత్యము పలుకుటే, రసనము సత్యము పలుకుటే, శ్వసనమ్ముగ కలుగు గగనవాణి వెలుంగున్. సత్యం చెప్పడమే తన శ్వాసగా కలిగినటువంటి ఆకాశవాణి వెలుగుగాక అనేటువంటి.
0: తర్వాత
1: శ్వసనమ్ముగ కల్గు గగనవాణి వెలుంగున్, రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్ఠన్ నిల్చున్. రసనము సత్యము పలుకుట శ్వసనముగా గలుగు గగనవాణి వెలుంగున్. తర్వాత ఆకాశవాణి నిరంతరం మునుకల్లలే పలుకున్ గదా.
2: దీనికి సమాధానం ఇప్పుడు నిషిద్ధాక్షరి మూడో పాదంలోనే వచ్చేసింది.
1: అవునండి, ఇది సత్యం పలుకుతుందన్నారు, మీరు కళ్ళ చెప్తుందన్నారు కాబట్టి. దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్, క్లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి. టీ వరకు వచ్చింది. టీవీ సరమ్ముల టీవీ సభాస్థలి కల్లలంగని, అంటే చాలా ఫేక్ మీడియా ఉందన్న విషయం కూడా ఇందులో ఒక సెటైర్గా చెప్తూ, టీవీ సభాస్థలి కల్లలంగని వేడు నెంచకయుండునాకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. ఎవరైతే ఫేక్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆకాశవాణి వంటి నిజం చెప్పేటువంటి ఒక రేడియో సంస్థని వినకుండా ఉంటాడో, వేడు నెంచకయుండున ఆకాశవాణిన్ నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. వాడు కలలే కదా చెప్తాడు అని అర్థంలో. ఎవరైతే ఆకాశవాణిని వినరో వాడు అబద్ధాలు చెప్తాడు అని అర్థం. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్, లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి. టీవీ సభాస్థలి కల్లలంగుని వేడు ఎంచకయుండు ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా.
0: ఆకాశవాణి పరిష్కారం పెట్టుకోవాల్సి ఉంటుంది.
2: చాలా బాగా వచ్చింది పూరణ.
0: తర్వాత
1: రామణీయకం
0: దత్తపది.
1: ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్, సోకుల్చిందెడి ఆవిరామములకున్ చోటెంతయున్. మానుచున్ కదా, మానుచున్ చీకాకుండని సుస్వరామలతతో, చీకాకుండని సుస్వర అమలతతో, సుస్వరామలతతో, చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును, ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై. సుత్రామం అంటే ఇంద్రుడు అని అర్థం. ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్, సోకుల్చిందెడి ఆవిరామములకున్ చోటెంతయున్మానుచున్, చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై.
0: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత వర్ణనాంశాలు
1: రామ. తర్వాత వర్ణనం. వీణియ చేతబట్టికను విందగు చెన్నగవున్ ఘటించి, జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై, తేనెలడందలోన్ మృగమదీ తిలకమ్మును గల్గు. తేనెలెడందలోన్, తర్వాత ఒక చిన్న కామ, మృగమదీ తిలకమ్మును గల్గు.
0: ప్రత్యేకంగా బాసర్లో పూజానంతరం వెళ్లిన భక్తులకు అమ్మవారి ముఖానికి అలదినటువంటి ఆ పసుపును ఇస్తారు. ఆ పసుపును దాన్ని చాలా పవిత్రంగా ఇంటికి తెచ్చుకుని దాన్ని వాడుకుంటారు.
1: వీణియ చేత బట్టి కను విందగు చెన్నగవున్ ఘటించి, జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై, తేనెలెడందలోన్ మృగమతి తిలకమ్మునుగల్గు. బాసరావాణిని గౌతమీ విమలవాహ తటమ్మున రాణి గొల్చెదన్.
0: అద్భుతం, అద్భుతం, చాలా చక్కగా వచ్చింది.
1: తేనెలడందలోన్ మృగమదీ తిలకమ్మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటం.

0: చేదన్.
1: చాలా అందమైన పద్యం వచ్చింది. ఇది దాచిపెట్టుకొని అమ్మవారిని నుతించేటువంటి పద్యంలాగా వచ్చింది. ఇక చివరి అంశం, ఇప్పుడు ఈ మూడు నాలుగు పాదాలు కలిపి చెప్తున్నా గనక, ఇప్పుడు నెస్తాక్షరి
0: తేనెల డందలో అని తీసి దీనత బాపుచున్, దీనత బాపుచున్, దీనత బాపుచున్ మృగమదీ తిలకం మునుగల్గి గల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహ తటమ్మున రాణి గొల్చెదన్.
1: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత నిస్తాక్షరి,
0: నిస్తాక్షరి
1: సుఖీ భవలో
0: 10, 11 మిగిలాయి అన్నమాట.
1: సుఖీ అయిపోయింది, భవ
0: రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండుగా, కన్నుల్ నిండుగనా సుఖీనముగ సౌకర్యమునౌ నిద్రయున్. కన్నెల్ రక్షణనుంది, కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగా.
1: శుభముగాలో భావొచ్చింది.
0: గ్రాలంగ మార్గాళిలో, గ్రాలంగ మార్గాళిలో కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. 11 వారావాలి,
1: 11 అక్షరం వారావాలి.
0: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్. కన్నెల్ రక్షణ పొందుచున్ సుఖముగా శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్యపు వరం బెందున్ విరాజిల్లదే.
1: ఇన్నేలన్ ఈ నేలలో
0: రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఇన్నేలన్ రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఈ నేల అప్పుడు రామరాజ్యంగా మారుతుంది కదా, అన్నవస్త్రాలకి లోటు లేకుండా అందరికీ నిద్ర హాయిగా పోవడం అంటే మానసిక ప్రశాంతత కలిగి, అంటే భౌతిక ప్రాశాంత్యము మానసిక ప్రాశాంత్యము రెండూ ఉండి దేశంలో స్త్రీలకి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ నేల రామరాజ్యం అవుతుంది కదా.
1: అద్భుతమైన భావం వచ్చింది.
0: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామరాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: అద్భుతం. విశేషంగా ఏర్పాటు చేసినటువంటి అష్టావధానంలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఇందాక ధారగా అవధానం విన్నాం, ఇప్పుడు ధారణ. ఈ 5 పద్యాలను 2 నిమిషాల లోపల ధారణ చేసి వినిపిస్తారు మీకు, వినండి.
0: వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీరమృత విశదైరంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః. నిషిద్ధాక్షరి ఆకాశవాణి యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నారు. రసవత్ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్టన్ నిల్చున్, వరప్రతిష్టన్ నిల్చున్ రసనమునందున సత్యమెశ్వసనముగా గల్గు గగనవాణి వెలుంగున్. సమస్య ఆకా

అశోజ్వలవాణి వెల్గొను ప్రసారానీక సుత్రామమై. బాసరా సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగ ఉన్ఘటించి జా

న్యస్తాక్షరి. మొదటి పాదం నాలుగవ అక్షరం సు, రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ, మూడవ పాదం పదవ అక్షరం భ, నాలుగవ పాదం పదకొండవ అక్షరం వ ఇచ్చి సుఖీభవ, ప్రపంచానికి సుఖం కలగాలి అన్న భావంతో చెప్పమని చెప్పారు అన్న.

0: நீலன் ரகுராம ராஜ்ய சுவரம் பெந்துன் விராஜில்லதே.
1: ஜெயஹோ சரணாவதானி, ஜெயஹோ. அத்தியுதங்க தாரணாதாரண சமீதமைனட்டு கோரின பிரச்சனலிக்கு சமாதானாலு இச்சி ஆகாஷவாணி ஹனதன் பெஞ்சே விதங்க அவதானம் சேசேந்துக்கு அந்தரி பட்சான அபினந்தனல் தெரிவுக்கு.
0: ఈ భాష మనది, ఈ అవధానం మనది, అవధాన విద్య మనది, పద్యం మనది, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం మనది అని చెప్పి ఎంత మోడర్న్ గా మనం ఉంటున్నా కూడా దీన్ని విడవకుండా మనం మన భాషని మనం ఆచరిస్తూ దాన్ని మాట్లాడుతూ అందరం కూడా మన భారతీయతని, ఆంధ్రత్వాన్ని కాపాడుకుంటామని అందరికి విన్నవిస్తూ నమస్కారం తెలియజేస్తున్నా.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ. వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
3: మనిషి మనసు ప్రశాంతత కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక దేవాలయాల విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను సైతం ప్రజలకు తెలియజేస్తోంది మన విశ్వం టీవీ. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అనేక ఉద్యమ ప్రదేశాలను మళ్ళొకసారి గుర్తుచేసి నేటి సమాజానికి, ముఖ్యంగా జెన్జీ యువతకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది విశ్వం టీవీ. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా విశ్వం టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిలా నిలుస్తోంది. వీటన్నింటితో పాటు రాజకీయ నాయకుల, గాయకుల, రచయితల, సామాజికవేత్తల, పోలీసు అధికారుల మనోగతాన్ని, సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తోంది మన విశ్వం టీవీ. మీడియా అనేది కేవలం వార్త కాదు, సమాజ మార్పుకు ఒక మార్గమని నమ్ముతోంది విశ్వం టీవీ. ప్రజలకు ఉపయోగపడే వార్తలు, యువతకు దిశానిర్దేశం చేసే కథనాలు, రైతుల సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలు, ఇలా అన్ని రంగాల్లో ప్రజలకు చేరువగా ఉంటూ ముందుకు సాగుతోంది. మా ఈ ప్రయాణంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తున్న మా విశ్వం టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలుడు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త కార్యక్రమాలు, మరింత లోతైన గ్రౌండ్ రిపోర్ట్స్, మరింత ప్రజాపక్ష, నిష్పక్షపాత జర్నలిజంతో మీ ముందుకు రావడానికి విశ్వం టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చివరిగా, విశ్వం టీవీ విషయమున్న టీవీ, విశ్వసనీయత గల టీవీ. వినోద, విజ్ఞాన, రాజకీయ, సామాజిక, ఆరోగ్య విశేషాంశాలతో అవగాహన కల్పిస్తున్న టీవీ, ప్రజలను అలరిస్తున్న టీవీ. విశ్వం టీవీ చూస్తుంటే విశ్వం మీ వెంటే ఉన్నట్లనిపిస్తుంది.

0: మీరింతవరకు ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం విన్నారు. అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కందిశంకరయ్య అవధాని, దత్తపది శ్రీ ఔసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి అవధానిని, ఛందోభాషణం శ్రీ ముత్తెంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆసువు శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్య

0: పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వేటూరి గీతం, ఇళరాజు సంగీతం, చిత్రం స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్.

0: లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్న ఆ పాట నువ్వొస్తావని చిత్రంలోనిది రాజేష్ సుజాత పాడారు. పోతుల రవికుమార్ గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినబోతున్న పాట సీను చిత్రంలోనిది. సిక్విందర్ సింగ్, స్వర్ణలత, సంగీత్ సచిత్ గానం చేశారు. వెన్నెలకంటి గీతానికి మణిశర్మ సంగీతం.

0: కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనసు కోరుకునేది ఏకాంతం, కోరక వచ్చేది ఒంటరితనం. ఇక్కడ కథానాయకుడు అలకలు బూని ఒంటరిగా ఉంటానంటున్నాడు. దానికి కారణం కథానాయిక సరదాగా ఆట పట్టించడం. చదువు తప్ప మరో లోకం తెలియని అతడు గొప్ప ఇంజనీర్ కావాలనుకుంటాడు. అందుకనుగుణంగా సాధన చేస్తూ ఉంటాడు. వంతెన కట్టి వరద నీటిని ఆపినంత సులభమా వయసులో ఉన్నవారి వలపు తలుపులను ఆపటం అని చిలిపిగా ప్రశ్నిస్తుంది. ఎప్పుడూ చదువు ధ్యాసలోనే ఉండకుండా నలుగురితో నాలుగు మాటలు కలిపి నవ్వుతూ ఉంటే మనసు తేలికపడుతుందని ప్రేమగా హితవు చెబుతూ ఇలా సరదా గీతాన్ని పాడుతోంది. మనుషులు మమతలు చిత్రం కోసం పి. సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం టి. చలపతిరావు.

యువతీ యువకుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా కలుగుతుందో తెలియదు. పైకి కనబడకపోయినా కనుచూపులు వాటిని విదితంచేస్తాయి. అనుకోకుండా పరిచయమైన ఓ అపరిచిత వ్యక్తి ఆడవారనే గౌరవంతో ఆమెకు సహాయం చేద్దామనుకుంటాడు. కాని ఆ అమ్మాయి తిరస్కార ధోరణిని చూపిస్తుంది. వెంట పడుతున్నాడనుకుని భావించిన ఆమెకు తాను ఒక ఉన్నతమైన స్థితిలో కొనసాగుతున్నాడని, ఇద్దరిదీ ఒకే వృత్తి అని తెలిసి

అతడి పట్ల మదిలో గౌరవభావం ఏర్పరుచుకుంటుంది. అది ఇష్టంగా మారి ప్రేమగా పరిణమిస్తుంది. ఒంటరిగా సేదతీరే సమయంలో అతగాడు తలపునకు రావడం చూసి తనలో తను నవ్వుకుంటుంది. భాగ్యదేవత చిత్రంలోని ఓ బావామరదళ్ల జంట సరదాగా పాడుకుంటున్న ఈ గీతాన్ని ఆలపించినవారు మాధవపెద్ది సత్యం, జమునారాణి. రచన కొసరాజు రాఘవయ్య చౌదరి, సంగీతం మాస్టర్ వేణు.

తొలి సన్నివేశంతోనే ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి భేదం చెబుతూ ప్రారంభమవుతుంది ఈ చిత్రం. సంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిని సమర్థించే యువకుడోవైపు, ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలిచిపోతుందనే జంట మరోవైపు. పెళ్లి చేసుకున్నవారిని ప్రేమించవచ్చు అనే భావనతో ఆ జంట ఇలా కలిసి హాయిగా దూరతీరాలకు ప్రయాణం చేసి, విరిసిన మనసులతో తనువులు మరచి ఇరువురు ఒకటై ఆనందంతో ఇలా పాడుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత అభినయించిన ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం, రచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గతజన్మ జ్ఞాపకాలు స్ఫురణకొచ్చిన ఓ వ్యక్తి తన వారికోసం వెతుకుతాడు. తను తిరిగిన ప్రదేశాలు, కలసిన మనుషులు, ఉన్న ఇల్లు అన్నింటినీ చూస్తాడు. పూర్వజన్మలో తన మనసుకు దగ్గరైన వారితో పంచుకున్న జ్ఞాపకాల దొంతర కళ్లముందే తారాడింది. ఒకరిది ప్రేమ, మరొకరిది ఆరాధన. ఇద్దరిది మనసులోని మాట బయటకు చెప్పలేని మనోవేదన. మౌనంగా మాట్లాడుతున్న కనుల ఊసులు, మాటలు పైకి చెప్పలేని మూగమనసు బాసలు. విధాత నిర్ణయానికి కట్టుబడి వివాహం చేసుకున్న ఆ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఇలా పాట పాడుతున్నాడు ఆ వ్యక్తి. 1964 విడుదలైన మూగమనసులు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, బి సరోజాదేవి, గుమ్మడి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ కథ, చిత్రానువాదం, మాటలు సమకూర్చగా డిబి నారాయణ నిర్మించిన చిత్రం 1964 విడుదలైన దాగుడు మూతలు. ఓ చదువుకున్న అమ్మాయి తనను చావుబ్రతుకుల మధ్య ఉన్నవాడికిచ్చి పెళ్లి చేసి బలిచేద్దామనుకున్న మూర్ఖపు మనిషిని వదిలించుకుని దూరంగా వెళ్లసాగింది. అయినవారిని పోగొట్టుకుని తన చెల్లెళ్లే సర్వస్వంగా స్వశక్తితో బ్రతుకుతున్న ఓ యువకుడి ఇంటికి చేరుకుంటుంది. అందరూ ఆప్తులేనని భావించే అమాయకపు మనసున్న అతను ఆ అమ్మాయిని కూడా చేరదీస్తాడు. చేరదీసిన మనిషికి తన గతాన్ని వివరిస్తుంది ఆమె. కుదుటపడని ఆ మనసు కునికిపాట్లు పడుతున్న వేళ సాంత్వనగా ఈ గీతం పాడుతున్నాడు ఆ యువకుడు. దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ప్రకృతికి పరవశించిపోయి తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ కథానాయిక పాడుకుంటున్న ఈ గీతం క్రమంగా పరిధిని దాటి రూపులేని అనంగుడిని తలుచుకుంటూ ప్రణయ భావ వీధిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు కమనీయ చంద్రకాంతులే నయనాలుగా, సూర్యకిరణాలే చరణాలుగా, సుమదలాల చిరునవ్వులు, మృదుభావాల పరిమళాలతో తన ప్రియునికి మనోమందిరంలో ఒక రూపుకడుతుంది. భీంపలాశ్రాగంలో గాయని సుశీలగాత్రంలో సుమధురంగా ధ్వనించిన ఈ పాట 1976లో విడుదలైన మహాత్ముడు చిత్రంలోనిది. రచన సి. నారాయణరెడ్డి, స్వరకల్పన చలపతిరావు.

కులదైవం 1960 మార్చి 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1956లో తమిళంలో, అలాగే 1957లో హిందీలో విడుదలైన చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన ఓ కథ ఆధారంగా నిర్మించబడ్డాయి. అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసాన్ని ప్రారంభించిన పాండవులు విరాటరాజు కొలువులో మారువేషంలో జీవనం కొనసాగిస్తారు. సైరంధ్రిగా సేవలు నిర్వహిస్తున్న పతివ్రత ద్రౌపదీదేవితో కీచకుడు అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆమె పట్ల మోహాన్ని పెంచుకుంటాడు. ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే. ఇదే ఘట్టాన్ని ప్రతిధ్వనించేలా పద్యరూపంలో రసరమ్యంగా రచించారు రచయిత కొసరాజు. తెరపై ద్రౌపదిగాను భీముడిగాను ద్విపాత్రల్లో రేలంగి అద్భుతంగా అభినయించారు. ఘంటసాల, జమునారాణి, పి సుశీల బృందం పాడిన ఈ పాటకి స్వరాలు సమకూర్చింది మాస్టర్ వేణు.

0: రాత్రి నీవు నాటే సాలకు వస్తే మురిపించి నీ మనసు కరిగించి మరిపింతు
1: ఎవరెరుగకుండా ఏకాంతముగా మనము ఎవరెరుగకుండా ఏ

శ్రీగౌరి ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్ భవనారాయణ, ఎస్వి నరసింహారావు నిర్మించిన చిత్రం 1973లో విడుదలైన కన్యవయసు. ఈ చిత్రానికి బిఎస్ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించగా లక్ష్మీకాంత్ ప్రసాద్, రోజారమణి, నిర్మల ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రంలో అందం, అమాయకత్వం కలగలిసిన ఓ అమ్మాయి కలివిడిగా మెలుగుతూ అడగకుండానే అందరికీ పనిచేసి పెడుతుంది. కాని ఆదరించే మనుషులు మాత్రం ఆమెకు కరువవుతారు. ఆ సమయంలో ఓ యువకవి ఆ అమ్మాయికి దగ్గరవుతాడు. కవితలు రాస్తూ కవిగా ఎదగాలనుకున్న ఆ యువకుడు పత్రికలకు తన పాటలు పంపుతున్నప్పటికీ అవి తిరిగి తన దగ్గరికే వస్తున్నా నిరాశ మాత్రం పడడు. అలా ఓ రోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ పాట రాసుకుంటున్న తరుణంలో ఆ అమ్మాయి ఈ కవిని కలిసి తాను రాసిన పాటను నవ్వుతూ ఇలా పాడుతోంది. కన్యవయసు చిత్రం కోసం ఈ పాటను పాడినవారు ఎస్ జానకి, రచన దాశరథి, సంగీతం సత్యం.

1967లో విడుదలైన చిత్రం కంచుకోట. ధర్మనిరతితో రాజ్యపాలనం చేసే మహారాజు వ్యక్తిత్వాన్ని, రసికతతో శృతిమించిన చేష్టలు చేసే ఆ రాజు సోదరుని ప్రవృత్తిని తెలియజేస్తూ సాగే గీతమిది. మొదటి పల్లవి మహారాజునుద్దేశించి పాడితే రెండవది ఆ రాజు సోదరుడినుద్దేశించి పాడుతుంది. ఒకరు ధర్మప్రభువు, మరొకరు విలాసాల ప్రియుడు. ప్రజారక్షకులు ఒకరైతే మత్తులో జోగేవారు మరొకరు. ఉభయుల ప్రవృత్తులను చిత్రీకరిస్తూ సాగిపోయే ఈ గీతాన్ని కళ్యాణి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు కెవి మహదేవన్. పాడినవారు పి సుశీల, ఎస్ జానకి. రచన సి నారాయణరెడ్డి.

సిఎస్ రావు దర్శకత్వం వహించగా నందమూరి తారక రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయ్ కుమార్ తదితరులు నటించగా

బంధం పెనవేసుకుని అడవి పువ్వు అందమైన గృహానికి చేరింది. అమాయకత్వపు చిరునవ్వుల పరిమళాలతో అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రకృతి వడిలో పల్లవిస్తూ పెరిగిన ఆ కోకిల క్రమంగా అందరితో శృతి కలిపింది. మెల్లమెల్లగా చదువు నేర్చుకోసాగింది. మదిని వీడని గతకాలపు కొన్ని చిలిపిమాటలు అప్పుడప్పుడు బయటికి వచ్చి మురిపించసాగాయి. వివాహానికి ముందు దొర అని సంబోధించిన తాను భర్తగా మారిన తర్వాత అతన్ని ఇప్పుడేమని పిలవాలా అని ఆలోచించసాగింది. పగటి వెలుగును దాచుకుని రాత్రి వెన్నెలలు కురిపించేవాడని రాజా అని పిలుస్తానంటుంది. తన భర్త ప్రక్కన ఉంటే అది తనకు పుణ్యమిరేయని, కలకాలం అలాగే తన మదిలో నిలిచి ఉంటానని ఇలా పాడుకుంటోంది. బంగారు పంజరం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం.

శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో సత్యభామ ఒకరు. పారిజాత పుష్పాన్ని రుక్మిణీ సిగలో తురిమాడని తెలుసుకున్న సత్యభామ అశ్రువృష్టి కురిపించి స్వామితో సాధించి ఇంద్రలోకం నుండి ఏకంగా పారిజాత వృక్షాన్ని తెప్పించుకుని తన పెరట్లో నాటించుకుంది. ఈ నేపథ్యంలో సాగే ఈ గీతంలో ఉభయుల మనోవృత్తుల చిత్రణ ఉంటుంది. శ్రీకృష్ణుడంతటివాడు తనవాడయ్యాడని, తన మనసు దోచుకున్న దొర అని సత్యభామ తన స్వాతిశయాన్ని వ్యక్తపరుస్తుంది. తన మనసులో తప్ప ఇంకెవ్వరి మనసులోనూ ఉండకూడదనే ఆకాంక్షే కాదు, ఆంక్షనూ విధిస్తుంది. జగన్నాథుడు నవనీతచూరుడు, నీటిమీద తేలినట్టు పాలమీగడల మీద తేలిపోయే మనసున్నవాడు అని ఇలా పాడుకుంటోంది. శ్రీకృష్ణావతారం చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6 అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన అత్యవసర చికిత్స ధారావాహిక మొదటి భాగం డాక్టర్ రంజిత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వాట్సప్ సందేశం ద్వారా. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రేపు ఉదయం 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి.

రేపు సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం. సైబర్ నేరాలు జాగ్రత్తలు ధారావాహిక మొదటి భాగం. ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం. 8 గంటలకు మస్తీ మజా. రాత్రి 10 గంటలకు ఎప్పటిలాగే మధ్యమ వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:10 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.